శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 3వ రోజు, క్రీస్తుశకం 2026 జూలై 23వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 38 సెకన్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణుని భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విద్యా వికాసం ఈ అంశం గురించి డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారి వ్యాఖ్యానం వింటారు.
1: చదవని వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్ చదవగ వలయును జనులకు చదివించద నారీలొద్ద చదువుము తండ్రి. రాక్షసరాజైన హిరణ్యాక్షుడు తన కుమారుడు ప్రహ్లాదును చక్కగా చదువుకోమని చెప్పు సందర్భంగా పోతనామాచ్యుడు భాగవతంలో విద్య యొక్క ఆవశ్యకతను గూర్చి ఈ పద్యంలో ప్రస్తావించాడు. నన్నయ్య, తిక్కన వంటి పురాణ కవులు, వేమన, బద్దెన వంటి శతకకారులు, ఆధునిక యుగంలో అనేక మంది తత్వవేత్తలు, విద్యావేత్తలు విద్యాతత్వాన్ని, అది వ్యక్తి వికాసానికి ఏ విధంగా తోడ్పడుతుందో వివరించారు. విద్య అంటే చదువు, జ్ఞానము, సాధారణ అర్థాలతో పాటు తత్వజ్ఞానము, ఆత్మసాక్షాత్కారమనే తాత్విక అర్థాలు కూడా ఉన్నాయి. వికాసం అంటే పెరుగుదల, అభివృద్ధి అనే అర్థాలతో పాటు ప్రకాశము, రుజుమార్గం అనే విస్తృత అర్థాలు కూడా ఉన్నాయి. విద్యా వికాసాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇవి పరస్పర ఆధారితాలు, పూరితాలు కూడా. విద్య వలన వికాసము కలుగుతుంది, అలాగే వికాసం వలన విద్య అభివృద్ధి చెందుతుంది. ఈ రెండింటి సంబంధాన్ని పెద్దల మాటల్లో తెలుసుకుందాం. ఆదిగురు శంకర భగవత్పాదులు విద్యాతత్వాన్ని ఆత్మసాక్షాత్కారమని అభివర్ణించారు. డాక్టర్ సర్వేపల్లి

0: రాధాకృష్ణన్ గారు సత్యాన్వేషణమని అన్నారు. ఇంకా ఆయన మెదడుకు శిక్షణ ఇస్తే చాలదు, హృదయాన్ని సున్నితం చేసి ఆత్మకు క్రమశిక్షణ ఇచ్చినప్పుడే విద్య సంపూర్ణమవుతుందని వివరించారు. విద్య, వివేకం, పరిజ్ఞానం బావిలోని మంచినీళ్ళ తరగని నిధులని, వాడుకున్న కొద్దీ ఊడుతుంటాయని కూడా తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ విద్య అనేది విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి, అంటే శరీరం, మనసు, ఆత్మవికాసం చెందడానికి దోహదపడాలని నొక్కి చెప్పారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు విద్యకు పరమ ప్రయోజనము విస్పష్టమైన స్వచ్ఛమైన భావోదయం కలుగజేయడమని, అలాంటి భావము ఇంద్రియముల యొక్క శక్తిచే గాని ఉత్పన్నం కాదని తెలిపారు. వీరి అభిప్రాయం గాంధీజీ అభిప్రాయాన్ని సమర్థించినట్లుగా ఉంది. శ్రీ అరవిందో విద్యార్థికి విజ్ఞానాన్ని అందివ్వడం అవసరమని, అంతేగాక అతనిలో ఆ విజ్ఞానం ద్వారా కలిగే శక్తిని అభివృద్ధి చేయడం మరెంతో అవసరమని ఉద్ఘాటించారు. ఈయన అభిప్రాయము పై అభిప్రాయాలకు దగ్గరగా ఉంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చదువుకునే పిల్లలకు మనోస్వేచ్ఛ ఉండాలని, కట్టుబాట్లు కఠిన నియమాలు ఉండకూడదని, అభ్యసనం ప్రశాంత వాతావరణంలో జరగాలని, అసలు విద్యా సంస్థను ఎలా నిర్వహించాలో తన శాంతినికేతన్ ద్వారా చేసి చూపించారు. స్వామి వివేకానంద సామాజిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలిగేదే విద్య అని, పిల్లలు సహజంగా పెరిగే మొక్కల్లాంటి వారని, ఉపాధ్యాయులు ప్రేమ, అభిమానము, ప్రోత్సాహాల వల్లనే పిల్లలు అభివృద్ధి చెందుతారని వివరించారు. ఈ అభిప్రాయాలన్నీ విద్య యొక్క పరమావధి వ్యక్తి వికాసమేనని తెలియజేస్తున్నాయి. విద్య ద్వారా వ్యక్తి వికాసం చెందాలి. వ్రాయుట, చదువుట, చూచుట, ప్రశ్నించుట, పండితులను ఆశ్రయించుట అనే ఈ ఐదింటిని ఎవరు చేస్తారో వారి బుద్ధి సూర్యకిరణాలచే పద్మం వికసించినట్లు వికాసం చెందునని పెద్దల అభిప్రాయం. ఇక విద్య యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఎందరో మహానుభావులు ఎన్నో విధాలుగా అభివర్ణించారు. భర్తృహరి శుభాషితాలను ఏనుగు లక్ష్మణ కవి ఆంధ్రీకరిస్తూ, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశి బంధుడున్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగనివాడు మర్త్యుడే అని విద్య యొక్క గొప్పతనాన్ని గొప్పగా చెప్పారు. పాశ్చాత్య పండితుడు జాన్ రస్కిన్, విద్య భూమిలా సారవంతమైనది, నీటిలా అన్నింటినీ తనలో ఇముడ్చుకోగలది, కాంతిలా అంధకారాన్ని పటాపంచలు చేయగలది, వాయువులా ప్రాణాధారమైనది, ఆకాశంలా అనంతమైనది అని పంచభూతాలతో పోల్చి చెప్పారు. ఆధునిక సమాజంలో విద్య లేకుంటే జీవనం లేదు, జీవితం లేదు, వికాసం అంతకన్నా ఉండదు. అందుకే విద్య అందరికీ అందాలి, అందరూ వికాసం చెందాలి. తమశోమ జ్యోతిర్గమయ.
1: మీరింతవరకు సూక్త ముక్తావళి కార్యక్రమంలో విద్యా వికాసం ఈ అంశం గురించి డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయంలో హైడ్రోపోనిక్స్ మట్టిలేని సాగు ఈ అంశం గురించి చెప్తారు, వింటారు.

0: ఇవాల్టి కార్యక్రమంలో మట్టి లేని సాగు హైడ్రోఫోనిక్స్తో సరికొత్త లాభాలు మరియు అవకాశాలు ఈ అంశాల గురించి మనకు తెలియజేయడానికి ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాప్ ఫిజియాలజీ సంబంధించినటువంటి డాక్టర్ బి కుమీరా గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం గారు, ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం ఈ యొక్క మట్టి లేని సాగు, అంటే హైడ్రోఫోనిక్స్తో సరికొత్త దిగుబడులైతేనేమి, వాటికి సంబంధించినటువంటి లాభాలైతేనేమి, అవకాశాలైతేనేమి, ఇలాంటి విషయాలు మనం చెప్పుకుంటున్నాము. ఎక్కువ మంది కూడా ఈ హైడ్రోఫోనిక్స్తో ఇప్పుడు సంబంధాలు కలిగి ఉన్నారు పట్టణాలలో, నగరాలలో, ఇట్లాంటి విషయాలలో. దీనికి సంబంధించి మరి కొన్ని విషయాలు తెలియజేద్దాం ఈరోజు మన కార్యక్రమంలో. ముఖ్యంగా ఆధునిక వ్యవసాయంలో హైడ్రోఫోనిక్స్ అంటే మట్టి లేని సాగు, అంటే ప్రస్తుతము పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని యువ రైతులు కూడా తక్కువ స్థలంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే ఈ ఆధునిక సాగు పద్ధతులపై ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఓకే మేడం, మరి ఇందులో

0: భాగంగానే మనం ఇప్పుడు మట్టి లేని సాగు గురించి, అంటే వ్యవసాయం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మట్టి, పొలం, నాగలి. మారుతున్న కాలంతో పాటు సాంకేతికత కూడా మారుతుంది. మట్టి అసలు లేకుండా కేవలం నీటితోనే మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తూ పంటలు పండించే ఒక సరికొత్త ఆధునిక విధానమే హైడ్రోపోనిక్స్. ఈరోజు మన కార్యక్రమంలో ఈ మట్టి లేని సాగు విధానం అంటే ఏమిటి, దీనివల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు ముందుగా తెలుసుకుందాం. అసలు హైడ్రోపోనిక్స్ అంటే ఏమిటో అనేటువంటి విషయాలు తెలియజేయండి మేడం.
1: తప్పకుండా సార్. ముందుగా మనం ఒక మొక్క పెరగాలంటే మనకి మట్టి ఒక ఆధారం, కానీ మొక్కకు కావలసిన అసలైన నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం ఇలాంటి పోషకాలన్నీ నీటి ద్వారా ఎక్కువ అందుతూ ఉంటాయి. హైడ్రోపోనిక్స్ విధానంలో మనం మట్టికి బదులుగా కోకోపీట్, వర్మిక్యులైట్ లేకపోతే చిన్న రాళ్ళు ఇవి ఆధారంగా చేసుకుంటూ వీటిని మనం పెంచుకోవచ్చు. నీటిలో పోషకాలు ఈ ద్రవాల రూపంగా మనం చేసుకొని వాటిలో కలుపుకొని ఈ ద్రవ రూపంలో వేసుకునే పద్ధతి మనం పాటిస్తే కనుక మనకి డైరెక్ట్గా ఈ వేర్లకు అందిస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్లాస్టిక్ పైపుల ద్వారా ఈ నీటి సరఫరా అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది.
0: ఓకే మేడం, మరి ఈ సాగు వల్ల కలిగేటువంటి ముఖ్యమైన లాభాలు ఏంటి అనే విషయాలు చెప్పండి మేడం.
1: తప్పకుండా అండి. ఈ ముఖ్యమైన లాభాలు చూసుకుంటే మనకి నీటి శాతం అనేది ఎక్కువగా మనం ఇక్కడ ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిలో ఎక్కువగా మనం నీటిని వినియోగిస్తూ ఉంటాము, కానీ ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ఏమవుతుందంటే నీటిని మనం పైపుల్లో నుంచి మనం ముందు చెప్పుకున్నట్టు నీటిలో నుంచి మనం పైపుల్ని పోనిస్తూ ఉంటాం కాబట్టి మనకి ఈ రీసైకిల్ పద్ధతి అంటే అదే వాటర్ మనకి తిరిగి దాని ఆ మొక్కలకి వాడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నీటి శాతం అనేది ఎక్కువగా ఆదా చేయొచ్చు. ఇది మొదటి ముఖ్యమైన లాభం చెప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే మనం తక్కువ స్థలంలోనే దిగుబడి అనేది ఎక్కువగా చూసుకోవచ్చు. ఎలాగంటే మనం మామూలుగా చేసుకునే విధానంలో అడ్డ వరుసల్లో మనం ఎక్కువ ఫార్మింగ్ అనేది చూసుకుంటూ ఉంటాం, కానీ ఈ హైడ్రోపోనిక్స్లో మనకి ఉన్న గొప్ప అవకాశం ఏంటిదంటే వర్టికల్ ఫార్మింగ్. అంటే ఏంటిదంటే నిలువు వరుసల్లో మనం మొక్కలు పెంచుకోవచ్చు. ఈ నిలువు వరుసలో పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి స్థలం అనేది ఎక్కువ కలిసి వస్తూ ఉంటుంది, స్థలం ఎక్కువ కలిసి వస్తూ ఉంటుంది, అదేవిధంగా దిగుబడి అనేది కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది ఒక రెండవ ముఖ్యమైన లాభంగా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. మూడోది ఏమంటదంటే మనకి తెగుళ్ళ బాధ అనేది ఉండదు. ఎలాగంటే చాలా వరకు మనకి మొక్కల్లో వచ్చే రోగాలు అవన్నీ చూసుకుంటే మట్టి ద్వారా ఎక్కువ వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ మట్టి అనేది ఉండదు కాబట్టి వేరు కుళ్ళు వంటి తెగులు అనేవి రావు. పురుగుల మందులు వాడకం అనేది దాదాపు శూన్యంగానే ఉంటుంది. ఇంకొక లాభం మరి నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక ముఖ్యమైన లాభం ఏంటంటే వేగవంతమైన ఎదుగుదల. ఇప్పుడు మనకి పోషకాలు నేరుగా వేళ్ళ నుంచి వెళ్తుంది కాబట్టి సో ఆ మొక్కలు వేగంగా పెరగడానికి మనకి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. నాణ్యమైన దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం అనేది మన దీనిలో చూడొచ్చు అన్నమాట.
0: ఓకే మేడం, ఈ యొక్క హైడ్రోపోనిక్స్ సాగు వల్ల కలిగేటువంటి ముఖ్యమైన లాభాలు తెలియజేశారు, బాగుంది. మరి హైడ్రోపోనిక్స్లో ఏ ఏ పంటలు పండించవచ్చు అనేటువంటి విషయాలు కూడా తెలియజేయండి మేడం.
1: తప్పకుండా అండి. ఈ హైడ్రోపోనిక్స్ అనే పద్ధతి చూసుకుంటే కనుక ఈ పంటల్లో మనం ఎక్కువగా వేరు వ్యవస్థ తక్కువ ఉన్న మొక్కల్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా ఆకుకూరలు చూసుకుంటే పాలకూర, తోటకూర, లెట్యూస్ కానీ, కొత్తిమీర, పుదీనా, బేసిల్ వంటి, బేసిల్ అంటే తులసి, ఈ తులసి లాంటి పంటల్ని మనం ఎంచుకోవచ్చు. తర్వాత కూరగాయలు చూసుకుంటే టమాటా, చెర్రీ టమాటా, క్యాప్సికం, కీరదోస లాంటి కూరగాయలు ఈ తీగవి కానీ మనం ఎక్కువగా పండించుకోవడానికి మనకి వీలుంటుంది. పండ్లల్లో చూసుకుంటే స్ట్రాబెర్రీ వంటి విలువైన పండ్లను మనం పండించుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్కువ అలాంటి ఆస్కారం లేదు కాబట్టి మనం మిగతా వాటికి ఎక్కువ వెళ్ళొచ్చు.
0: ఓకే మేడం, బాగుంది. మరి ఇందులోనే పెట్టుబడి మరియు మార్కెట్ సంబంధించినటువంటి అంటే అవకాశాలు ఎలా ఉన్నాయనేది చెప్పండి మేడం.
1: ఈ పద్ధతిలో ప్రారంభ పెట్టుబడి మాత్రమే కొంచెం ఎక్కువ ఉంటుందండి. అంటే ప్లాస్టిక్ పైపులు కొనుక్కోవడానికి, నీళ్లు సరఫరా ఎప్పుడు మనకి సరఫరా అవ్వడానికి కోసం ప్లాస్టిక్ పైపులు కొనుక్కోవాలి, దానికి మరియు మోటార్లు బిగించుకోవడానికి, తర్వాత గ్రీన్ హౌస్ నిర్మాణానికి, ఈ ఆక్సిజన్ మీటర్లకి, వీటికి మాత్రం మనకి ప్రధానంగా ఎక్కువ ఖర్చు అనేది అవుతుందండి. కాకపోతే ఒకసారి నిర్మించుకుంటే దీన్ని దాని తర్వాత మనకి అంత ఖర్చు అనేది లేకుండా మనకి దిగుబడి మీద ఎక్కువ

0: మక్కు చూపిస్తూ అటువైపు మనం ఎక్కువ వెళ్తానికి మనకి ఎక్కువ వీలు ఉండేది ఉంటుందండి. అయితే ఈ ఖర్చు కూడా భరించుకోవడానికి మనకి ప్రభుత్వం నుంచి మనం రాయితీలు పొందొచ్చండి.
1: ఓకే మేడం, మరి ఇందులో పెట్టుబడికి సంబంధించి రాయితీల విషయం అనేటువంటి మాట వాడారు, మరి రాయితీలకు సంబంధించి ప్రభుత్వం ద్వారా ఇట్లా చేసుకునే వాళ్ళకు ఏమేమి రాయితీలు ఉన్నాయి, ఎలా అవి మనకు లభ్యమవుతాయి అనేటువంటి విషయాలు చెప్పండి మేడం.
0: తప్పకుండా అండి. మనకి ముఖ్యంగా ఇక్కడ మూడు రాయితీలు అనేవి చూడొచ్చు. నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ NHB అనే ఒక స్కీమ్ అండి. తర్వాత దీంట్లో చూసుకుంటే మనకి 30% నుంచి 50% వరకు మనకి రాయితీ అనేది లభించవచ్చు. తర్వాత ఏపీ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ APMIP అనేది 50 నుంచి 100% వరకు మనం రాయితీ పొందొచ్చు. అదే కనుక ఎస్సీ ఎస్టీ రైతులకైతే మాత్రం 100% వరకు మనకి రాయితీ దీనిలో చూడొచ్చు. స్టేట్ హార్టికల్చర్ మిషన్ SHM అనే రాయితీ మనం చూసుకున్న విధానం అయితే ఈ సబ్సిడీలో మనకి 50% వరకు రాయితీ పొందొచ్చు.
1: ఓకే, మరి ఈ రాయితీలు మనము పొందాలి అంటే మీరు చెప్పినటువంటి అధికారులను సంప్రదించాలి,
0: హార్టికల్చర్ ఆఫీస్ అని సంప్రదించవచ్చు.
1: ఓకే, ఈ రాయితీల విషయం కూడా మరి ఈ అవకాశాల్లో భాగంగా చెప్పడం జరిగింది మేడం. మట్టి లేని సాగు, హైడ్రోఫోనిక్స్తో సరికొత్త లాభాలు, ఈ అంశం గురించి NS అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే క్రాప్ ఫిజియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్ బి కుమీరా గారు చక్కటి విలువైన సమాచారం మనకు అందించారు. అందుకు మేడం గారికి మరొకసారి నమస్కారం మేడం, ధన్యవాదాలు.
0: నమస్కారం అండి, ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు చేరుముచ్చట్లు కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయంలో హైడ్రోపోనిక్స్ ఈ అంశం గురించి విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. భూ రికార్డుల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెవెన్యూ, సర్వే, రిజిస్టేషన్ శాఖల భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి రికార్డుల భద్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు తెలిపారు. తొలిదశలో రాష్ట్రంలోని కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిని ముఖ్యమంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణతో పాటు అభివృద్ది పనుల అనుమతుల ప్రక్రియ

0: ను వేగవంతం చేసేందుకు కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలోని తాగునీటి పథకాల పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకం కింద చేపట్టిన పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 16 లక్షల మందికి శాశ్వత తాగునీటి భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెదపులిపాక, యనమల కుదురులో పలు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: 280 కోట్ల రూపాయల దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఆ డబ్బులతో కూడా స్ట్రెంగ్తన్ చేసే పనిలో ఉన్నాం. డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, మన సిస్టమ్స్ అన్ని కానీ, ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. పెరిగిన తగ్గట్టుగా మనం స్ట్రెంగ్తన్ చేయాలి సిస్టమ్. లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి, ప్రజల వాడకం పెరిగిపోతుంది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్ తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా.
2: ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: తెలుగు వ్యక్తి, ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31న ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజన సంఘాల ప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో GO 3, 1/70 చట్టం అమలు, భూ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమ అంశాలపై మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, GO 3 పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసులకు శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
4: ఆదివాసీలకు నష్టం కలగకుండా ఏ విధంగా జీవో ఇస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఐటీడీఎల్లో కూడా IAS ఆఫీసర్లను చైర్మన్ గా పెట్టి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, JSC సంఘాలు, ఆదివాసీ గిరిజనుల మొత్తం అందరూ కూడా వచ్చి అభిప్రాయాలు తీసుకుని అవన్నీ కూడా క్రోడీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నాం. భావితరాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా దీని మీద పూర్తిగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
0: ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు, నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ ప్రధాన కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 2,10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిన్న మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులను మంత్రి సన్మానించారు. రాబోయే తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరుతూ,
5: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెట్లు పెంపకం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ ఒక చక్కటి వాతావరణం వస్తుందని భావిస్తా ఉన్నాం.

0: మంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మొక్కల్ని గ్రీన్ కవర్ పెంచాలి, దానికి ఈ వర్షాకాలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక పక్క, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకున్నాం, బ్లాక్ స్పాట్స్ అన్నింటిని కూడా గ్రీన్ స్పాట్స్ గా చేయించడం, పబ్లిక్ ప్లేసెస్ కూడా డెవలప్ చేస్తున్నాం.
1: జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు 1927 జూలై 23వ తేదీన ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాగా దేశంలో పెద్ద సమాచార వ్యవస్థగా ఆకాశవాణి వెలుగొందుతోంది. అనేక ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన కార్యక్రమాలను తనదైన శైలిలో ప్రజలు మెచ్చే రీతిలో ప్రసారం చేస్తోంది. అన్నిటికంటే ఆకాశవాణి విభిన్న భాషల్లో ప్రసారం చేసే జాతీయ, ప్రాంతీయ వార్తలు అత్యంత విశ్వసనీయమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ ప్రసార దినోత్సవం వివరాలు వింటారు. అనంతరం జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి శ్రోతలతో చర్చా కార్యక్రమం ఉంటుంది. సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 7:45 భావలహరి మృదుమందుర గీతమంజరి కార్యక్రమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా వివరాలు, అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి, 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా నేరుగా సినిమా పాటలు కోరు కార్యక్రమం, 9:30 మహిళల సౌందర్య అభివృద్ధికి చిట్కాలు బ్యూటీషియన్ ఆర్ ఉషగారితో పరిచయం, అనంతరం సినిమా పాటలు ఉంటాయి. 10:12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆరు గంటలకు హిందీలో వార్తా ప్రసారం, సాయంత్రం ఢిల్లీ కేంద్రం నుండి. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10

నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార విశేషాలు. 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీమతి బి కాశమ్మ గారులతో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జంతు సంక్షేమము వాటి చట్టాలు. ఈ అంశం గురించి ఒంగోలు సంచార పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం సినిమా పాట తెలుసుకుందాం రండి అంశం చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా వివరాలు వింటారు. 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్షా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40 సినిమా పాట. 8:45 కేంద్ర న్యాయశాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శాబ్ద భాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాలు. సంసారంలో గుమగుమలు హాస్య నాటిక ప్రసారమవుతుంది. రచన మాడుగుల రామకృష్ణ గారు. 10:00 పార్లమెంట్ క్వశ్చన్ అవర్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తుంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ 26/7/26 అనగా 26 జూలై 2026. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులను 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు మా ఆకాశవాణి కేంద్రంలో హాజరు కావాల్సిందిగా కోరుతాం. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన మా వాట్సాప్ నెంబర్ మరొకసారి 8332905037. గమనిక విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం బృందగానం వింటారు.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా జరుగుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్లు సింగిల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఇక వివరాలు. వికసిత్ భారత్ జన ఆందోళన్గా రూపుదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధనలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడంలో గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, అనుబంధ రంగాల పనితీరును సమీక్షించేందుకు మోదీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు హాజరైన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా దేశం సంపూర్ణంగా అభివృద్ది చెందే ప్రయాణాన్ని వేగవంతం చేసేవిగా ఉండాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల అవసరాల గురించి సమగ్రమైన పథకాన్ని రూపొందించాలన్నారు. అభివృద్ది లక్ష్యాలను చేరుకునేందుకు సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని మోదీ అన్నారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు.

0: అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్దాసక్తులు కనబరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. నీట్ ప్రశ్నాపత్రాల అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, చర్చ కాలపరిమితిని విపక్షాలే నిర్దేశించవచ్చని సూచించారు. గంభీరమైన ఈ అంశంలోని అన్ని కోణాలను కూలంకషంగా చర్చించి తగిన విధానాన్ని రూపొందించడంలో విపక్షాలు తమవంతు బాధ్యతను పంచుకుని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: ये गंभीर मसला है, हमें इस पर चर्चा करनी चाहिए और चर्चा करने का जो सबसे अच्छा माध्यम है वो है पार्लियामेंट और हम चर्चा के लिए तैयार हैं. गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, हमने किस तरीके इसको एड्रेस किया है और बाकी सरकारों को भी किस तरीके से इसमें एड्रेस करना चाहिए, क्या बिंदु है जिसके बारे में हमको गहराई से चिंतन करके उसका हमको का कोई रास्ता निकालना चाहिए ताकि हमारे छात्रों के साथ अन्याय न हो.
0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో 150 పేపర్ లీకేజీలను ప్రస్తావించారని, వీటన్నింటినీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలను మాత్రం రాహుల్ గాంధీ దాటవేస్తూ సమస్య నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని నడ్డా విమర్శించారు.
1: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है. आपका उद्देश्य एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
0: నిన్న ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని చెప్పారు. సభలో జరిగే ఏదైనా చర్చ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని, కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులను విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
2: चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है, माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने के तैयार है.
0: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hyd ని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆమె ఆ దేశ అధ్యకుడు నికోసోర్ డాన్, తాత్కాలిక ప్రధాని ఐలీ బోలోజాన్, సెనెట్ అధ్యకుడు మిర్సియా అబ్రుడీన్ తదితరులతో సమావేశమవుతారు. పర్యటనలో భాగంగా ముర్ము భారత్ రొమేనియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్, బిజినెస్ ఫోరం సభ్యులను కలుసుకుంటారు. అనంతరం స్థానిక భారతీయ సమాజ సభ్యులతో సైతం సమావేశమవుతారు. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఈ నెల 19న ప్రారంభమైన రాష్టపతి విదేశీ యాత్రలో భాగంగా మాల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా అహ్మద్తో నిన్న సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికగా పోస్ట్ చేసిన జయశంకర్ పలు రంగాల్లో భారత్ కెనడా సహకారం మరింత మెరుగవుతోందని అన్నారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్దేశించిన సహకార లక్ష్యాల గురించి తాము చర్చించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో జయశంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో సమావేశమై ఇండో పసిఫిక్ భద్రతా పరిస్థితిని గురించి చర్చించారు. ఇరు దేశాల మధ్య నౌకాయాన బలోపేతం గురించి చర్చించారు. ఇక ఆసియా సెక్రటరీ జనరల్ డాక్టర్ కామో కిమ్ కోన్తో జరిపిన సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం గురించి జయశంకర్ చర్చించారు. 2026-30 సమయంలో ఇండియా ఆసియా యాక్షన్ ప్లాన్ గురించి సైతం చర్చించిన ఇరువురు నేతలు రాజకీయ, ఆర్థిక, భద్రతా, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకరించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ,

0: విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్యపూర్వ సమయంలో సైతం సమాచార వితరణ ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ కొనసాగుతుండడం విశేషం. 1,012 కోట్ల రూపాయల సమ్మిళిత పెట్టుబడి గల 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో భారత్ స్వావలంబనకు ఈ చర్య దోహదపడగలదని భావిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని నిన్న పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో భాగంగా ప్రకటించారు. ఈ 2 క్లస్టర్లు తమిళనాడులో ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ఒలింపియన్ నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహాయ్లు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 సంచికలో 19 విభాగాల్లో పోటీలు జరగ్గా ఈసారి 10 విభాగాలకే పోటీలు పరిమితమయ్యాయి. గత సంచికలో భారత్ 61 పతకాలను సాధించడం గమనార్హం. క్రికెట్. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈరోజు జింబాబ్వే హరారేలో ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు 3 టీ20లను ఆడుతుంది. ఇక ఛాంగ్జో వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన క్రీడాకారులు లక్ష్యసేన్, పివి సింధు, ఆయుష్ శెట్టిలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు అల్ఫీ ఫర్హాన్పై, లక్ష్యసేన్ జపాన్కు చెందిన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా ప్రారంభమవుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్యసేన్లు సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: నేటి మాట శీర్షిక జాతీయ ప్రసార దినోత్సవం వివరాలు వింటారు. ఈరోజు జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవం. అనంత ఆకాశం నుండి మన ఇళ్లలోకి, మన మనసుల్లోకి స్వచ్ఛమైన స్వరాలను తీసుకువచ్చిన రోజు. దేశంలో తొలిసారిగా ముంబై స్టేషన్ నుండి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రసార మాధ్యమంగా రేడియో ప్రజలపై చూపిస్తున్న ప్రభావాన్ని, ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1927 జూలై 23 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా ప్రసారాలు ప్రారంభించబడ్డాయి.

0: ఈ సంస్థను 1930లో ప్రభుత్వపరం చేయబడింది. ఆ తరువాత 1936లో జూన్ 8వ తేదీన ఆల్ ఇండియా రేడియోగా మారింది. దీనిని 1956లో అధికారికంగా ఆకాశవాణి అని పిలుస్తున్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో దేశ ప్రజలను ఏకం చేయడంలో మరియు బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని నింపడంలో రేడియో అద్భుతమైన పాత్రను పోషించింది. స్వాతంత్ర అనంతరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞానం, వ్యవసాయ సూచనలు మరియు ఆరోగ్య సమాచారాన్ని అందించడంలో ఆకాశవాణి ఎంతో కృషి చేస్తోంది. నేటి సాంకేతిక విప్లవంలో కూడా ఎఫ్ఎం మరియు డిజిటల్ రేడియో రూపంలో ఆకాశవాణి ప్రజలకు చేరువవుతూనే ఉంది. రేడియో భారతీయ సంస్కృతిలో ఒక అనిర్వచనీయమైన ముద్ర వేసింది. నేటికి కూడా రేడియో మరియు ఎఫ్ఎం ప్రసారాలను ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. మీరింతవరకు నేటి మాట విన్నారు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్
1: నడుగుల కామరా
2: సైబాల్
1: గొర్రెద పుల్లా
2: సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: वीडियो लाइक करते डबल उस्ताया किंतु तेले के ना
4: चिकु कुनाडो
1: तेली अनि लिंक्स नी क्लिक चाहिए कंडी आरबीआई अंटोंडी
4: तेलीविगा आलोचिंचंडी अप्रमत्तंगा उंडंडी।
5: జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి శ్రోతలతో చర్చా కార్యక్రమం వింటారు.
6: శ్రోతలకు నమస్కారం. మరి ఈరోజు బ్రాడ్కాస్టింగ్ డే అంటే ప్రసార దినోత్సవం, రేడియో దినోత్సవం అంటూ ఉంటారు. ఈరోజు బ్రాడ్కాస్టింగ్ డే జరుపుకుంటున్నాము. గతంలో ప్రధానంగా పట్టణవాసులు కానివ్వండి, గ్రామీణ ప్రాంత ప్రజలు కానివ్వండి, విజ్ఞానాన్ని వినోదాన్ని అందించేది ఒక ఆకాశవాణి రేడియో మాత్రమే. ఎలా అంటే ప్రపంచంలో ఈరోజు ఏం జరిగింది, మన దేశంలో ఏం జరిగింది, మన రాష్ట్రంలో ఏం జరిగింది, మన ప్రాంతంలో ఏం జరిగింది, ఈ విషయాలన్నీ కూడా రేడియో ద్వారానే అప్పట్లో తెలిసేవి. అయితే కాలక్రమేణా సాంకేతికంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో వివిధ ప్రసార సాధనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ రేడియోకి మాత్రం ఆదరణ అలాగే ఉంది. విశేషం ఏంటంటే నానాటికి శ్రోతల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎందుకంటే స్థానికంగా సమాచారాన్ని, కళాకారులను ప్రోత్సహించేందుకు ఎఫ్ఎం రేడియోలు ఏర్పాటుతో రేడియో ప్రజలకు మరింత దగ్గరైంది. ఈ నేపథ్యంలో మరి గత కొన్ని దశాబ్దాలుగా రేడియో అంటేనే వారికి ప్రాణం, రేడియోతేనే వారి జీవితం పెనవేసుకుపోయింది. అలాంటి శ్రోతలు చాలామంది ఉన్నప్పటికీ కొంతమంది ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారి ద్వారా ఆకాశవాణి ప్రసారాలు, రేడియోపై వారికి ఉన్న అభిమానము వారి మాటలు విందాం. మరి మార్కాపుర పట్టణంలో ఉన్నటువంటి తటవర్తి గురునాథం, అయితే ఈ పేరు గుర్తుపట్టాలంటే కష్టమే. ఎలా గుర్తుపడతారంటే లడ్డు గురునాథం అంటే గుర్తుపడతారు రేడియో శ్రోతలందరూ కూడా. సో మరి

0: నమస్కారం అండి గురునాథం గారు.
1: నమస్కారం సార్.
0: అలాగే చీమ గుర్తు అంటే మనకు సహజంగా గ్రానైట్ గుర్తొస్తుంది, కానీ రేడియో శ్రోతలకు చల్లా వెంకటేశ్వరులు గారంటే చీమ గుర్తు అనే పేరు గుర్తొస్తుంది. సో మరి ఈనాటి మన కార్యక్రమానికి శ్రోతగా ఉన్నటువంటి చల్లా వెంకటేశ్వరులు గారు కూడా వచ్చేసారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
0: ఇక దేవరాజ్గఢ్ నుంచి మనకు తరచుగా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. దేవరాజ్గఢ్ అంటే మరి పెద్దారెడ్డి మండలం నేషనల్ హైవే దగ్గర ఉంటుంది. సో మరి దేవరాజ్గట్ అంటే మనకు గుర్తొచ్చేది సాల్మన్ గారు. సో మరి ఈరోజు సాల్మన్ గారు కూడా విచ్చేశారు. నమస్కారం సాల్మన్ గారు.
3: నమస్తే సార్.
0: సో మరి ఈరోజు ఈనాటి కార్యక్రమానికి లడ్డు గురునాథం గారు, చల్లా వెంకటేశ్వర గారు, సాల్మన్ గారు వచ్చేసారు. సో వారి ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. గురునాథం గారు, మీరు రేడియో ఎన్నేళ్ళ నుంచి వింటూ ఉన్నారు?
1: సార్ వచ్చేసి మనకు నేను చిన్నప్పటి నుంచే కనీసం 40 ఏళ్ళు పోయింది. అప్పుడు చిన్నప్పుడే మనము ఇంట్లో మనము మా అవ్వాళ్ళ ఇంట్లో కానీ మేము కానీ తరచు మేము మా ఇంట్లో కానీ అవి పొద్దున ఉదయం నుంచి వేస్తుంటే అది రేడియో ఆన్ చేయగానే మాకు తెల్లారినట్టే ఉంటుంది. ఆ నుంచి మొదలుపెట్టుకుంటే మా జనం ఇంటనే ఉంటాం. నైట్ కానీ పండుకున్న వరకు మనకు బ్రహ్మాండంగా అవి ఇంటుంటే మధురు క్షణం లక్కుండే మాకు. మేము అదే పనిగా ఒక సైకిల్ మీద కానీ అట్లా అప్పట్లో పోయేవాళ్ళము. కనీసం పాట వినడానికి కోసం అని కానీ సైకిల్కు ఎదురు కట్టుకొని వెనక్కి కూర్చొని మా మామగారు వెనమ్మ గారు తీసపోయేవారు. అది మనం పోతూ ఉంటే బ్రహ్మాండంగా ఆ పాటలు వినుకుంటూ చేసేవాళ్ళము.
0: అప్పట్లో
1: మంచి మంచి నాటకాలు వింటుంటాము. మనము పొలం గురించి కానీ మన రైతుల గురించి కానీ పొల పంటల గురించి కానీ అప్పుడప్పుడు కానీ చెప్తుంటారు. మన స్కూల్ పిల్లల గురించి కానీ ఎట్లా చదువుకోవాలి, ఎక్కడైంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అని మంచి మంచి మంచిగా ఒక బోధన లెక్క, ఒక గురువు అనుకో గురువు లెక్క మనకు అన్ని బోధన ప్రకారంగా మనకు చేస్తుంటారు.
0: చల్లా వెంకటేశ్వర గారు, మీరు రేడియో వినటం ఎప్పటి నుంచి ప్రారంభించారు?
2: సార్, నేను హై స్కూల్ చదివే రోజుల్లో
0: అంటే సుమారు
2: 1964 అప్పటి నుంచి రేడియో వింటుంటాను సార్. కాకపోతే అప్పుడు ఒకసారి నేను ఒంగోలు బస్సులో పోతుంటే ఒక అతన్ని రేడియో తీసుకొని పాటలు పెట్టుకుని వింటూ ఉన్నాడు. అది అసలు ఎట్లా ఉంది రేడియో, ఈ ఫిలిప్స్ రేడియో అది బాగుంది అని దాన్ని కలిసి చూస్తే పాట రాముడు భీముల్లో అదే నీ మనసులో ఉన్నదనే సాంగ్ వస్తుంది. అసలుకి మనకి రేడియో ఉంటే బాగుండు అనిపించింది. అప్పుడు మన దగ్గర డబ్బులు ఏమి లేవు. అప్పట్లో కష్టపడి సంపాదించి రేడియో కొన్నాం.
0: ఎంత కొన్నారు?
2: ఆ రేడియో 2 బ్యాండ్ రేడియో అయితే 220 రూపాయలు, నా దగ్గర ఉంది 130 రూపాయలు. మామూలు మీడియం లాగే రేడియో కొంటే ఆ రోజుల్లో హైదరాబాదు, విజయవాడ, కడప, విశాఖపట్నం 4 స్టేషన్లు వచ్చాయి సార్. అప్పుడు కడప, విశాఖపట్నము పగులు ఉండేవి కాదు, రాత్రులు రిలీజ్ చేసేవాళ్ళు.
0: అప్పట్లో
2: ఆ విజయవాడను, హైదరాబాదు రెండు వచ్చాయి. హైదరాబాదు వాళ్ళు 2:30 కానించి 3 గంటల దాకా మధ్యాహ్నము మీరు కోరిన పాటలని వేస్తుండేవాళ్ళు ఉత్తరాల ద్వారాగా. అప్పుడు నేను ఎక్కడున్నా కూడా ఆ పాటలు వినాలని 1 మైలున్నా 2 మైళ్ళున్నా అప్పుడు ఏమి సైకిల్ కానీ బళ్ళు కానీ లేవు కాబట్టి నడిచి వచ్చి ఆ రేడియో విని అప్పుడు అన్నం తిని ప్రశాంతంగా ఉండేవాడిని సార్. నాకు రేడియో అంటే ప్రాణం సార్.
0: ఓకే,
2: మాటలు చెప్పాలంటే.
0: సాల్మన్ గారు
3: నమస్తే సార్.
0: నమస్తే. ఎప్పటి నుంచి మీరు రేడియో కార్యక్రమాలు వింటున్నారు?
3: నేను 20 సంవత్సరాలు దాటిపోతుంది సార్ నేను రేడియోని బట్టి. నాకు రేడియో అంటే పిచ్చి సార్.
0: నేను
3: సార్ మాకాశ
0: మొదట్లో ఎలా లేని వాళ్ళు, తర్వాత ఏమైనా రేడియో
3: పట్టు పాటలు విని వాళ్ళం సార్.
0: ఎక్కడ?
3: మా ఊర్లో దేవరాజ్గట్లో. నేను యాంప్లిఫైయర్ కొని యాంప్లిఫైయర్లోనే ఒక లేడీ పెట్టాను సార్. దానికి బాక్స్ పెట్టాను, ఒకటి పెద్దది. దానికి అందరికి వినిపిస్తుంటాను సార్ నేను. నాకు కిసాన్ వాణి అంటే ఇష్టం సార్. ఆ రైతులు ఏ రకంగా పంటలు పండించుకోవాలా, ఏ రకంగా చేసుకోవాలని చెబుతుంటారు, బాగా ఇష్టం సార్. తర్వాత మహిళా భారతి సార్, ఆడవాళ్ళు సంతానం ఏ రకంగా చేసుకోవాలా, ఏ రకంగా మిగిలిసుకోవాలా, సంతానం ఇష్టం చేసుకోవాలనేది చెబుతుంటారు, అవి వింటాను సార్. తర్వాత వార్తలు వింటాను సార్. నాకు పాటలు అంటే పిచ్చి పిచ్చిగా వింటాను సార్. చిరంజీవి ఫ్యాన్స్ నేను. అవును సార్.
0: రేడియో ఎప్పుడు కొన్నారు మీరు?
3: నేను అప్పుడు చెల్లుతుకొని చెల్లు ద్వారా విన్నాను సార్ పట్టు. తర్వాత ఇంకా లేడీ కొన్నా, యాంప్లిఫైయర్ కొని యాంప్లిఫైయర్ ద్వారా లేడీ వస్తుంది సార్. అవును సార్, పెద్దది యాంప్లిఫైయర్ బాచ్ పెట్టే పెద్దది. నేను బాచ్ పెట్టి సౌండ్ పెడితే ఇంట్లో పాలెం మొత్తం వినొస్తాను సార్. బాచ్ అట్ట వినిపిస్తాను సార్.
0: ఒక ప్రధాన ప్రశ్న, ఇప్పుడు మీరు ఒక రేడియోని కొన్నానని చెప్పారు 1964లో. అప్పట్లో ఎలా వినేవారు రేడియో ప్రసారాలు అంటే? ఇప్పుడు మాదిరిగా సెల్ ఫోన్లలో రేడియోలు, తర్వాత ఇప్పుడున్నంత ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు కదా, ఎలా వినేవాళ్ళు మీరు
2: అప్పుడు?

0: ఒక నాలుగు సెల్స్లు సార్ బ్యాటరీ, నాలుగు సెల్స్లు రేడియో. అది బాగా దానికి ఒక సో ఉండేది. ఏది టూ బ్యాండ్కి అయితే మామూలు మీడియంకి అయితే ఉండేది కాదు, ఉండేది కాదు. అది అసలు ఇప్పుడు రావట్లేదు కానీ రేడియోకి స్టేషన్లు స్వచ్ఛంగా వచ్చేసారు అప్పటి నుంచి. ఎట్లా అంటే మనం మీరు మేము మాట్లాడుకున్నట్లే ఉండేవి, అలాగా విని ఆనందించేవాళ్ళం అనమాట.
1: అంటే ఫస్ట్ ఎప్పుడు విన్నారు మీరు? మీకు తెలిసి రేడియో మొట్టమొదటిగా రేడియోలో ప్రోగ్రాము ఏ వయసులో ఎప్పుడు వినుండొచ్చు మీరు, మీకు గుర్తున్నంత వరకు? మొదటిసారిగా
0: నేను 64లో విన్నా సార్. నేను ఫస్ట్ 64లో సిక్స్త్ క్లాస్ చదువుతున్నా.
1: ఆరో తరగతి చదువుతున్నారు మీరు?
0: ఆరో తరగతి చదువుతున్నా జెడ్పిసి హై స్కూల్లో. అప్పుడు అది చదువుతా మా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు నేను స్కూల్కి పోతుంటే చూస్తూ ఉండేవాళ్ళు, వస్తూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళు, సరిగా పట్టించుకునేవాళ్ళు కాదు కాదు. నేను సరిగా మనకి ఆ తెలిసి ఊహ కాబట్టి నాకు ఈ అభిమానం రేడియో అంటే.

0: ఆరో తరగతి చదువుతున్నారు మీరు?
1: ఆరో తరగతి చదువుతున్న జెడ్పీసీ హై స్కూల్లో. అప్పుడు అది చదువుతా చదువుతా మా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు నేను స్కూల్కి పోతుంటే చూస్తూ ఉండేవాళ్ళు, వస్తూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళు, సరిగా పట్టించుకునేవాళ్ళు కాదు కాదు. నేను సరిగా మనకి ఆ తెలిసి తెలియని ఊహ కాబట్టి నాకు ఈ అభిమానం రేడియో అంటే ఆ పళ్ళు మానేసేసి రేడియో అంటే పొలం తీసకపోయినా కూడా రేడియో ఎనుకూరు తీసుకోవాల్సిందే పొలం కూడా
0: ఖచ్చితంగా
1: ఖచ్చితంగా
0: వెంట ఉండాల్సిందే.
1: అప్పుడు జొన్న కంది బాగుండేవి మన మాగాని పంటలు అప్పుడు లేవు. అలాంటప్పుడు కూడా తీసకపోతే నా ఏమిటి ఆ రేడియో వినడానికి ఎవడో ఒకడు ఎనుకూరు తెచ్చేవాడు. ఎందుకురా నువ్వు ఇంటికాడు అంటే నువ్వు రేడియో ఎత్తకపోతున్నావు కదా, నీ ఏమిటి నేను వస్తాను పాటలు వింటాను అని అలా గడిచిపోతుంది సార్. ఇప్పటికీ వయసు పెరిగిన కొంది కూడా దీనికి వ్యామోహం అనేది తగ్గలేదు సార్,
0: అభిమానం తగ్గలేదు.
1: అభిమానం తగ్గలేదు.
0: గురునాథన్ గారు మీరు మీరు ఎప్పుడు అంటే మీ సొంత ఊరు ఏ ఊరు?
2: అది వచ్చేసి పెద్దారువీడు సార్. ఇది
0: పెద్దారువీడు,
2: ప్రకాశం జిల్లా పెద్దారువీడు.
0: అప్పట్లో మొట్టమొదటి కార్యక్రమాలు ఎక్కడ విన్నారు, అంటే రేడియో కొనకొచ్చి విన్నారా లేకపోతే ఊర్లో ఎవరి దగ్గర విన్నారా?
2: మేము వచ్చేసి ఆగస్టు 15 అనేది మాకు పిల్లలకి ఇట్లా స్కూల్లో చేస్తుంటారు
0: స్వాతంత్ర
2: వచ్చేసి మన శివాలయం గుడి ఉండేది దోర్నాల శ్రీశైలం రూట్లో, అక్కడ వచ్చేసి జెండా వందనం పెట్టారు. అక్కడ పక్క రేడియో పెట్టేసి మన ఆకర్షణ గురించి చెప్తున్నారు. అది చిన్నప్పుడు బాగా గుర్తుంది సార్ నాకు అది. అందుకని సరే మనం అది ఒక
0: అట్లా ఎలా అనిపించేది అరే అంటే నేను ఎప్పుడు విన్నా అంటే దాదాపుగా 1986-87 టెన్త్ క్లాస్ అప్పుడు రేడియో కార్యక్రమాలు వినేవాడిని. నాకు అనిపించేది ఎలా అంటే అరే అసలు ఈ రేడియోలో విచిత్రం ఉంది, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మనకు అర్థం కావట్లేదు, వార్తలు వచ్చేవి పాటలు వచ్చేవి అలా అనేది ఆశ్చర్యపోయేవాడిని. అలా మీకేమైనా అనిపించేదా?
2: నాకు అప్పుడే అనిపించేది సార్ ఇది, అది ఒక అనుభూతి కదా, ఇది ఒక మైండ్ పెరిగిందా నాకు ఇదే. ఇది ప్రతిరోజు అదే విధంగా మనకు ఇంకా వినాలని చెప్పేసి చేస్తుండేవాళ్ళము.
0: ఓకే, అప్పట్లో ప్రసారాలు ఎలా ఉండేవి వెంకటేశ్వర గారు?
1: ప్రసారాలు మామూలుగా విజయవాడ నుంచి వచ్చేది సార్. అది వస్తే కార్మికుల కార్యక్రమం కానీ స్త్రీల కార్యక్రమం కానీ పచ్చడి పంటలు ఆ కార్యక్రమం కానీ పాటలు మాటలు నాటికలు. ఒకసారి సార్ సినిమాకి పోతే కరెంటు పోయింది, మంచి నాటకం ఇడిచిపెట్టి రేడియోలో అనవసరంగా సినిమాకి వచ్చేసి అనేది భావన కలిగింది నాకు.
0: బాధ ఉండేది మనసులో
1: అని అనిపించేది సార్. కరెంటు పోయా ఇక్కడ, ఇక్కడ సినిమా లేదయా, ఇంటికన్నా నాటికే పోయా, అలా ఉండేది సార్ నాకు.
0: సాల్మన్ గారు మీకు రేడియోలో బాగా గుర్తుండిపోయే ప్రసారం ఏముంది?
3: నాకు గుర్తుండిపోయేది అలో ఎఫ్ఎం ఎక్కువ వింటాను సార్.
0: తర్వాత అలో ఎఫ్ఎం ఇటీవల కాలంలో పెట్టారు అప్పట్లో, అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు శ్రీరామ్ మనకు శ్రీరామ పండుగ వచ్చేది, అంతకు ముందు రోజు అంటే అంతకు ముందు రోజు కానీ ఆదివారం కానీ రామదాస్ నాటికం వేసేవాళ్ళు సుమారు గంట సేపు. నేను వినేవాడిని దాదాపు ఒక కంటిన్యూగా 15 సంవత్సరాలు విన్నా. అంటే నా జీవితంలో అది ఒక రేడియోలో మర్చిపోలేని సంఘటన, కళ్ళ కట్టినట్టు అనిపించేది అనమాట. నిజంగా ఇలా ఉండేదా, రామాయణం ఇలా జరిగిందా, రామదాస్ ఇన్ని కష్టాలు పడ్డారా అనిపించే విధంగా నా మనసులో నాటుకుపోయింది. అలా మీకేమన్నా ఉందా?
3: నాకు పట్టు కిసాన్ వాణి ఎక్కువ వింటాను సార్, తర్వాత వార్తలు. అప్పుడు ముద్దు చెల్లు కొన్నాను సార్ నేను, దాని ద్వారా వినేవాడిని. తర్వాత బ్యాటర్లో లేడే కొన్నాను సార్, ఇప్పటికి అది ఉండదు. తర్వాత కరెంటు పోతే బ్యాటరీ లేడీ పెట్టుకుంటాను సార్, కరెంటు ఉంటేనే యాంప్లిఫైయర్ సార్, దానికి బాక్స్ బయటలు పెట్టినా సౌండ్ పెడితే పాలెం మొత్తం వినొస్తారు సార్, అందరూ మా కాడికి వచ్చి వింటుంటారు సార్.
0: ఓకే, గురునాథన్ గారు మీరు రేడియో ప్రసారాల్లో మర్చిపోలేని విషయం ఏమన్నాయంటారా?
2: ఏ విషయంలో కానీ మర్చిపోలేని విషయం ఉండదు సార్, అన్ని విధాలుగా మనకు ప్రతిరోజు ఉంటుంటాం కాబట్టి, మంచి మంచి కార్యక్రమాలు ఉంటాం కాబట్టి ఒకటని చెప్పడానికి లేదు సార్.
0: అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ సుమారు ఒక 30 ఏళ్ళ క్రితం లేదు. సపోజ్ అప్పట్లో ఎవరన్నా దేశ ప్రముఖులు చనిపోయినప్పుడు పేపర్ కంటే ముందు మనము రేడియో ద్వారా వినేవాళ్ళం వార్తలు, అర్థమైందా? సో అలా నాకు కొన్ని సంఘటనలు ఇప్పటికి గుర్తుండిపోయినాయి. అలా మీకు ఏమైనా గుర్తున్నాయా?
2: మనకు అది
0: అంటే రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కానీ రాష్ట్రపతులు కానీ ప్రధానమంత్రులు కానీ అలా అనమాట. అంటే కొన్ని సంఘటనలు మనసులో అలా నిలిచిపోతాయి. ఓకేనండి, ఇప్పుడు వెంకటేశ్వర గారు
1: సార్,
0: ఇటీవల కాలంలో రేడియోతో పాటు అనేక ప్రసార సాధనాలు వచ్చాయి. ఎట్లా అంటే టీవీలు కానీ ప్రైవేట్ ఎఫ్ఎంలు కానీ సోషల్ మీడియా వచ్చినప్పటికీ రేడియోకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదనేది ఒక సర్వేలో తేలింది. సో మరి మీరు రేడియోకు ఇతర ప్రసార సాధనాలకు తేడా గమనించారేమన్నా?
1: సార్, ఇతర ప్రసార సాధనాలంటే

0: టీవీ అంటే పని మానుకొని దానికెళ్ళి చూడాలి సార్. రేడియో అంటే మనం ఏదో పని చేసుకుంటా రేడియో వింటా ఆనందం పొందచ్చు సార్. అయితే ఇప్పుడు నాకు నాకైనా ఎవరికైనా ఆ రేడియో కార్యక్రమాలు వినే వాళ్ళకి రేడియో అంటేనే ప్రాణం సార్. ఒక మాటలో చెప్పాలండి.
1: చక్కగా చెప్పారు. అంటే మనం ఇతర ప్రసార సాధనాలు అయితే మన సమయాన్ని వృధా చేసుకుంటూ కూర్చొని చూస్తూ ఉండాలి, రేడియో అయితే మనం పక్కన పెట్టుకుని వింటూ మన పని మనం చేసుకోవచ్చు అంటారు.
2: అవును సార్. అంటే వేరే వాళ్ళకు కూడా నెంబర్లు ఇచ్చి సార్ మేము అందరు చేయండి అమ్మా, సార్ వాళ్ళు చక్కగా మాట్లాడతారు మీతోటి, మీరు కొత్త వాళ్ళు మాట్లాడితే ఆ సార్ వాళ్ళు మేడం వాళ్ళు సంతోషపడతారు అని చెబుతాం సార్ మేము. మా కాడికి వచ్చి చాలా మంది నెంబర్లు తీసుకుని పోయి చేస్తుంటారు సార్.
1: మీరు ఎక్కువ ఏ సమయంలో రేడియో వింటుంటారు సల్మాన్ గారు?
2: నేను వాతంగా అయితే నేను ఇప్పుడు ఇంట్లో లేడీ పెడితే సౌండ్ ఎక్కువ వస్తుంది సార్, సన్న పిల్లలు ఉన్నారు అందుకని నేను బయట ఇప్పుడు నాకు చెల్లు లేకపోతే చెల్లు ఏంటా తర్వాత ఇంకా పాటలు 8:30 కొత్తాయి కదా సార్ అలా చెప్పాం ఇంకా టాడ్ చేస్తా వింటుంటాను. నేను ఫోన్ చేసి అందరికి పాటలు వినిపిస్తుంటాను సార్.
1: ఇప్పుడు మీరు పొలానికి కానీ లేదా టౌన్ కానీ వచ్చినప్పుడు మీ అంటే వింటూ ఉంటారు రేడియో కార్యక్రమం?
2: నేను కరువు పనికి పోయేటప్పుడు నాకు ఆడ బ్యాటరీ లేడే ఉంది సార్, అది దేశ బ్యాడ పెట్టుకుంటా పని చేసుకుంటుంటాము. అందరు వింటుంటారు ఆ పాట కూర ఈ పాట కూర అని చదువుతుంటారు సార్, అన్నీ వింటుంటాము అందరికి వినిపిస్తుంటాను సార్.
1: గున్నదం గారు ఎటువంటి ప్రసారాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు మీరు?
3: మేము ఉదయం ఎక్కడ ఇస్తాము మా షాప్ తెలిసేప్పుడు సార్, నాకాడికి ముందు మా మాస్టర్ పెట్టేస్తాడు మధ్యాహ్నం వరకు మంచి మంచి కార్యక్రమాలు ఇస్తారు, మంచి పాటలు కానీ ఒక వ్యాపార విషయంలో చెప్పడం కానీ ఒక డాక్టర్ విషయం చెప్పడం కానీ చేస్తుంటారు. నాకు బాగా ఇష్టమైంది సార్ పాత ఓల్డ్ పాట సార్, ఇష్టం సార్ బాగా నాకు.
1: అంటే ఓ పక్క మీ పనులు చేసుకుంటూ ఉంటూ ఇంకో పక్క రేడియో కార్యక్రమం.
3: అవును సార్. ఇప్పుడున్న సెల్ విషయాలు సార్ వ్యాపారానికి మనకు కళ్ళు నాశనం చేస్తున్నాయి, వ్యాపార నాశనం చేస్తున్నాయి. కొన్ని కొన్ని విషయాల్లో మనం చేసుకోవచ్చు కానీ కానీ మనం రేడియో పెట్టుకొని ఆడుతూ పాడుతూ పని చేసి ఆ పాట కానీ వస్తుంటే అంత హ్యాపీగా మనం వ్యాపారం చేసుకొని చేస్తుంటాం సార్ మేము. మామూలుగా ఇంట్లో ఒక భాగం అనుకో సార్ అది.
1: ఓకే. ఉదయం పూట భక్తిరంజన్ కార్యక్రమాలు వస్తుంటే వింటూ ఉంటారా?
3: అవును సార్, కంపల్సరీ సార్. ఉదయం పిస్తూ ఆన్ చేసేసి ఇంక మా పనులు మేము ఎంత అవుతుంటాం, మంచి కార్యక్రమం మధ్యాహ్నం 12 హిందీలో వస్తుంటాయి కాబట్టి మాకు యాప్ ఉంటాయి కాబట్టి 1-2 గంటలు ఆపుతాం, మళ్ళీ మధ్యాహ్నం 3-4 గంటలు కలిసి మళ్ళీ పెడుతుంటారు సార్.
1: వెంకటేశ్వర గారు మీరు ఎటువంటి ప్రసారాలు ఇష్టపడుతూ ఉంటారు?
0: సార్ భక్తిరంజన కాడి నుంచి సూక్తి ముక్తావళి, వార్తలు, తర్వాత హలో ఎఫ్ఎం ఎప్పుడు వస్తుందా అంటే ఇప్పుడు మన కొదం స్టేషన్లన్నీ 8 గంటలకల్లా ఆగిపోయి ఈ మధ్య ఇంగ్లీష్లో వార్తలు వస్తున్నాయి, కానీ మన మార్కాపురం ఒక్కటే 8:30 ప్రసారాలు చేస్తున్నారు పాటలు. అవి విన్న తర్వాత ఇంకా 15 నిమిషాలు వెయిట్ చేస్తే హలో ఎఫ్ఎం వస్తుంది. ఈ 15 నిమిషాలు ఎప్పుడు అవుతుందా అని కనీసం స్నానానికి కూడా పోకుండా ఆంతని కూర్చొని ఆ 15 నిమిషాల తర్వాత ఇక నొక్కుతూ ఉంటే శ్రోతలు ఎక్కువైపోయారు సార్. ఒక పాట మన రేడియోలో మన పాట విందాము మన మాట విందాము అనే ఆపేక్షగా ఫోన్ నొక్కుతూ ఉంటే ఎప్పుడో ఒకరోజు కలిసిద్ది ఒకరోజు కలవచ్చు సార్. కానీ మార్కాపురం మన ప్రకాశం జిల్లాలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నా సార్.
1: మంచి మంచి హ్యాపీ ఫీల్ అవుతున్నారు,
0: హ్యాపీగా ఉంటుంది సార్.
1: ఇంకోటి మీ వాయిస్ మీరు రేడియోలో విన్నప్పుడు కానీ అలాగే రేడియోలో మీ పేరు మీద శ్రోతలు పాటలు కోరినప్పుడు ఎలా మీకు అనిపిస్తుంటుంది?
0: ఎవరైనా వేరే శ్రోతలు కానీ నా పేరు చెప్తే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది సార్. కానీ ప్రతిరోజు చెప్పేవాళ్ళు చెప్తున్న వాళ్ళకి కొంచెం విరక్తిగా ఉంటుంది, వేరే శ్రోతలకు కూడా వినేవాళ్ళకు కూడా. అందుకని కనీసం వారానికో 4 రోజులకో ఒకరోజు మన పేరు మన ఊరు మన పాట వస్తే ఆనందంగా ఉంటుంది సార్ రేడియోలో.
1: ఇప్పుడు ఇంకొక విషయం గమనించారా, మనకు తుఫాన్లు వచ్చినప్పుడు లేదా భూకంపాలు వచ్చినప్పుడు ఇంకా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సముద్రంలో ఉండే మరి మత్స్యకారులకు సమాచార వ్యవస్థ కేవలం రేడియో మాత్రమే. వాళ్ళు వేటకు వెళ్తారు, ఎప్పుడో 2 రోజులు దాటిన తర్వాత సడన్గా సముద్రంలో తుఫాన్ వస్తుంది. సో మరి వాళ్లకు సమాచారం ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు? రేడియో ద్వారా మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు రేడియో ఖచ్చితంగా పెట్టుకుంటారు వాళ్ళు, ఎందుకంటే కొంత దూరం పోయిన తర్వాత ఫోన్స్ పనిచేయవు. సో మరి అప్పుడు వాతావరణ శాఖ అందించిన వివరాలు రేడియో ద్వారా వాళ్ళు విని వెనక్కి రావడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఓకే. నిత్య జీవితంలో రేడియో ఎలా ఉపయోగపడుతుంటారు గురునాథం గారు?
3: నిత్య జీవితంలో సార్ చాలా వరకు ఈ మంచి మంచిగా

0: చాలా ఉపయోగపడుతుంది సార్.
1: ఎలా?
0: కొందరు మాయలో పడి ఇచ్చేస్తారు కానీ సార్ ఇది, కానీ ఒక వ్యాపార నీతులు కానీ అసలు మనం మైండ్ ఫ్రీగా, అంటే ఇప్పుడున్న ప్రపంచం ఎట్టుందంటే సార్ ఉరుకుల పురుకులతో ఉంది, కానీ ఒక 10 నిమిషాలు కానీ సార్ కరెక్ట్ గంట నిమిషం ఉదయం సాయంత్రం కూర్చుంటే ఎలాంటి మనకు ఇది కానీ రాస్తారు, మైండ్ ఫ్రీగా బ్రహ్మానగా ఉపయోగపడుతుంది సార్ ఇది. వ్యాపార నీతులు కానీ మనకు ఆరోగ్య విషయాలు కానీ ఎక్సలెంట్గా మనకు అన్ని విధాలుగా మనకు ఒక పాడి పంట గురించి చెప్తుంటే రైతుల గురించి కానీ అసలు ఏ విధంగా బోధన మంచిడ అసలు ఎక్సలెంట్గా ఉండదు సార్ వాస్తవంగా అది.
1: వెంకటేశ్వర గారు మీ అభిప్రాయం చెప్పండి, నిత్య జీవితంలో రేడియో మనకు ఎలా ఉపయోగపడుతుంది?
2: రేడియో అంటే వినోదం, విజ్ఞానం, ఆరోగ్య సమస్యలకు కూడా పరిష్కరిస్తుంది రేడియో. ఏదన్నా కానీ కంటి సమస్యలు కానీ ఒంటి సమస్యలు కానీ ప్రతి ఒక్కదానికి మీరు డాక్టర్ గారిని పిలిచి అడుగుతుంటారు, మంచి మంచి ప్రశ్నలు అడుగుతూ వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలను బట్టి యువతలు మేము కూడా అర్థం చేసుకొని ఓహో ఇలాగ అయితే నడుచుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కావాలి అని మేము ఉంటుంటాం సార్.
1: సాల్మన్ గారు, నిత్య జీవితంలో రేడియో ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి ఒకసారి మీ మాటల్లో.
3: మీరు చదువుతారు కదా సార్, ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆటోలు కానీ బండ్లు తోలేటప్పుడు మోటార్ సైకిల్ తోలేటప్పుడు చిల్లుతో మాట్లాడకుండా బండ్లు తోలే వాళ్ళు ఎలిమెంట్ పెట్టుకోకుండా తోలుతారు, అటు ప్రమాదం సార్. అందరూ ఎలిమెంట్ పెట్టుకోవాలా, చెల్లు మాట్లాడతా డ్రైనింగ్ చేయొద్దని చదువుతారు కదా సార్, అట్లాంటివి మాకు బాగా నచ్చుతాయి సార్.
1: ఇంకా ఇంకా ఎలా నచ్చుతాయి చెప్పండి, అంటే మీకు దాదాపు 20 నుంచి రేడియో వింటూ ఉన్నారు కదా.
3: అవును సార్. మాకు
1: అంటే మనము ప్రతిరోజు కూడా అంటే వారంలో ఒక రోజు డాక్టర్ సలహాలు, అలాగే మహిళా భర్తీలో స్త్రీలకు సంబంధించిన
3: సంసారం ఎట్ట చేసుకోవాలి, ఎట్ట సంపాదించుకోవాలి, ఎట్ట పొదుపు చేసుకోవాలా అవి చెబుతుంది సార్. చక్కగా ఆడవాళ్ళు చెప్పుకుంటారు, మాకు బాగా నచ్చుతాయి సార్. అదే కిసాన్ వాళ్ళ పొలాలు ఏ రకంగా ఏ పైరు ఎట్ట పని తీసుకోవాలి, ఏ మందు వాడాలి అవి చెబుతారు, అవి బాగా నచ్చుతాయి సార్. తర్వాత వార్తలు అన్ని
1: ప్రతిరోజు కూడా మనము రైతులకు సూచనల కార్యక్రమం పేరుతోటి రోజుకు 2 సార్లు ప్రసారం చేస్తుంటాం కార్యక్రమాలు.
3: అవును సార్.
1: ప్రతిరోజు 6:30 అలాగే రాత్రి 7:00 శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు ఇవి వింటూ ఉంటారా మీరు?
3: వింటుంటాను సార్. వింటుంటాయి బాగా. మీ నేనైతే మార్కవరం ఆకాశవాణి లేడీ వింటాను సార్, పయ్యేరే ఏయిన్ను స్టార్ట్ చేస్తే మార్కవరం ఆకాశవాణి వస్తుంది సార్. నాకు పోయిస్తాను సార్ లేడీ అంటే. నేను ఇంకా చాలా మందికి నెంబర్లు ఇచ్చినా చెయ్యమని చెబుతున్నా. ఇంకా మేడమోళ్ళు కొత్త మేడమోళ్ళు వచ్చి బాగా బాగా మంచి మంచి ప్రోగ్రాంలు వింటున్నారు, కొత్త సార్ వాళ్ళు వచ్చారు, మీ మాటలు బాగా నచ్చుతాయి సార్ మాకు.
1: గున్నదం గారు చివరిగా రేడియో మీద మీ అభిప్రాయం చెప్పండి.
0: సార్ సార్ మనము వాస్తవంగా ఒక వ్యాపార రీతిలో చెప్పాలి సార్, ఉదయం మనం లేచిన కాంచి ఇంటూ ఉంటుంటే ఎంతో హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు, మంచి మంచి బిజినెస్ గురించి అని చెప్తుంటారు, మంచి మంచి ఆ పాటల వల్ల మనకు మైండ్ కానీ బాగా ఫ్రీ అవుతుంది సార్ వాస్తవంగా అయితే. అసలుకు మన చెప్పే విధానం కానీ అన్ని విధాలుగా ఇది కాదు చెప్పకూడదు అనే మాట లేదు. మంచి మంచి ఇదే మాటలు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ చాలా వరకు అందరికీ నచ్చినట్టుగా అదొక ఒక స్వర్గం అనుకో సార్, ఆకాశవాణి అంటేనే అమృతం లాంటిది. నేను చెప్పాల్సింది లేదు సార్, నాకు తెలిసింది సార్.
1: వెంకటేశ్వర గారు చెప్పండి చివరిగా మీ అభిప్రాయం.
2: సార్ ఒకసారి నేను నన్ను కిరాణా షాపు ఏదో తీసుకురమ్మని పంపించారు సార్. ఆ రోజు నాకు వయసు కూడా తక్కువ, ఆ రోజు గారు నెప్పురు గారు చనిపోయారు సార్. నెప్పురు గారు చనిపోతే ఆ కిరాణా షాప్ అయినా చిన్న రేడియో పెట్టుకొని అప్పుడు 7:05 ఏమవుతుంది, 7 గంటలు ఏమవుతుంది అప్పుడు వార్తలు వింటున్నాడు, నెప్పురు గారు చనిపోయారని చెప్పారు సార్.
1: అప్పుడే
2: నేను ఎన్నా అంటే అప్పుడు మనం 2 తరగతి 3 తరగతి చదువుతా నెప్పురు గారి గురించి, గాంధీ గారి గురించి అని చదువు
1: వింటుండేవాళ్ళు
2: కదా అని అందరు ఇంటికి వచ్చి మా అమ్మ తొట్టిల అమ్మ నెప్పురు గారు చనిపోయింటే నెప్పురు గారు ఎందుకు చనిపోతారు అని అంది. ఎవరికి తెలీదు, ఆ పేపర్లు కూడా అప్పుడు ఎవరికో వచ్చాయి, ఆ పేపర్లు కూడా ఎప్పుడు వచ్చాయి,
1: మరుసటి
2: రోజు వచ్చాయి. ఆ తర్వాత తెల్లవారి వేరే వాళ్ళు చెప్తే ఆ తెలిసిన వాళ్ళు తట్టి అతను ఆ బజార్ మొత్తం చెప్పాడు నెప్పురు గారు చనిపోయాడంటే, నెప్పురు గారు చనిపోయాడంటారని. అప్పుడు రేడియోలో వినాలంటే అప్పుడు పంచాయతీ ఆఫీసులో ఉండేది ఒకటి రేడియో, ఆడికి పోయి విన్నారు
1: మధ్యాహ్నం సాయంత్రం పూట వార్తల్లో.
2: అలా అంటే
1: మర్చిపోని
2: సంఘటనలు కూడా గుర్తుండే సార్ నాకు.
1: సాల్మన్ గారు చెప్పండి చివరిగా.
3: సార్ సార్ నేను అప్పుడు రాజశేఖర్ రెడ్డి యాక్సిడెంట్ హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయినా రగపల్లి అదిగో దొరుకుతుంది ఎత్తుకులాడుతున్నామన్నారు సార్. తర్వాత అదిగో దొరుకుతుంది ఆశతో ఉన్నాను సార్. తర్వాత చనిపోయినాడు అని లేక మాకు బాధాకరంగా సార్, అది లేడీ అని విన్నాం సార్. అట్లాంటి విషయాలు తెలియజేస్తాను.

0: చిన్నందుకు బాగా సంతోషంగా బాగా విన్నాం సార్. మేము అట్టాటి మంచి తెలుస్తున్నాయి సార్ మాకు.
1: అంటే ఖచ్చితమైన సమాచారము రేడియో ద్వారా తెలుస్తుంది.
0: అవును సార్.
1: అంతే కదా?
0: అవును సార్, లేకుంటే మాకు ఎట్ట తెలుస్తుంది సార్? మీ ద్వారా కానీ అన్ని దేశం ఏం జరిగాయి, ఏ ఊర్లో ఏం జరిగాయి అన్ని తెలుస్తుంటాయి సార్.
1: ఓకే సార్. ఓకేనండి, మరి మీరందరూ కూడా మా స్టూడియోకి వచ్చేసి ఆకాశవాణి రేడియో ప్రసారాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. గురునాథం గారు ధన్యవాదాలు, వెంకటేశ్వర్ గారు ధన్యవాదాలు.
2: నమస్కారం సార్.
0: నమస్తే సార్.
3: మీరు ఇంతవరకు జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి శ్రోతలతో చర్చా కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా వారి గురించిన వివరాలు కొన్ని విని ఆ తర్వాత సినిమా పాటలు విందాం. స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను అంటూ దేశవ్యాప్తంగా స్వాతంత్రకాంక్షను రగిలించి బ్రిటీషు పాలకుల గుండెల్లో నిద్రపోయిన మహానాయకుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు. వీరు జూలై 23 జన్మించారు. ఆ విప్లవమేరుని గురించి మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిలక్ గారు 1856 జూలై 23 మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారు. భారత స్వాతంత్రోద్యమ పితామహుడుగా ఆయన్ని పిలిచేవారు. భారతీయుల్లో స్వరాజ్య కాంక్షను రేకెత్తించిన మొదటి తరం నాయకుల్లో ఆయన ఒకరు. ప్రజలను మేల్కొల్పడానికి ఆయన కేసరి అనే మరాఠా పత్రికను, మరాఠా అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. వీటి ద్వారా ఆంగ్లేయుల పాలనలో లోపాలను నిర్భయంగా ఎండగట్టేవారు. అలాగే మనమందరం ఎంతో ఉత్సాహంగా జరుపుకునే గణేష్ ఉత్సవాలు, శివాజీ జయంతి వేడుకలను ప్రజల ఉత్సవాలుగా మార్చింది తిలక్ గారే. ప్రజలందరూ ఒకచోట చేరి ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. స్వరాజ్య పోరాటంలో భాగంగా ఆయన మలేషియా సరిహద్దుల్లోని మండలే అనే జైల్లో 6 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు. ఆ సమయంలోనే ఆయన ప్రసిద్ధ గీతా రహస్యం అనే గ్రంథాన్ని రచించారు. తిలక్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడు, రచయిత, సామాజిక సంస్కర్త. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు, ఇచ్చిన పిలుపు నేటికీ మనందరికీ మార్గదర్శకం.

ప్రజలు ఆయనను ఆప్యాయంగా లోకమాన్య అని పిలుచుకునేవారు. లాల్ బాల్ పాల్ త్రయంలో లాల అంటే లాలా లజపత్ రాయ్, బాల్ అంటే బాలగంగాధర తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్రపాల్. పూణేలో డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఫెర్క్యూసస్ కాలేజ్ స్థాపనలో ఆయన కీలక పాత్రను పోషించారు. ఆ మహనీయునికి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా నమస్కారాంజలులు అర్పించుకుంటున్నాం. ఇప్పుడు ఒక చక్కని పాట విందాం. రోజా చిత్రం నుండి మనో పాడిన పాట వింటారు. స్వరకల్పన ఏఆర్ రెహమాన్.

మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్స్ మార్కాపూర్ ఎఫ్ఎం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో లవర్ చిత్రం నుండి యాజ్ ఇన్ నైజర్ పాడిన పాట వింటారు. స్వరకల్పన సాయి కార్తిక్.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలను నిర్వహిస్తుంది. రేడియో ప్రాముఖ్యత అనే అంశంపై 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8333290503 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ 26/7/26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులకు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్ మా రేడియో కేంద్రంలో హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన మా వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. గమనిక విన్నారు. కార్యక్రమంలో మీరు వినబోయే పాట బ్రహ్మాస్త్ర చిత్రం కోసం సీత శ్రీరామ్ పాడిన పాట వింటారు.

0: with the war clouds over West Asia. The prospect for costlier oil is bad news for countries like India that imports 88% of its energy requirements, which would widen its trade deficit and push up inflation. And with that, it's back to you, Sarabjit.
1: Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says citizen welfare must remain at heart of reforms and governance initiatives should be designed around people's needs. Union Minister JP Nadda says government ready to discuss NEET paper leak issue in Parliament and formulate effective policy to ensure permanent solution to the issue. India to make 5 small nuclear power reactors operational by 2033. Centre approves 2 electronics manufacturing clusters worth 1,012 crore rupees in Tamil Nadu. President Draupadi Murmu to be on a 2-day visit to Romania beginning today. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
3: రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయం. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రాజెక్టుకు శ్రీకారం. దాల్మియా భారత్ సిమెంట్ లైన్ 2 విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. రాష్ట స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జిల్లా పర్యటన. పులివెందులలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన రాయలసీమ ఐజీ కోయ ప్రవీణ్ తదితర విశేషాలతో వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 16,350 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో 20 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్నారు. తొలి దశలో 4,500 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యమున్న ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామికాభివృద్దితో పాటు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. రహదారులు, రైల్వే, విద్యుత్, నీటి మౌలిక వసతులు మరింత అభివృద్ది చెందనున్నాయని పేర్కొన్నారు. దేశీయ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రాయలసీమ ఆర్థికాభివృద్దికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో ఈ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం పేర్కొంది. కడప జిల్లా జమ్మలమడుగులో దాల్మియా భారత్ సిమెంట్ లైన్ 2 విస్తరణ పనులకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్లాంట్లోని రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమును సందర్శించి ఉత్పత్తి ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాల్మియా భారత్ సీఈఓ పునీత్ దాల్మియాతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, సవిత, శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. కడప నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కడప నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ప్రజారోగ్య, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో నగరంలోని పారిశుద్ధ్య వ్యవస్థపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని పారిశుద్ధ్య నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, అందుబాటులో ఉన్న వాహనాలు, రోజువారీ ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణ విధానాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి చెత్త సేకరణ, తడి పొడి వ్యర్థాల వేరు చేయటం, పొడి వ్యర్థాల శుద్ధి, పునర్వినియోగ ప్రక్రియలు, వ్యర్థాల శుద్ధి కేంద్రాల పనితీరును సమీక్షించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో ఆధునిక కమాండ్ కంట్రోల్ రూమును రాయలసీమ ఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ద్వారా పట్టణ భద్రతను పర్యవేక్షించే విధానాన్ని ఆయన పరిశీలించారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడమే కమాండ్ కంట్రోల్ రూమ్ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. గణన పత్రం ఫారం పూరించిన వారు వెంటనే సంబంధిత అధికారికి అందజేయాలని

0: సూచించారు. ఇంకా ఫారం పూరించని వారు అవసరమైన వివరాలు ఫోటోతో వెంటనే పూర్తి చేసి సమర్పించాలని కోరారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన అర్హులు కూడా బీఎల్ఏను సంప్రదించాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావటం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద గతంలో తిరస్కరణకు గురైన రుణ దరఖాస్తులను పునఃపరిశీలించడంతో పాటు అపరిష్కృతంగా ఉన్న రుణ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు జులై 8 నుంచి 18 వరకు ప్రత్యేక రుణ శిబిరాలు నిర్వహించినట్లు జిల్లా లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ జి జనార్దన్ తెలిపారు. మీరింతవరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ విన్నారు. ఆగస్టు నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథ్రెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా సినిమా పాటలను కోరు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622-3393. మరి మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
2: మేడం గుడ్ మార్నింగ్. మేడం
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
2: కర్నూలు జిల్లా ఆసుపత్రి మండలం తంగరడన గ్రామం, హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
1: బాగున్నా అండి. హరినాథ్ రెడ్డి గారు మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం. వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. మా కాడ ఇంకా రాలేదు మేడం.
1: అవునా? ఓకే ఓకే.
2: అక్కడ వచ్చిందే మేడం వర్షము?
1: ఇక్కడ కూడా తక్కువగానే ఉన్నాయండి. ఈ రోజు అయితే అసలు లేదు
2: మేడం. ఈ రోజు రేడియో దినోత్సవం మేడం, ప్రసార దినోత్సవము.
1: అవునండి.
2: ప్రత్యేకంగా మీకు, ఆకాశవాణి స్టాఫ్ అందరికి, డైరెక్టర్ గారికి అందరికి ప్రత్యేకంగా నమస్కారం మేడం.
1: ఓకే.
2: ఎందుకంటే అమ్మ లాంటి ఆకాశవాణి అంటే మాకు చాలా ఇష్టం మేడం.
1: థ్యాంక్ యూ అండి. మీలాంటి శ్రోతల అభిమానమే మా ఆకాశవాణికి బలం అండి.
2: అవును మేడం. నేను 69 సంవత్సరాలు అంటే 60 లో నేను అప్పటి నుంచి పంచాయతీ రేడియో వింటూ మేడం, ఇప్పటికీ గానీ అట్లనే నాకు ఇష్టం మేడం. పంచాయతీ రేడియో గ్రామానికి ఒక్కటి ఉండేది మేడం.
1: ఓకే.
2: అవును మేడం. దాని ద్వారా ఇంటుంటుంది మేడం. నేను పెడుతుంటుంది మేడం, స్కూల్ వెళ్లేటప్పుడే పెడుతుంటుంది మేడం.
1: స్కూల్ ఏజ్ అప్పటి నుంచి వింటూ ఉన్నారు?
2: అవును మేడం. 4వ తరగతి మేడం అప్పుడు, 69లో అప్పుడు పంచాయతీ రేడియో పెట్టి పోతుంటుంది మేడం.
1: ఓకే ఓకే.
2: గ్రామానికి ఒకే రేడియో మేడం అంతా. ఇప్పటికి కూడా అన్ని ప్రతిదీ, ఎందుకంటే రేడియో అంటే ఒక ఇది మెయిన్ గా అయిపోయింది మేడం. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఏ వార్త తినాలంటే కానీ ఆకాశవాణి ద్వారా కదా మేడం, రేడియో ద్వారా తెలుస్తాం మేడం. వర్షం వచ్చేది కానీ, రైతుల గురించి కానీ, డాక్టర్ల గురించి కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మేడం వార్తలు కానీ. మన పొద్దున్న భక్తి గీతాల కాటి నుంచి వింటుంటాను మేడం.
1: ఓకే ఓకే.
2: మేడం, నారీ నారీ నడుమ మురారి సినిమా పేరు మేడం.
1: నారీ నారీ నడుమ మురారి. ఓకే.
2: అవును మేడం. మనసులోని మర్మములు తెలుసుకునే పాట ఉంటది మేడం.
1: ఓకే ఓకే అండి. మీకోసం మీరు కోరిన పాట చేస్తుంది.
2: మీకు ప్రత్యేక నమస్కారాలతో, మీ అందరి కోసం మేడం పాట కూడా.
1: ఓకే ఓకే అండి.
2: మరొకసారి రేడియో దినోత్సవ శుభాకాంక్షలు మేడం మీకు కూడా ప్రత్యేకంగా.
1: ధన్యవాదాలండి. చక్కగా రేడియో గురించి మీ అనుబంధాన్ని చక్కగా వివరించారు.
2: అవును మేడం. చెప్పాలి మేడం, దండి ఉంది కానీ వేరే శ్రోతలకు కూడా అవకాశం.
1: అవునండి, వేరే శ్రోతలకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి.
2: అవును మేడం. థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: ఎవరోజు గారు సాల్మన్ మేడం.
0: బాగున్నారండి సాల్మన్ గారు.
1: ఈరోజు మా నాది తల ఎగటట్టుకున్నారు అని వినిపించారు మేడం.
0: అవునండి, ఈరోజు ప్రసార దినోత్సవం కదా, అందుకని.
1: అవును మేడం.
0: విన్నారా?
1: విన్నాం మేడం.
0: ఓకే ఓకే.
1: మండే మాత్రం నుంచి ఆకాశమా నిలబెట్టండి మేడం.
0: ఓకే అండి.
1: మన ఆర్లగడ్డ పోలయ్య, చిన్నప్ప, డైవర్ బాబు, అశోకు, సల వెంకటేశ్వర్లు, అందరు
0: పోతున్నాయి. మాత్రం ఇంకా విన్నారండి మన ప్రోగ్రామ్స్ అన్ని, పాటలు అన్ని
1: విన్నాం మేడం. చిన్నప్ప కూడా మన కాదు మాట్లాడు మేడం.
0: మాట్లాడు
2: మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఏం చేస్తుంటారు
2: మేడం?
0: ఏం చేస్తుంటారండి మీరు?
2: నేను
0: ఓకే.
2: బాగున్నారు
0: మేడం? బాగున్నా అండి. వింటూ ఉంటారా మా ప్రోగ్రామ్స్ అన్ని?
2: డైలీ వింటుంటాం మేడం.
0: హలో.
2: డైలీ వింటుంటాం మేడం.
0: డైలీ వింటుంటారా? ఓకే. ఏ ప్రోగ్రామ్ అంటే బాగా ఇష్టం అండి?
2: ఇదే ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం అంటేనే ఎక్కువ ఇష్టం మేడం.
0: హలో ఎఫ్ఎం అంటేనే ఎక్కువ ఇష్టం. ఓకే అండి. సాల్మన్ రాజు గారు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేసేద్దాం. ఓకే అండి.

0: just ఒక్కటిటో అరే వా
1: చిక్కుకుంది
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బిఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
0: హలో
4: హలో గుడ్ మార్నింగ్ మేడం
0: గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు హలో ఎఫ్ఎం మీ పేరు
4: నా పేరు వేమల పరశురామ్ మేడం మా తెలంగాణ రాజన్న సిరిసిరి జిల్లా చీర్ల వంచ నుండి మేడం
0: పరశురామ్ గారు ఏ చిత్రం నుంచి పాట కావాలండి
4: సినిమా పేరు మేడం ఉమ్మడి కుటుంబం
0: ఉమ్మడి కుటుంబం
4: మేడం
0: ఏం చేస్తుంటారండి
4: మేడం మేడం మేము ఫోటో స్టూడియో ఉన్న జిరాక్స్ సెంటర్ మేడం
0: ఓకే ఉమ్మడి కుటుంబం ఎన్టీఆర్ దండి
4: ఎన్టీ రామారావు కృష్ణ కుమార్ మేడం
0: ఓకే అండి దానిలో ఏ పాట అండి
4: అందులో భలే మోజుగా తయారైనా ఉంటుంది మేడం
0: ఓకే అండి మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తోంది వినండి
4: ధన్యవాదాలు మేడం చీర్ల వంచ నుండి మేము పరిచయం

0: హలో,
1: హలో
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: హలో, బాగున్నారు మేడం?
0: బాగున్నా అండి. మీ పేరు?
1: మంగమ్మ మేడం.
0: మంగమ్మ. మంగమ్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కొత్తపల్లి మేడం.
0: కొత్తపల్లి. ఓకే ఓకే. ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: గరానాల్లో కొంగే జారిపోతుంది ఆ పాట మేడం.
0: గరానాలు. గరానా అల్లుడు.

0: దాని హీరో దానిలో హీరో ఎవరండి?
1: కృష్ణ మేడం.
0: అది గరానా దొంగ కదా?
1: గరానా దొంగ కాదు, అల్లు ఉంది. లేదా మేడం?
0: చూస్తున్నానండి. గరానా గరానా గుల్లోడు, గరానా దొంగ, గరానా మొగుడు, ఇవి ఉన్నాయండి.
1: గరానా మొగుడు అయ్యి బా అయ్యి చిరంజీవి కాదు, గరానా మొగుడు. బొబ్బిల్ సింహాలు అయ్యండి మేడం. అయితే
0: గరానా అల్లుడు లేదండి.
1: లేదా?
0: గరానా అల్లుడు లేదు, బొబ్బిలి సింహమా?
1: ఆ బొబ్బిలి సింహంలో మంచి పాట వేయండి మేడం, బాలకృష్ణ గారిని. ఇందులో ఏ పాట అయినా బాగానే ఉంటుంది మేడం. హలో.
0: ఓకే అండి, విన్నారా మా ప్రోగ్రామ్స్ అన్నీ?
1: వింటాం మేడం, కరువు పని పోయించాం ఇప్పుడే.
0: బొబ్బిలి సింహం
1: పని లేదుగా.
0: బొబ్బిలి సింహంలో ఏ పాట అయినా పర్లేదా?
1: ఏ పాట అయినాయండి మేడం.
0: సరే, మీకోసం మంచి పాట ఇస్తున్నా, వినేసేయండి.
1: సరే మేడం.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: బాగుంది మేడం, రేడియో దినోత్సవ శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ అండి.
1: ఆకాశవాణి ఇప్పుడు ప్రోగ్రాం విన్నా మేడం, మీ ఉదయ ప్రసారంలో శ్రోతలతో చాలా చక్కగా వివరించారు. ప్రత్యేకత అయిన గాయం నారాయణ రెడ్డి గారు.
0: జిఎల్ నరసింహారావు అండి.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఆయన నరసింహారావు సార్ గారికి అభినందనలు నిర్వహించినందుకు. చాలా సంతోషం ఉంది మేడం. అనకాపురం కేంద్రం వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభాకాంక్షలు మేడం.
0: ఓకే అండి.
1: ఈ నెల 31 మేడం, వచ్చే నెల, ఈ
0: అంటే
1: నెల
0: ఈ
1: వచ్చే నెల
0: ఆగస్టు 9వ తేదీకి 33 సంవత్సరాలు అండి. 34వ సంవత్సరంలో అడుగు పెడుతోందండి ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: థ్యాంక్ యూ మేడం, శుభాకాంక్షలు ఆకాశవాణికి. కాబట్టి మేడం ఈ సందర్భంగా 1వ నంబర్ ఆకాశవాణి ఇలా అనే పాట వేయండి మేడం. మా ఆకాశవాణి వచ్చింది కాబట్టి ఆకాశవాణి ఇలా అని.
0: 1వ నంబర్
1: అదే కదా మేడం, ఆకాశవాణి ఇలా అనే పాట ఉంది చూడు మేడం.
0: అవునా?
1: చాలా సంతోషం మేడం, మీతో మాట్లాడడం చాలా సంతోషం ఉంది. సార్ గారితో ఫోటో దిగినాను, మీతో దిగినాను. అప్పట్లో
0: అవునా,
1: వచ్చే నెల 12వ సంవత్సరం నేను వచ్చి మీ ఆకాశవాణికి
0: వచ్చారు.
1: గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి కోల్ శివదాస్ రెడ్డి మేడం.
0: ఆకాశవాణి ఆ పాట ఏం లేదండి.
1: ఉన్నదే మేడం, 1వ నంబర్. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, నమస్కారం.
0: సరే అండి, ఏదైనా మంచి పాట వేసేస్తున్నా మీకోసం, వినేయండి.
1: ఏంటి మేడం, ఏదైనా సరే మాకు ఆకాశవాణి అంటే అమ్మ ఒకటిది కాబట్టి చాలా చిరకాల శ్రోత నేను.
0: ఓకే,
1: 40 ఏళ్ళ శ్రోత నేను. 40 ఏళ్ళు కానీ నాకంటే సీనియర్ శ్రోతలు మాట్లాడినందుకు నాకు సంతోషంగా ఉంది. పరిచయం చేసినందుకు పెద్ద ఆర్బిట్ మండలం మాది అక్కడనే కాబట్టి మా ఖమ్మం మండలమే.
0: అవునా?
1: నాది కూడా ఖమ్మం మండలం, పక్కన తలకలవీడు గ్రామం మాది. నేను అప్పుడు మార్కాపురం అక్కడికి వచ్చినప్పుడు.
0: మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారండి రేడియో?
1: రేడియో 45 మేడం, 45 సంవత్సరాలు.
0: ఓ, 45 సంవత్సరాల నుంచి వింటున్నారు. ఓకే.
1: అప్పట్లో అప్పట్లో ఏకాంబరం, శ్రీశైలం, చిన్నక్క అప్పట్లో వచ్చేవాళ్ళు మేడం. ఆకాశవాణి వార్త జరుగుతున్న దుబ్బిరాల పూర్ణయ్య, కందుకూరి సూర్యనారాయణ, ప్రయాగ రామకృష్ణ, ఏనేది గోపాలరావు, అద్దంకి మన్నార్.
0: ఓ, మీరందరూ మీకు అందరూ నోటెడే. ఓకే,
1: తిరుమల శెట్టి శ్రీరాములు, డి వెంకటరామయ్య, చెన్నై జే చెన్నయ్య, సమ్మెట నాగమల్లేశ్వరరావు, ఎంతో మంది ఉన్నారు మేడం, ఎంతో మంది ఉన్నారు. ఇంకా పక్క శ్రోతలు ఎదురుస్తున్నారు కాబట్టి చాలా సంతోషం మేడం.
0: ఓకే అండి, మంచి పాట వేస్తున్నాను.

0: ஹலோ,
1: శుభోదయం మేడం, నమస్తే. నా పేరు నాగలక్ష్మి ఫ్రమ్ శ్రీముఖలింగం మేడం.
0: బాగున్నారండి. నాగలక్ష్మి గారు
1: బాగున్నాను, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
1: నాకు ఈరోజు ఒక మంచి సాంగ్ కావాలి మేడం.
0: చెప్పండి, మేము ముందే
1: గురించి
0: అందుకు కదా
1: మాట్లాడి
0: మీకోసం మంచి పాటలు వేయడానికి.
1: ఏంటి మేడం?
0: మేము ముందే అందుకు కదా మేము ఉన్నదే అందుకు కదా మీకోసం పాటలు వేయడానికి అంటున్నాను.
1: అవును మేడం, అవును మేడం. మీరే
0: చెప్పండి.
1: కాదు, మాకు రేడియో మంచి మిత్రురాలు.
0: ఓ అవునవును
1: మేము
0: అండి.
1: ఆడవాళ్ళం కాబట్టి మిత్రురాలు అని అంటాం.

0: పర్లేదండి, ఎలా అనుకున్న ఆకాశవాణి మీరు వినే ఉంటారు. ఈరోజు ప్రసార దినోత్సవం, జాతీయ ప్రసార దినోత్సవం.
1: అవును మేడం, అవును, మర్చిపోయాను చెప్పడం మర్చిపోయాను, అంటే కాల్ తగిలిందనే సరదాతో అని మర్చిపోయాను. అందరికీ జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు అండి.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.
1: నెక్స్ట్ నాకు ఒక మంచి కావాలి మేడం.
0: చెప్పండి.
1: చెప్తాను మేడం, నెమలికి నేర్పిన అరకలు సప్తపది ఇచ్చేయండి మేడం.
0: సప్తపది, సప్తపది చిత్రం నుండి.
1: ఈరోజు ఇంటర్వ్యూ బాగుందండి, మన శ్రోతలతో ఇంటర్వ్యూ చాలా బాగుంది. కాకపోతే మోస్ట్ సీనియర్స్ ఉన్నారా, నేను ఈ రేడియోలని, రేడియో నాకు అంటే అమ్మ నాన్నగారు వన్ ఆఫ్ ద రేడియో శ్రోతలు అండి. వాళ్ళిద్దరు మా ఇంట్లో రేడియో ఉండేది, నాకు తెలిసి నేను 9th క్లాస్ వరకు రేడియో వినేదానంటే, స్కూల్ సెలవు పెట్టాను అనుకోండి జ్వరం అయితే అవన్నీ వినేదాన్ని అండి నేను. అమ్మా నాన్నగారు వారు కూడా మంచి రేడియో శ్రోతలు వాళ్ళు.
0: అవునవునండి, అప్పట్లో టీవీ లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేడియోనే వినేవాళ్ళండి ఖచ్చితంగా.
1: 95 వరకు, 93 వరకు రేడియో శ్రోతలేనండి.
0: అవునండి, మనకి 83-84 వరకు మనకు ఓన్లీ ఇదే ఉంది, రేడియోనే ఉండింది. ఆ తర్వాత టీవీలు వచ్చాయి కానీ అప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో ఒక రేడియో సెట్ ఉండేది, ఒక టేబుల్ ఒక రేడియో అప్పట్లో కామన్.
1: రేడియో మాకు టీవీ ఎక్కువగా అంటే ఎప్పుడు నాకు బాగా తెలిసినప్పుడు టీవీ వచ్చిందండి, అంతకు ముందంతా రేడియో అండి.
0: అవునవును,
1: ఎప్పుడు ఒకవేళ స్కూల్ సెలవు పెడితే రేడియోలో ఎక్కువగా సాంగ్ వచ్చేది అదేంటది, పాండవ వనవాసంలోని జనని శివకామని సాంగ్ వచ్చేదండి, పుష్పాంజలి ఏదో వచ్చేదండి. మంచి మంచి ప్రోగ్రామ్స్ వచ్చేవండి, నాకు అందుకే తెలియదు.
0: అవునవునవునులేండి.
1: నెక్స్ట్ యూజువల్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటే మ్యూజిక్ మేడం. నాకు ఎక్కువగా ఇష్టపడేది యూజువల్ కార్యక్రమం అండి, యువ అనే యూజువల్ కార్యక్రమం అండి.
0: ఓకే,
1: ఎక్కడికి ఉన్నా ఎక్కడ వచ్చి వాలిపోతాను అక్కడ.
0: సరే అండి, మీ రేడియోతో మీ అనుబంధాన్ని, మీ అనుబంధాన్ని అంతా చక్కగా చెప్పారు.
1: ఇంకా ఉన్నదండి.
0: అవునవును, అది రేడియో అలవాటు పడ్డామంటే దాన్ని వదలలేమండి.
1: అవును మేడం, ఒక 1 వీక్ మాకు రేడియో నెట్ రాకపోతే
0: అసలు
1: అంటే ఒక
0: మిస్ అయిన ఫీలింగ్ ఉంటది, ఏదో లైఫ్ లో ఏదో మిస్ అయిపోయామే, ఏదో మనకి వెల్త్గా అనిపిస్తుంది.
1: ఆ వెల్త్ కాదు కానీ ఆ బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేసి బిఎస్ఎన్ఎల్ టవర్ తీసుకువెళ్ళి పశ్చిమ మహాసముద్రం శ్రీ నేను చెప్పాను నన్ను. అవునండి, మేము అలాగా ఎప్పుడు 2002 నుండి బిఎస్ఎన్ఎల్ అండి. అలాంటిది అది లేదు అంటే ఇంచుమించు మా ఇంట్లోనే ఒక 4-5 అదేనండి, అసలు నెట్ రాలేదు అంటే వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్పాను పశ్చిమ మహాసముద్రం వదిలేయండి మేము ఇంటి వరకు వెళ్ళిపోతాం అని. అంటే అంత అలవాటు పడిపోయామండి తనకి.
0: వినకపోతే ఏదో మిస్ అయినట్లే ఉంటది మనకి, అబ్బా ఏంటి ఈరోజు ఏంటో ఉంది, డల్గా ఉంది, అసలు ఏందో అనిపిస్తూ ఉంటది.
1: మా అమ్మగారు కనిపిస్తున్నారు ఆ రేడియోలోని, అంటే అన్ని విషయాల్లోని, అన్ని విషయాల్లో ఇంట్లో కూడాను తెలుసుకుంటున్నాను మేడం. నేను ఎక్కువగా ఇప్పుడు రేడియో వినేది 3 సంవత్సరాలు అయింది, కానీ ఈరోజు వచ్చిన ఇంటర్వ్యూలు అవన్నీ వినేసరికి
0: మరి అంతే కదండి, 1927 నుంచి స్టార్ట్ అయ్యి 36 ఎన్ని గడిచిపోయింది, దాదాపు 90 సంవత్సరాలు
1: అయిపోయింది. 90 సంవత్సరాలు విన్నాను అంటే ఇంత మంచి ఉన్నారా సీనియర్స్ అనేసి ఒక ఆశ్చర్యం కలిగింది నాకు. ఈ రేడియో ఇంట్రడ్యూస్ చేసింది పాలకొల్లు చేకల్ గారు.
0: అవునా, ఓకే ఓకే.
1: అమ్మ నువ్వు రేడియో పట్టుకుంటే నాకు ఇచ్చి వదలవు, అసలు చూడు విను, అసలు అన్ని నీకు తెలుస్తాయి అన్నారు.
0: అవునా అండి, చక్కగా మనం మన పని చేసుకుంటూ, మనం ఏ పని చేసుకుంటున్నా దాన్ని వింటూ ఉండొచ్చు హ్యాపీగా.
1: అక్కడే
0: మనం వంట చేసుకుంటున్నా లేదా టైలరింగ్ చేసుకుంటున్నా ఇంకేదన్నా చేసుకుంటున్నా కూడా మన పని మనం చేసుకుంటూనే వినొచ్చు.
1: నేను అలాగే వింటాను, నేను అలాగే కూర్చొని వినను.

0: సిగ్నల్స్ కూడా వస్తాయి కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు మరి తప్పదు.
1: మిగతా ప్రసార సాధనాలు అలా కాదు కదండి, టీవీ కానీ ల్యాప్టాప్లు కానీ వాటి ముందు కూర్చోవాలి.
0: మీరు మీకు ఒక నమ్మలేను, మీరు నమ్మరేమో బాగుంది, మాకు టీవీ లేదు మేడం.
1: అవునా?
0: లేదండి, టీవీ అంటే ఏంటో నాకు తెలియదు అసలు.
1: ఇప్పట్లో కూడా అలా ఉన్నారా?
0: అంటే లేక కాదు,
1: అదేలేండి,
0: అంటే చూడడానికి ఇష్టం లేక.
1: అంతే అంతే, చూడడానికి ఇష్టం లేక, అంతేలేండి. కొంతమంది టీవీని పెట్టరండి ఎక్కువగా, ఉన్నా కూడా పెట్టని వాళ్ళు కొంతమందిని చూశాను నేను. ఎందుకంటే పిల్లలు టైం వేస్ట్ అయిపోతుంది.
0: ఉన్నది మేడం, చీరలతో పాటు బీరువల్ పెట్టేశాను చిన్నది
1: సినిమా
0: నుండి.
1: వచ్చేస్తుంది చూడండి నెమలి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సర్కృత కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: హలో హలో
3: హలో,
2: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు? హలో, మీ వాయిస్ వినిపించట్లేదండి. కాల్ కట్ అయిపోతుందండి.
3: హలో
2: హలో
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎక్కడి నుంచి కాల్ చేశారు?
3: రేగపాలెం మేడం.
2: మీ పేరండి?
3: స్వామి.
2: స్వామి, ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: శివరామరాజు.
2: శివరామరాజు. శివరామరాజు చిత్రం ఏ పాట అండి?
3: అమ్మా భవాని.
2: అమ్మా భవాని, ఓకే అండి. మీకోసం మీరు కొన్ని పాట వచ్చేస్తుంది, వినండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హలో.
2: హలో, నమస్తే అమ్మా.
1: నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరు?
2: నా పేరు ఏసయ్య అమ్మా, ఎర్రగొండపాల నుంచి ఏసయ్య మాట్లాడుతున్నాను.
1: బాగున్నారండి?
2: బాగున్నా అమ్మా, మీరంతా బాగున్నారా?
1: బాగున్నామండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: అమ్మా, ఆకాశవాణి నుంచి దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా.
1: ధన్యవాదాలండి.
2: ఇది అయ్యి దీని గురించి సంబంధించి డాక్టర్ చక్రవర్తి సినిమా నడకాల పాట వినిపించండి.
1: డాక్టర్ చక్రవర్తి
2: ఆకాశవాణిలో పాడిన పాట, కళాకారునిది విలువైనది. కళాకారునిది విలువైనది అనే పాట అమ్మా.
1: డాక్టర్ చక్రవర్తి? లేదండి, దానిలో ఆ పాట లేదు.
2: పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు ఏంటంటే,
1: పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు
2: ఇదే పాట.
1: పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు.
2: సోమన బాబు కృష్ణ.
1: దానిలో ఏ పాట అండి?
2: ఇదే పాట, ప్రతి చోట పాట. నది ఆకాశవాణి పాట.
1: ఓకే అండి, మీకోసం మీరు పాట వచ్చేస్తుంది.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: మహిళా సౌందర్య అభివృద్ధికి చిట్కాలు బ్యూటీషియన్ ఆర్ ఉషగారితో పరిచయం వింటారు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలు అనగానే గుర్తొచ్చే విషయం సౌందర్యం. మరి అలాంటి సౌందర్యాన్ని సంరక్షించుకోవడానికి, ఆ సౌందర్యానికి మరికొన్ని మెరుగులు దిద్దుకోవడానికి ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలో అని తెలియచేయడానికి మనతో పాటు బ్యూటీషియన్ శ్రీమతి ఆర్ ఉషా గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్తే అండి.
2: ఉషా గారు
3: చెప్పండి.
2: సౌందర్యానికి సంబంధించి

0: మహిళలు వారి అందాన్ని సంరక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా?
1: అందం అనేది మనము రోజు ఇంట్లో చేసుకోవడానికి చాలా పరికరాలు ఇంట్లోనే మన వంటగదిలోనే దొరికేయి. చిన్న చిన్న వాటితో మనం అందాన్ని ఇంకా మెరుగొందించుకోవచ్చండి. అలాంటి వాటిల్లో ఎక్కువ ఇప్పుడు మంది అసలు ఫస్ట్ ఏ స్కిన్ టైప్ అనేది తెలుసుకోవాలండి. స్కిన్లో వచ్చేసి ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, అలా టైప్స్ ఉంటాయి. మీరు పర్టిక్యులర్గా ఒక హోమ్ రెమెడీ ఫాలో అవుతున్నారు అంటే అసలు ముందు మనది ఏ స్కిన్ టైప్ అని తెలుసుకుంటే దాన్ని బట్టి మనం హోమ్ రెమెడీ అనేది యూజ్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది ది బెస్ట్గా వస్తాయండి.
0: ఎలా తెలుస్తుందండి ఎవరిది ఏ టైప్ స్కిన్ అనేది?
1: మీరు ఎలా మీ స్కిన్ టైప్ తెలుసుకోవటానికి మీరు ఏం చేయాలంటే, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏ క్రీమ్స్ కానీ ఏ మాయిశ్చరైజర్స్ కానీ అప్లై చేయకుండా నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ లీవ్ చేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ లీవ్ చేసుకున్న తర్వాత మీకు ఆయిల్గా ఉందా, డ్రైగా ఉందా, టీ జోన్లో అంటే బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి నోస్ మీద కింద చిన్ దగ్గర ఏమన్నా ఆయిలీగా కానీ డ్రైగా కానీ అలా అనిపిస్తుందా, ఫేస్ వాష్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు మీది ఏ స్కిన్ అనేది తెలుస్తుంది. ఆ స్కిన్ను బట్టి మీరు హోమ్ రెమెడీ అనేది ఫాలో అవుతే మీ స్కిన్ హెల్దీగా మంచిగా బ్రైటనింగ్గా చూసుకోవచ్చు.
0: మరి కాలాన్ని బట్టి చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం ఇలా కాలాన్ని బట్టి చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో కొద్దిగా తెలియజేస్తారా?
1: ఇప్పుడు వచ్చేసి వింటర్ సీజన్ కదండి. చాలామంది అపోహన ఏంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు అస్సలు మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయకపోయినా పర్లేదు, మాకు ఆయిల్ లోపల నుంచి అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనే భ్రమలో బతుకుతారండి. అలా అనేది అస్సలు ఉండదండి. ఆయిల్ స్కిన్ వాళ్ళకి కూడా ఈ వింటర్ సీజన్లో స్కిన్ అనేది ఖచ్చితంగా డ్రైగా అనేది మారుతుంది. కాకపోతే సమ్మర్లో 50% ఆయిల్ రిలీజ్ చేస్తే మన స్కిన్కి కనిపిస్తే ఇప్పుడు అట్లీస్ట్ 30% to 20% అయినా ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా వింటర్ సీజన్లో కూడా ప్రతి ఒక్కటి కేర్ అనేది స్కిన్కి ఫాలో అవ్వాలి. మీరు వింటర్ సీజన్లో స్కిన్ కేర్ ఫాలో అవ్వమన్నారు, అలా అని ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అనేది వాడాల్సిన అవసరం లేదండి. ఇంట్లో మన వంటగదిలో దొరికే చిన్న చిన్న వాటితోనే మీరు మాయిశ్చరైజర్ అనేది యూస్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనకి ఇంట్లో పాలు రోజు వాడతాం కదండి మిల్క్, దాని మీద వచ్చే మీగడ తీసుకొని ఫేస్కి కొంచెం అప్లై చేసుకోండి, హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. న్యాచురల్ మాయిశ్చరైజింగ్గా మీకు చాలా హెల్దీగా ఉంటుంది స్కిన్. మీరు మాకు పడిద్దా లేదా అనే ఆలోచన కూడా లేదండి. ఇది న్యాచురల్ వే కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండదండి. కొంతమందికి ప్రతిరోజు పాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకొని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చేసి ఇంట్లో కోకోనట్ ఆయిల్ అండి, మనం ప్రతి ఒక్కళ్ళు డైలీ యూస్ చేసే కోకోనట్ ఆయిలే కదా. కానీ హార్ష్ కెమికల్స్ ఉన్నది కోకోనట్ ఆయిల్ కాకుండా, నార్మల్ గానుగుల నూనె అట్లా వాడేవాళ్ళు అదే ఆయిల్ కొంచెం హ్యాండ్స్కి ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వదిలేసి స్నానం చేసినా కూడా స్కిన్ హెల్దీగా మాయిశ్చరైజింగ్గా చాలా బాగుంటుందండి. ఇలా వింటర్ సీజన్లో ఎక్కువ ఇలాంటివి యూస్ చేస్తే ఇంకా స్కిన్ హెల్దీగా ఉంచుకోవటానికి బాగుంటుంది.
0: డ్రై స్కిన్ వాళ్ళకి ఎలా, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: డ్రై స్కిన్ మనము గాడ్ ఇచ్చిన తర్వాత ఒక స్కిన్ అనేది స్ట్రక్చర్, దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎలా అయినా మార్చుకోలేమండి. స్కిన్ మనం హెల్దీగా ఉంచుకునేటప్పుడు మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మనం వాడే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా మనం యూస్ చేస్తే, ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు ఎలాంటివి ఎక్కువ యూస్ చేయాలంటే దాంట్లో ఆయిల్ క్రీమీ స్ట్రక్చర్ ఎక్కువ ఉండేవి డ్రై స్కిన్ వాళ్ళు తీసుకుంటే మనం ఏది వాడినా కూడా దానివల్ల రిజల్ట్ అనేది బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసి ఎక్కువ క్రీమీ మాయిశ్చరైజర్ సప్లై చేసుకోవటము. ఇప్పుడు చాలామంది ఇంకొక అపోహన ఏంటంటేనండి, సన్స్క్రీన్ అనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి. అది ఏ స్కిన్ వాళ్ళైనా సరే మాయిశ్చరైజర్ ఒకటి, సన్స్క్రీన్

0: ఒకటి అస్సలు స్కిప్ చేసుకోకండి మీ డైలీ రొటీన్లో. అది ఏ స్కిన్ వాళ్ళైనా, అది ఆయిల్ స్కిన్ అవని, డ్రై స్కిన్ అవని, కాంబినేషన్ స్కిన్ అవని, ఏ స్కిన్ వాళ్ళైనా సన్స్క్రీన్ అనేది యూస్ చేస్తే, మాయిశ్చరైజర్ అనేది యూస్ చేస్తే స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసి మెయిన్ వాళ్ళు అలోవెరా జెల్ కొంచెం, హనీ, ఆలివ్ ఆయిల్ జస్ట్ 6-6 డ్రాప్స్ మిక్స్ చేసుకొని ప్రతిరోజు నైట్ అప్లై చేసేసుకొని ఫేస్కి, మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. స్కిన్ చాలా బ్రైటనింగ్గా ఉంటుంది, లుక్ వైజ్ చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మాయిశ్చరైజర్ అనేది అస్సలు స్కిప్ చేసుకోకండి. వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ వాడినా దాంట్లో ఆయిల్ అనేది ఇంకొంచెం మిక్స్ అయ్యేటట్టు, క్రీమీ స్ట్రక్చర్ అనేది మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు న్యాచురల్ స్క్రబ్ ఉంటుందండి ఇంట్లో, మనం స్క్రబ్ ఎక్కడ మనీ పెట్టయితే ఏం కొనుక్కోకర్లా. ఇప్పుడు మీరు డైలీ స్నానం చేస్తారు, సోప్ అప్లై చేసిన తర్వాత ప్రతి ఒక్కల వంటగదిలో షుగర్ అనేది దొరుకుతుంది కదా, షుగర్ తీసుకొని సోప్ రాసిన దాని మీద స్క్రబ్ చేసుకోండి. న్యాచురల్ స్క్రబ్ వీక్లీ 2 టైమ్స్, ఏ స్కిన్ వాళ్ళైనా సరే స్కిన్ చూడండి. మీకు ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే కూడా ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో, స్కిన్ ఎంత బాగుంటుందో, అలా ఇంట్లో వాడే వాటితోనే మీరు చాలా హెల్దీగా స్కిన్ అనేది ఉంచుకోవచ్చు.
1: ఇప్పుడు అందరూ ఐస్ క్యూబ్ బాత్ అంటూ వాటి గురించి ప్రచారం బాగా ఉంది కదండి, వాటి గురించి మా శ్రోతలకు ఏమన్నా తెలియజేయగలుగుతారు?
0: ఐస్ క్యూబ్ టోనింగ్ అనేదండి మనం ఎలా యూస్ చేయాలి అంటే, ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల ఐస్ క్యూబ్స్ అనేది ఇవి వాడండి అవి వాడండి అనేది బయట ప్రోడక్ట్స్ దొరుకుతాయి, ఇవి మిక్స్ చేసుకోండి అనేది, అలా అవసరం లేదండి. ఐస్ క్యూబ్ అనేది ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళు కొంచెం అంటే ఫేస్ గ్లో రావడానికి మనం ఏం చేయాలంటే, 1/2 గ్లాస్ రా మిల్క్ అంటే కాగపెట్టని పచ్చి పాలు 1/2 గ్లాస్ తీసుకోండి. ఇంకొక 1/2 గ్లాస్ వచ్చేసి వాటర్ మిక్స్ చేయండి, అప్పుడు 1 గ్లాస్ అవుతుంది టోటల్. అవి ఐస్ క్యూబ్లో పోసుకోండి, డీప్లో పెట్టుకోండి. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ 1 క్యూబ్ ఐస్ క్యూబ్, ఈవినింగ్ 1 క్యూబ్ ఐస్ క్యూబ్, మొత్తం ఫేస్ అంతా రబ్ చేసుకోండి. టోన్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా బాగుంటుంది, అది ఏ స్కిన్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ గ్రీన్ టీ పౌడర్ దొరుకుతుంది కదండి, గ్రీన్ టీ పౌడర్ కొంచెము, హనీ కొంచెము, రెండు మిక్స్ చేసుకొని ఒక్కొక్క ఐస్ క్యూబ్లోకి తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ అలా కూడా టోన్ చేసుకోవచ్చు. ఇలా కూడా స్కిన్ చాలా హెల్దీగా బాగుంటుందండి. మీరు అట్లీస్ట్ 1 మంత్ ఐస్ క్యూబ్ కనుక యూస్ చేస్తే, మీకు ఓపెన్ పోర్ ఉన్న వాళ్ళకి, స్కిన్ ట్యాన్ అయిన వాళ్ళకి చాలా ది బెస్ట్ రిజల్ట్స్గా బాగా పనిచేస్తాయండి. నెక్స్ట్
1: ఫేస్ గ్లోయింగ్గా ఉండడానికి, అలాగే చాలామంది మహిళలకి నెక్ దగ్గర కొంచెం నల్లగా అవుతూ ఉంటుంది కదా, అది ఎందుకు అవుతుంది, ఎలా నివారించుకోవాలంటారు?
0: ఇప్పుడు చాలామంది అండి 10 ఇయర్స్ పాప నుంచి 30-40 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి కూడా నెక్ డార్క్నెస్ అనేది మనం చాలామందిలో చూస్తున్నామండి. అసలు ఇది ఫస్ట్ దేనివల్ల వస్తుందంటే, ఈ నెక్ డార్క్నెస్ అనేది ఓవర్వెయిట్ సడన్గా పెరిగినా, ఓవర్వెయిట్ సడన్గా తగ్గినా వస్తుంది. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూస్తున్నామండి, మనం డైలీ తీసుకునే ఫుడ్ వల్ల కూడా చేంజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండి. రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనం హెవీగా యూజ్ చేసిన స్కిన్కి రప్చర్ అయ్యి దానివల్ల కూడా మనకి నెక్ డార్క్నెస్ అనేది వస్తుందండి. మెయిన్గా కొంతమందికి థైరాయిడ్ ఇష్యూ అలా ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. దీనికి మెయిన్గా మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే, స్కిన్ కేర్ వచ్చేసి మెయిన్ మనము ఆర్నమెంట్స్ నెక్ దగ్గర వేసుకునేవి ఫస్ట్ తగ్గించుకోవాలండి మెయిన్. సెకండ్, స్కిన్ డ్రైగా ఉండకుండా ఎప్పుడు మాయిశ్చరైజింగ్ కంటెంట్లో ఉండేటట్టు హైడ్రేటింగ్లో ఉంచుకోవాలి నెక్ దగ్గర. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, న్యాచురల్ స్క్రబ్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు సోప్ అప్లై చేసుకున్న తర్వాత ఇంట్లో షుగర్ గ్రాన్యూల్స్ అనేది, షుగర్ గ్రాన్యూల్స్ కొంచెం లావుగా ఉన్న షుగర్ తీసుకోండి, దాంతో స్క్రబ్ చేసుకోండి. చాలా వీక్లీ 2 టైమ్సే చేసుకోవాలండి స్క్రబ్, న్యాచురల్ స్క్రబ్ అయినా ఏ స్క్రబ్ అయినా వీక్లీ 2 టైమ్స్ కంటే

0: చేసుకోకూడదు, ఎందుకంటే స్కిన్ డ్రై అవుతుంది. అందుకని మనం హైడ్రేటింగ్లో ఉంచుకోవాలి కాబట్టి వీక్లీ 2 టైమ్స్ వరకే చేసుకోవాలి. నెక్స్ట్ హోమ్ రెమెడీలో వచ్చేసి మీకు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి కాఫీ పౌడర్ కొంచెము, దాంట్లో కొంచెం 2 డ్రాప్స్ ఆఫ్ హనీ, టర్మరిక్ పౌడర్ కొంచెం తీసుకొని, షుగర్ తీసుకొని, లెమన్ మనం స్వీజ్ చేసిన తర్వాత జస్ట్ లోపల లెమన్లో ఉన్న పార్టికల్ తీసుకొని, ఇది మనం మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ నెక్ దగ్గర పెట్టుకొని బాగా స్క్రబ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా వదిలేసేయండి. మనకి అలా వదిలేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక 15 మినిట్స్ తర్వాత డ్రై అవుతుంది. తర్వాత స్లోగా రౌండ్ సర్క్యులర్ మోషన్లో మనం క్లీన్ చేసుకొని లూప్ వోమ్ వాటర్తో మనం క్లీన్ చేసుకోవాలండి. అలాంటివి ఏమన్నా స్క్రబ్స్ అప్లై చేసినప్పుడు మీరు ఇలా వీక్లీ 2 టైమ్స్ కనుక చేస్తే మనకు అనేది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. మీరు ఇలా ఈ హోమ్ రెమెడీ ఫాలో అవ్వాలి. రోల్డ్ గోల్డ్ చైన్స్, మనకి ఏమన్నా బాడీలో థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, ఓవర్ వెయిట్ హెవీగా ఉన్నా, అలాంటివి కూడా మనం కంట్రోల్లోకి వచ్చేటట్టు చూసుకోవాలండి.
1: మరో పెద్ద సమస్య ఫేస్ మీద పింపుల్స్ రావడము, అలాగే మంగమచ్చలు కూడా వస్తుంటాయి కదా, వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మంగు అనేది ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నామండి. 100కి 30 మెంబర్స్కి వస్తుంది. అసలు మెయిన్ పిగ్మెంటేషన్ రావడానికి, మంగు రావడానికి కారణం ఏంటంటే సన్ రేస్ అండి. మనకి సన్ రేస్ అనేది స్కిన్ మీద డైరెక్ట్గా పడినప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళకైతే ఏముండదండి, కొంతమంది జెంట్స్ కానీ లేడీస్ వర్కింగ్ ఉమెన్ కానీ ఎక్కువ బయటికి వెళ్తూ ఉంటారండి. అప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ యూస్ చేయకుండా డైరెక్ట్గా సన్లో ప్రతిరోజు మీరు వెళ్ళినప్పుడు ఆ సన్ రేస్ అనేది ఫేస్ మీద డైరెక్ట్గా పడి మనం ఏ ప్రొటెక్షన్ యూస్ చేయం కాబట్టి పిగ్మెంటేషన్ రావడానికి ఉంటుందండి. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్ అండి. ఇప్పుడు వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్ అనేది చాలా విపరీతంగా ఉంటుందండి. ఎక్కువ నిద్ర లేకుండా ఉండడము ప్లస్ టెన్షన్స్, వీటి వల్ల పిగ్మెంటేషన్ రావడానికి ఎక్కువ ఉంది అండి. మనం పిగ్మెంటేషన్ ఇంట్లోనే తగ్గించుకోవాలి అంటే కరక్కాయ తీసుకొని, పౌడర్ అయితే ఖచ్చితంగా మిక్సీలో వెయ్యద్దు, మనము ఏదైనా రాయి తీసుకొని కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటా బాగా సాదాలండి. అది థిక్ పేస్ట్ రావాలి, మనకి పల్చగా కూడా అప్లై చేయకూడదు. థిక్ పేస్ట్ వచ్చేదాకా మనం కరక్కాయ అనేది బాగా సాది ప్రతిరోజు నైట్ ఫేస్ వాష్ నీట్గా చేసుకున్న తర్వాత, ఫేస్ వాష్ చేసుకున్న 10 మినిట్స్ దాకా ఏది అనేది మనం అప్లై చేయకూడదండి. ఒక్క 10 మినిట్స్ డ్రై అవ్వాలి స్కిన్ అనేది మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత. తర్వాత మనం సాదిన ఈ కరక్కాయ పేస్ట్ అనేది మనం పిగ్మెంటేషన్ ఉన్న దగ్గర కానీ, కొంతమందికి పింపుల్స్ హెవీగా వచ్చేస్తాయండి, దానివల్ల బ్లాక్ స్పాట్స్ ఏర్పడతాయి. పింపుల్స్ ఉన్న వాళ్ళు కానీ, పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు కానీ ఈ కరక్కాయ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఏ ప్రోడక్ట్స్ 1000స్ పెట్టి యూస్ చేయక్కర్లేదు. మీరు ఇంట్లో కరక్కాయ యూస్ చేసినా కూడా ది బెస్ట్, దానికంటే దీని బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. పాలతో సాది బాగా క్రీమీ స్ట్రక్చర్లో పేస్ట్ అయిన తరువాత నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ అనేది పిగ్మెంటేషన్ మీద కానీ, ఆ బ్లాక్ పింపుల్స్ వచ్చిన స్పాట్స్ మీద కానీ మనం అప్లై చేసుకొని ఓవర్ నైట్ అనేది లీవ్ చేయండి. లేదు కొంతమందికి కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు, అలాంటప్పుడు ఒక్క 1/2 అవర్ ఫేస్ మీద లీవ్ చేసి మనం కనుక ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు 1 మంత్లోనే రిజల్ట్స్ అనేది చూడొచ్చు, డిఫరెన్స్ మీకు ఎమ్మటే కనిపిస్తుందండి.
1: స్కిన్తో పాటు హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ రావాలంటే ఏం చేయాలంటారు? స్కిన్కి చాలా మంచి రెమెడీస్ అందించారు, అలాగే విపరీతంగా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య ఇది, హెయిర్ ఫాల్ అనేది. హెయిర్ ఫాలు అలాగే హెయిర్ గ్రోత్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి అండి మనం చాలామందిలో హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ చాలామందిలో మనం చూస్తున్నాము. అసలు మనకి హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ దేనికి వస్తుందండి? ఇప్పుడు చాలామంది షాంపూస్ యూస్ చేస్తున్నారు, హైలీ కెమికల్ షాంపూస్ యూస్ చేస్తున్నారు. మీరు వాడే షాంపూస్ ఎంత

0: మైల్డ్లో ఉన్నాయో అది అసలు మీరు ఎవ్వరు అబ్జర్వ్ చేయట్లా. ఒక్కసారి మీరు వాడే సోప్స్లో కూడా పిహెచ్ వాల్యూ ఎంత ఉంది, మనం వాడే షాంపూస్లో కెమికల్ అనేది ఎంత ఉంది, ఒక్కసారి మీరు మీ ప్రోడక్ట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు షాంపూస్ వాడుతున్నాము, మీరు ఎన్ని రోజులకి హెడ్ బ్యాక్ చేస్తున్నారు, మీ స్కాల్ఫ్ అనేది మీరు ఎంత హెల్దీగా ఉంచుకుంటున్నారు. కొంతమంది ఆయిల్ అనేది అస్సలు పెట్టరండి, ఎప్పుడో 10 డేస్కో 15 డేస్కో వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు పెడతారు. స్కాల్ఫ్ ఎంత డ్రైగా అవుతుంది, మీరు డ్రై స్కాల్ఫ్ మీద కోంబు పెట్టి కోంబ్ చేసుకున్నప్పుడు ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తారు, వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేస్తారు. మీరు బయటికి ఇప్పుడు స్టూడెంట్సే ఉన్నారండి, ఆయిల్ పెట్టుకుంటారు, స్కూల్కి వెళ్ళిపోతారు, తర్వాత అదే మళ్ళీ నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకుంటారు, లేకపోతే డే బై డే పెట్టుకుంటారు. మీరు బయటికి వెళ్ళిన వచ్చినప్పుడు పొల్యూషన్ ఎంత ఉంది, స్కాల్ఫ్ మీద ఎంత డర్ట్ ఉంది, మళ్ళీ దాని మీద మీరు రీప్రొడ్యూస్ చేస్తున్నారు ఆయిల్ అనేది. అలా అప్లై చేసి చేసి ఆ పొల్యూట్ అనేది మీరు స్కాల్ఫ్ మీద అలానే ఉంచుకొని వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేసినప్పుడు స్కాల్ఫ్ మీద ఉన్నది పొల్యూట్ అలానే ఉంచుకున్నప్పుడు హెయిర్ ఫాల్ ఎందుకు అవ్వదండి. అప్పుడు మీరేం చేయాలి, ఎంత తక్కువలో తక్కువ అప్లై చేసుకున్నా వీక్లీ ట్వైస్ అనేది హెయిర్కి ఖచ్చితంగా ఆయిల్ అనేది అప్లై చేయండి. అప్లై చేయటం అంటే కెమికల్వి కాదండి. ఎలా అంటే, ఇప్పుడు మన అందరిళ్ళల్లో కోకోనట్ ఆయిల్ అనేది ఒక 2 స్పూన్స్ తీసుకోండి, ఆల్మండ్ ఆయిల్ 2 స్పూన్స్ తీసుకోండి, నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అని మనకి మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ఒకటి కానీ రెండు కానీ, మీ హెయిర్ లెంత్ ఎక్కువ ఉంటే 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకోండి, లేకపోతే 1 విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకోండి. ఆల్మండ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, నార్మల్ ఆయిల్, ఈ 4 ఆయిల్స్ 2 స్పూన్స్ మిక్స్ చేసుకొని క్యాప్సిల్ మాత్రం 1 లేకపోతే 2 మిక్స్ చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్, అంటే డైరెక్ట్గా స్టవ్ మీద ఆయిల్ అనేది హీట్ చేయకుండా, ఎప్పుడు ఆయిల్ అనేది హీట్ చేయకూడదండి అలా, ఎందుకంటే హీట్లో ఉండే డిగ్రీస్ వల్ల కొన్ని కొన్ని దాంట్లో ఉన్న కెమికల్స్ అనేది చచ్చిపోతాయి. అందుకని అట్లా ఉన్నప్పుడు మాత్రం మనం డైరెక్ట్గా హీట్ అనేది చేయకూడదు. ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ హీట్ అయిన తరువాత మనకి ఈ మనం తీసుకున్న ఆయిల్ అనేది ఆ హీట్ అయిన వాటర్ మీద పెట్టినప్పుడు ఆల్రెడీ ఈ వాటర్ హీట్ వల్ల ఆయిల్ మనం పెట్టింది కూడా హీట్ అవుతుంది కదా. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ అనేది పెట్టి బాగా మసాజ్ చేయండి, పెట్టి వదిలేయడం కాదు. ఇప్పుడు కొంచెం గోరువెచ్చని నూనె తీసుకున్నారు, మీరు ఆయిల్ అప్లై చేసినప్పుడు చాలామంది ఇంకొకటి ఏం చేస్తారంటే ఆయిల్ 2 మినిట్స్లో అప్లై చేస్తారండి. అది కనీసం హెయిర్కి అప్లై చేస్తున్నారు కానీ స్కాల్ఫ్కి అంటుతుందా లేదా, కింద రూట్స్కి పెడుతున్నారా లేదా అనేది మెయిన్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఈ ఆయిల్ అనేది మీరు హీట్ చేసిన ఆయిల్ హెయిర్కి అప్లై చేసి ఒక్క 10 మినిట్స్ అట్లీస్ట్ మనం సర్క్యులర్ మోషన్లో మసాజ్ కనుక చేస్తే మీరు తీసుకున్న ఈ ఆయిల్ అనేది స్కాల్ఫ్లోకి పెనిట్రేట్ అయ్యి మీకు హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందండి. మీరు ఇలా 2-3 మంత్స్ జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎంత బాగుంటుందో. నెక్స్ట్ హెడ్ బాత్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనము మీరు షాంపూయే యూస్ చేస్తున్నారు ఓకే, దానికి ఏమి కాదు, ఎప్పుడు డైరెక్ట్గా షాంపూ అనేది స్కాల్ఫ్కి పెట్టకూడదని కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో డిజాల్వ్ చేసుకోవాలి. షాంపూ తీసుకునే మీరు క్వాంటిటీ అయినా వాటర్లో డిజాల్వ్ చేసుకున్న తర్వాతే ఆ వాటర్తో మీరు హెడ్ బాత్ చేయాలి, లైక్ కుంకుడుకాయ రసం. అలానే షాంపూ వాటర్లో మిక్స్ చేసుకొని మీరు ఇలా ఆయిల్ అనేది పెట్టుకొని సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకొని షాంపూ అనేది ఇలా యూస్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి.
1: డాండ్రఫ్ కూడా విపరీతంగా హెయిర్ ఫాల్కి కారణమవుతూ ఉంటుంది కదండి, డాండ్రఫ్ నివారణకి ఏదన్నా చిట్కాలు చెప్పగలరా?
0: డాండ్రఫ్ అనేది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటేనండి, ఆయిల్ అస్సలు పెట్టకపోతే ఫ్లేకీ డాండ్రఫ్ అనేది వస్తుందండి. ఖచ్చితంగా ఆయిల్ అనేది 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారైనా అట్లీస్ట్ మనం పెట్టి నైట్ పెట్టి మార్నింగ్ హెయిర్ వాష్ చేసేటట్టేనా ఉండాలండి. ఇప్పుడు డాండ్రఫ్ అనేది కొంతమందికి బాడీ లోపల మనకి స్కాల్ఫ్ లోపల నుంచి ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. ఆయిల్ ప్రొడ్యూస్ అయినప్పుడు కొంతమందికి అది డాండ్రఫ్లో చాలా రకాలు ఉంటాయి, ఫ్లేకీ డాండ్రఫ్, ఆయిలీ డాండ్రఫ్, గ్రీజీ

0: డాండ్రఫ్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ మీది ఏ డాండ్రఫో ఒకసారి మీది చెక్ చేసుకోండి. మీరు అలా చెక్ చేసుకున్నప్పుడు కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్, మీరు వీక్లీ ట్వైస్ అయినా హెడ్ బాత్ చేయాలి, వీక్లీ వన్స్ కాదు ట్వైస్ ఖచ్చితంగా చేయాలి. మనకి డాండ్రఫ్ అనేది లోపల కొంతమంది హెడ్ బాత్ చేసేసి వస్తారు. అసలు షాంపూ మనకి హెయిర్లో ఉన్న స్కాల్ఫ్లో ఉంచి బయటికి నీట్గా వచ్చిందా రాలేదా, ప్రోడక్ట్ బయటికి నీట్గా వెళ్ళిపోయిందా లేదా అనేది కూడా మనం ఆలోచించాం. కొంచెం స్నానం చేసేయడం, బయటికి హడావుడిగా అలాంటప్పుడు అసలు మనం యూజ్ చేసే ప్రోడక్ట్ నీట్గా హెల్దీగా బయటికి రిన్స్ అయిందా లేదా అనేది ఒకటికి టూ టైమ్స్ చెక్ చేసుకోండి. కండిషనర్ వాడతారు చాలామంది. కండిషనర్ ఎప్పుడు స్కాల్ఫ్కి టచ్ అవ్వకూడదు. స్కాల్ఫ్ నుంచి 6 ఇంచెస్ కింద నుంచే కండిషనర్ అనేది మనం వాడాలి. కండిషనర్ కూడా హెయిర్ నుంచి మొత్తం హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా మీరు ఇంట్లో హోమ్, ఇంకొకటి మీరు ఇంట్లో పెరుగు ఉంటుంది కదండి, జస్ట్ పెరుగు అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేసేయండి. హెయిర్ ఎంత స్మూత్గా హెల్దీగా బాగుంటుందో అలానే అలా పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు దాంట్లో 2 డ్రాప్స్ లెమన్ యూస్ చేయండి. అలా హోమ్ ప్యాక్స్ ఏదో ఒకటి హెయిర్కి అప్లై చేసుకొని మీరు వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ కూడా వద్దు, వీక్లీ 1 టైం చేయండి అలా, లేకపోతే మంత్లీ ట్వైస్ చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ హోమ్ ప్యాక్స్ వచ్చేసి మెంతులు మజ్జిగలో ముందు రోజు నైట్ నానబెట్టి మార్నింగ్ మిక్సీ వేసేసి ఆ పేస్ట్ రాయండి. ఎంత స్మూత్గా ఉంటుందో హెయిర్, మీ హెయిర్ని మీరు అస్సలు నమ్మలేరు. ఇలాంటి ప్యాక్స్ కనుక మీరు యూజ్ చేసి వాడితే మంత్లీ వన్స్ చాలండి ప్యాక్స్. ఒక్కొక్క ప్యాక్ ఒక్కొక్క మంత్ వేసుకోండి, ఎంత హెల్దీగా హెయిర్ ఎంత బాగుంటుందో.
1: కొంతమంది మహిళలకి కళ్ళ కింద నల్లటి చారల్లా వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అలాంటి నల్లటి వలయాలు తగ్గడానికి ఏదైనా రెమెడీ చెప్తారా?
0: డార్క్ సర్కిల్స్ అండి. అసలు ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకైనా, చిన్న చిన్న పిల్లలు 12 to 15 ఇయర్స్ వాళ్ళకు కూడా మనం డార్క్ సర్కిల్స్ అనేది చూసినాం. అసలు డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి అంటేనండి, మెయిన్ స్ట్రెస్, నిద్ర లేకపోవడం, మొబైల్ ఎక్కువ చూడడం. ఇప్పుడు మీరు ఎలా యూస్ చేయాలంటే నైట్ పడుకునేటప్పుడు లైట్ ఆన్లోనే ఉంచుకొని మొబైల్ అనేది చెక్ చేసుకోండి. అలాంటప్పుడు డార్క్ సర్కిల్స్ రావు. చాలామంది ఏం చేస్తున్నారు, మనం పడుకుంటున్నాం కదా అని లైట్ ఆఫ్ చేసి మొబైల్ అనేది చూస్తున్నారు. సెల్లో వచ్చే లైట్ వల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ రావడానికి చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. స్లీప్ అనేది ఎట్లీస్ట్ 7 to 8 అవర్స్ ఎవరైనా పడుకోవాలి, అలాంటప్పుడు డార్క్ సర్కిల్స్ రావు. వాటర్ ఇంటేక్, వాటర్ ఎక్కువ తీసుకోండి, స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుకోండి. హైడ్రేటింగ్గా ఉంచుకున్నప్పుడు కూడా మీకు డార్క్ సర్కిల్స్ అనేది తొందరగా స్కిన్ మీద రావు. కేర్ తీసుకోలేదు వచ్చినాయి మనం ఎలా తగ్గించుకోవాలి అంటే, పొటాటో, మన ఇంట్లో అందరిళ్లలో పొటాటో దొరుకుతుందండి, పొటాటోలో మిక్సీ వేయండి, దాంట్లో జ్యూస్ వస్తుంది. బాగా జ్యూస్ ఏం చేయాలంటే కాటన్ అద్ది మొత్తం పిగ్ డార్క్ సర్కిల్స్ దగ్గర కళ్ళ పైన కొంతమందికి వస్తుంది, కళ్ళ కింద వస్తుందండి. ఆ పొటాటో జ్యూస్ అనేది ఆ కాటన్తో అద్ది మొత్తం అప్లై చేసుకోండి. అప్లై చేస్తారు ఇలా వీక్లీ 2 టైమ్స్ చేయండి చాలు పొటాటో జ్యూస్ అనేది. నెక్స్ట్ ఇంకొంచెం పొటాటో జ్యూస్ మిగులుతుంది. ఇప్పుడు మనం ఒకటి స్వీజ్ చేస్తాం, అదేం మీరు వేస్ట్ చేయక్కర్లా. మనం ఐస్ క్యూబ్ ట్రేలో పోసుకొని దాంట్లో ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని ఐస్ క్యూబ్ ట్రేస్లో పెట్టేసుకొని ఐస్ క్యూబ్ టోనింగ్ చేసేసుకోండి మార్నింగ్. ఫేస్ చూడండి ఎంత గ్లోయీగా ఎంత బాగుంది. కాఫీ పౌడర్ 1-2 స్పూన్స్ తీసుకొని, హనీ 1 స్పూన్ తీసుకొని, టర్మరిక్ పౌడర్.
2: మీరు ఇంతవరకు మహిళా సౌందర్య అభివృద్ధికి చిట్కాలు బ్యూటీషియన్ ఆర్ ఉషగారితో పరిచయం విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా

0: విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశ నిర్మాణంలో, ప్రజా చైతన్యంలో, విజ్ఞాన వ్యాప్తిలో ఆకాశవాణి పోషించిన పాత్ర విశిష్టమైనది. సాంప్రదాయ ప్రసార మాధ్యమం నుంచి డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ వరకు భారతీయ రేడియో సాధించిన ప్రస్థానం, నేటి సవాళ్లు, భవిష్యత్ అవకాశాలపై పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రసార రంగంలో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ప్రసార విశేషకులు, రచయిత, శాస్త్ర విజ్ఞాన ప్రచారకులు, ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం మిత్రమా. ఆకాశవాణి శ్రోతల్ని మరోసారి ఈ సందర్భంగా కలిసే అవకాశం కల్పించినందుకు, వాళ్ళందరినీ కలుస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకోవటంలో ఉన్న ఆవశ్యకత ఏంటంటారు?
1: నిజానికి మానవ పరిణామంలో లిపి రావడం, అచ్చు యంత్రం రావడం అనేది మన ఒక తొలి ప్రగతి మార్గంలో మేలు మలుపురాయినిగా మనం పరిగణిస్తాం. తర్వాత ఏమిటంటే, సుమారు 130-140 ఏళ్ల క్రితం, అంటే భౌతిక శాస్త్రంలో చాలా అద్భుతమైన ఆవిష్కరణలు చాలా రావడంతో ఎన్నో ఆవిష్కరణలు అద్భుతంగా దాని ఫలితాలు మనకు కలిగాయి. మరీ ముఖ్యంగా టెలిగ్రాఫ్, తర్వాత టెలిఫోన్. టెలిగ్రాఫ్ అయితే కేవలం సిగ్నల్ మాత్రము ట్రాన్స్మిట్ చేస్తుంది, టెలిఫోన్ లో మనిషి గొంతుకు కూడా ప్రయాణం చేసే అవకాశం కలిగి, టెలిఫోన్ అంటే తీగ ఆధారంగా గళం అంటే గొంతుక ప్రయాణం చేసే అవకాశం ఉంది. మరి తీగ లేకుండా కమ్యూనికేషన్ వచ్చే సదుపాయం వచ్చింది, దాన్నే వైర్లెస్ రేడియో కమ్యూనికేషన్ అని అంటాము. అంటే ఎటువంటి తంతి సాయం లేకుండా మన శబ్దం అనేది దూర ప్రాంతాన్ని చేరడం అనేది అప్పటికి అద్భుతమైన ఆవిష్కరణ, ఆశ్చర్యం. ఇది తొలి దశ, అంటే 19వ శతాబ్దము బిగినింగ్ లో ఈ ఏర్పాటు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, 1920 అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రేడియో కొంత ఆదరణకు, గుర్తింపుకు నోచుకోవడం, తర్వాత దాని ప్రాధాన్యత క్రమంగా బలపడడం గమనించవచ్చు. తొలి దశలో రష్యాలో నాయకుల సందేశాలు రేడియో ద్వారా ప్రసారం కావడం ఎంతో ఆసక్తిని కలిగించింది. మన భారతదేశం వరకు వస్తే 1921 లో ఒక ప్రైవేటు వ్యక్తులు రేడియో కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం మనకు తెలుసు. తర్వాత మన దశలో చూస్తే చాలా మార్పులు, అలాగే ఎన్నెన్నో చేర్పులు మనకు కనబడతాయి. ఇక్కడ తొలి దశలో ప్రైవేటు వ్యక్తులు రేడియోను చూసుకుంటూ ఉండేవాళ్ళు, దానికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు, అంటే పెద్ద జోక్యం చేసుకోలేం. అయితే ఇక్కడ గమనిస్తే అమెరికా, ఇంగ్లాండ్, ఇండియా మూడు చోట్ల రేడియో ప్రసారాలు దాదాపు ఒకేసారి మొదలయ్యాయని చెప్పాలి. 1926 లో ఇంగ్లాండ్ లో ఒక సమయం జరిగింది 9 రోజుల పాటు. ఆ సమయంలో ఇంగ్లాండ్ పాలకులు రేడియో ప్రాధాన్యత ఏమిటో గమనించారు. అంతకుముందు రష్యాలో ఎటువంటి అనుభవం ఉందో, ఏ రకంగా రేడియో ఉపయోగపడిందో వాళ్ళకు తెలుసు కనుక దాని మీద దృష్టి పెట్టారు. అదే పని తన వలస దేశాల్లో కూడా ఈ రేడియో బ్రాడ్కాస్ట్ మీద వాళ్లకు దృష్టి పడింది. అంతకుముందు 1923 లో బాంబే రేడియో క్లబ్ అని ఏర్పడింది. అదే సంవత్సరం ఒక 3-4 నెలల తర్వాత కలకత్తా రేడియో క్లబ్ ఏర్పడింది. ఆ మరుసటి సంవత్సరం అంటే 1924 జూలై 31న మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి, సివి కృష్ణస్వామి శెట్టి అనే యువకుడు ఇంగ్లాండ్ లో ఇంజనీరింగ్ చదువుకుని వెనక్కి వస్తూ 40 కిలోవాట్ల రేడియో ట్రాన్స్మిటర్ కూడా చిన్నది తన వెంట తీసుకుని వచ్చాడు. ఆయన వచ్చిన కొన్ని రోజులకి 1924 మే 16న ఒక చిన్న సమావేశం జరిగింది. అప్పటికి బాంబేలో, కలకత్తాలో ఈ రేడియో కేంద్రాలు ఉన్నాయి, మద్రాసులో ఎందుకు ఆలోచన చేయకూడదు అని కొందరు యువకులు ఉత్సాహవంతులు, అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ విస్కౌంట్ కోషన్ ఆయన అధ్యక్షతలో ఒక కార్యక్రమంలో పాల్గొని సమావేశంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలా అని చర్చించారు. అక్కడ మద్రాస్ రెసిడెన్సీ రేడియో క్లబ్ అనే పేరును సూచించింది కూడా సివి కృష్ణస్వామి శెట్టి. ఈయన ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే,

0: తెలుగు వ్యక్తి. ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జులై 31న ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో. అందుకనే 1961 లో ఆకాశవాణి రజోత్సవాలు జరుపుకున్నప్పుడు సివి కృష్ణస్వామి శెట్టిని సత్కరించడం కూడా నమోదు అయింది. ఇలా ఉన్నప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ అని 1927 జులై 23న ఏర్పడింది. అంటే ఈ బాంబే రేడియో క్లబ్ కలకత్తా రేడియో క్లబ్ ఇవి వేరువేరుగా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఐబిసి దీని తరఫున ప్రసారాలు ప్రారంభించాలని ఒక వ్యవస్థ ఏర్పడింది. అందుకనే వ్యవస్థీకృతమైన రేడియో ప్రసారాలు భారతదేశంలో మొదలైంది ఎప్పుడు అంటే 1927 జులై 23న బొంబాయిలో లార్డ్ ఇర్విన్ ఇండియన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ వాళ్ళ రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత మరుసటి నెలలోనే అంటే 1 ఆగస్టు కలకత్తాలో కూడా రేడియో కేంద్రం వచ్చింది. ఈ సందర్భాన్ని అంటే 1927 జులై 23ను మనం ఆర్గనైజ్డ్ బ్రాడ్కాస్ట్ ఇండియాలో మొదలైంది అని చెప్పుకుంటాం. అంటే ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఆ శతవార్షిక సందర్భం మొదలవుతోంది. ఆ శతవార్షిక సందర్భం వచ్చే సంవత్సరం జులై 23కు ముగుస్తుంది. ఎందుకంటే 2002లో 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అని ప్రసార భారతి ఆకాశవాణి దూరదర్శన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకున్నాయి. ఇది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే నేపథ్యం. అయితే ఆ సమయంలో మనం చూస్తే 1931 లో లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత 9.5 మాత్రమే ఉంది. అటువంటి పరిస్థితుల్లో రేడియో చాలా గొప్ప సేవ చేసే అవకాశం ఉంది. అక్షరాస్యత పెద్దగా లేదు, పత్రికలు అందుబాటులోకి రాలేదు. ఈ రెండు మాధ్యమాలు తప్ప మరో మార్గం లేదు సమాచారం తెలుసుకోవడానికి. అటువంటి పరిస్థితిలో రేడియో రావడం అనేది చాలా విశేషంగా మనము చెప్పుకోవాలి. అందుకని రేడియో రావడం అనే సందర్భాన్ని మనం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటున్నాం. ఆ సందర్భానికి ఇప్పుడు 100 సంవత్సరాలుగా అప్రతిహతంగా భారత ప్రసార వ్యవస్థ కొనసాగుతోంది. ముందు ముందు మరిన్ని అద్భుతాలు చేస్తుందని దానిలో సందేహం లేదు.
1: సార్, భారతదేశంలో రేడియో ప్రసార రంగం ప్రారంభమైనప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు బ్రాడ్కాస్టింగ్ రంగం ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది, అండ్ ఈ ప్రయాణంలో ప్రధాన మైలురాళ్లు ఏమిటి?
0: చాలా సంతోషం, మీరు చాలా అవసరమైన విషయాలు అడిగారు. మన భారత రేడియో వ్యవస్థని చూసినప్పుడు మనకు ప్రధాన ఘట్టం ఒక చోట ఆగి రెండవ ఘట్టం గొప్పగా ఉజ్వలంగా మొదలవుతుంది. అదే మన భారత దేశానికి స్వాతంత్రం రావడం. మనం ఇదివరకే అనుకున్నాము 1927 లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రసారాలు ప్రారంభించింది. అదే సంవత్సరం జూలై ఆగస్టు లో కలకత్తా బాంబే కేంద్రాలను కూడా ప్రారంభించింది. అయితే ఈ ఐబిసి సంస్థ 1930లో పూర్తి మూతపడి తర్వాత కొత్త పద్ధతిలో మరింత శ్రద్ధ తీసుకుని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ మొదలైంది. అది మేలి మలుపు. అందుకనే 1936 జూన్ 8వ తేదీన ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది అని మనం ఇటీవల 90 ఏళ్ల ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నాము. అది మరింత కేంద్రీకృతంగా ఢిల్లీ కేంద్రంగా, ఎందుకంటే భారత రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి 15 ఏళ్ల క్రితం మాత్రమే మారింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఘర్షణ పెరుగుతోంది అనే వాతావరణం కూడా కనబడింది. అందుకని వాళ్లకు అంటే బ్రిటిష్ పాలకులకు రేడియో మీద శ్రద్ధ కలగడం. ఆ ఢిల్లీ స్టేషన్ 1936 లో ఏర్పడింది. మద్రాసు రేడియో క్లబ్ ప్రసారాలు కొనసాగించింది. 38 లో అంటే 1938 జూన్ 16న అది బ్రిటిష్ అధికార వ్యవస్థ అయిన ఆల్ ఇండియా రేడియోకు ఆ వ్యవస్థలో అంతర్భాగంగా మారింది. ఇది ఒక రకమైన పరిస్థితి. స్వతంత్రం వచ్చే నాటికి మన భారత భూభాగంలో ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో ఈ 6 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. విభజిత భారత ఖండం ఉపఖండం అంటే పాకిస్తాన్ లో 3 రేడియో కేంద్రాలు ఉండేవి. అప్పటికి మన భారతదేశంలో 6 కేంద్రాలు కలిసి 11% జనాభాను 2.5 అంటే 2.5% విస్తీర్ణాన్ని మాత్రమే అంటే దేశ విస్తీర్ణాన్ని మాత్రమే చేరగలిగి ఉండేవి. ఇది అంటే 1938లో మద్రాసు రేడియో స్టేషన్ తెలుగు ప్రసారాన్ని ప్రారంభించింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయవాడ ఆకాశవాణి 1948 డిసెంబర్ 1న మొదలైంది. బ్రిటిష్ పాలకుల నిర్వహణలో ఉన్న వ్యవస్థ ఇలా ఉంటే, ఇది కాకుండా మనకు ప్యారలల్ గా 2 స్రవంతులు కనబడతాయి.

0: ఏమిటంటే సంస్థానాధీశులు హైదరాబాదు కేంద్రంగా డెక్కన్ సంస్థానం, మైసూరు సంస్థానం, తిరువాంకూర్ సంస్థానం, బరోడా, ఈ నాలుగు సంస్థానాలు ఉత్సాహంతో రేడియో కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ వరకు వస్తే ఉత్సాహోదయం మహబూబ్ అలీ అనే అతను 1933లో చిన్న రేడియో ట్రాన్స్మిటర్ ని ఆయన ప్రారంభిస్తే, తర్వాత నైజాము 1935 తన అధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటి నిజాంకి ఒక్క హైదరాబాద్ లో కాకుండా ఔరంగాబాద్ లో కూడా రేడియో ట్రాన్స్మిటర్ ఉండేది. అదే సంవత్సరం 1935 సెప్టెంబర్ లో, అంటే హైదరాబాద్ కేంద్రం 35 మార్చి లో వస్తే సెప్టెంబర్ లో మైసూర్ లో మొదలైంది. తిరువాంకూర్ లో 1943 మార్చి లో ఆ సంస్థానం రేడియో కేంద్రం మొదలైంది. బరోడా కేంద్రం, బరోడా మహారాజ్ కూడా చాలా కాలం ప్రయత్నం చేశారు, అయితే ఎక్విప్మెంట్ రావడంతో బాగా ఆలస్యమైంది. ఆయన రేడియో కేంద్రం కేవలం 1947 జనవరిలో మాత్రమే మొదలైంది. ఆయన ఎంతో గౌరవంగా స్వతంత్రం పట్ల చాలా ఇష్టంగా ఉండేవారు కనుక రేడియో స్టేషన్ ఆ మరుసటి సంవత్సరమే ఆయన మూసివేశారు. అయితే మిగతా డెక్కన్ రేడియో, మైసూర్ రేడియో, తిరువంకూర్ రేడియో 1950లో అంటే ఏప్రిల్ 1న భారత ప్రసార వ్యవస్థలో అంతర్భాగంగా అయ్యాయి. ఈ రెండు వ్యవస్థలు కాకుండా స్వతంత్రోద్యమంలో పాల్గొన్న రేడియో కేంద్రాలు కూడా మనకు కనబడతాయి. ఒకటేమో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రామ్ మనోహర్ లోహియా లాంటి పెద్దల పర్యవేక్షణలో సీక్రెట్ రేడియో పనిచేసింది. దాన్ని ఆజాద్ రేడియో అని మన ఉద్యమకారులు, అంటే ఇల్లీగల్ రేడియో అని బ్రిటిష్ పాలకులు వ్యవహరించేవారు. దానికి సంబంధించి పబ్లికేషన్ డివిజన్ ఇటీవల అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్ అని ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకం చూస్తే, అంటే దీని గురించి చరిత్ర పెద్దగా నమోదు కాల, బ్రిటిష్ పోలీసులు వాళ్ళు సీక్రెట్ రిపోర్ట్ లో రాసుకున్న వివరాల ఆధారంగా ఎంతో పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని ఇటీవల అంటే 8 ఏళ్ల క్రితం ప్రచురించారు. ఇది ఒక విషయం కాగా, రెండవది మన తెలుగు ప్రాంతంలో నైజాంకు వ్యతిరేకంగా భాగ్యనగర్ రేడియో అని కొంతకాలం నడిచింది. అది నైజాం భూభాగానికి సరిహద్దున అంటే కర్నూలు పట్టణంలో రేడియో కేంద్రము నడిచింది. ఇది చాలా శక్తివంతమైన ట్రాన్స్మిటర్ ని. ఈ ట్రాన్స్మిటర్ ఏమో క్విట్ ఇండియా టైంలో వాడబడిన ఆ ట్రాన్స్మిటర్ నుంచి వాళ్ళు ఒకటి ఇక్కడ తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఇది మహాత్మా గాంధీ హత్య వార్తను ప్రసారం చేసి ఈ కేంద్రము ప్రసారాలను సాధించింది. అలాగే మరో గొప్ప ప్రయత్నం మనకు వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అని, పోర్చుగీస్ పాలకులకి వ్యతిరేకంగా 1955 నవంబర్ 25 అంటే ఒక 6 ఏళ్ల పాటు 1961 డిసెంబర్ 19 అంటే గోవా విమోచన జరిగే వరకు 6 సంవత్సరాల పాటు సీక్రెట్ రేడియో వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ పేరున అది నడిచింది. ఇదైతే జీపు మీద ట్రాన్స్మిటర్ పెట్టుకుని కదిలే జీప్ మీద ఆ ప్రసారాలు చేసేవాళ్ళు. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు గమనిస్తే ప్రమాదం అని వాళ్ళు చాలా గొప్ప సేవ చేసి అప్పటికే చాలా భాగం భారతదేశంలో కలిసిపోయింది. భారతదేశంలో పోరాటం వాళ్ళకి తెలుసు, చరిత్ర వాళ్ళకి తెలుసు, మార్పులు తెలుసు కనుక ఊళ్ళూరుతున్న సందర్భం కనుక వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈ ప్రసార కేంద్రాన్ని వామన్ సర్దేశాయ్, లోబో సర్దేశాయ్ అనే ఇద్దరు మిత్రులు, ఒకరు హిందువు ఒకరు క్రిస్టియన్, వాళ్ళు ప్రసారం కలిసి చేశారు. తర్వాతి కాలంలో వారు ఇద్దరు వివాహం చేసుకున్నారు. లోబో గారికి గత సంవత్సరం పద్మశ్రీ పురస్కారం కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది. ఇది 3 రకాలుగా మనకు స్వతంత్రం ముందు మనకు కనబడతాయి. ఏంటంటే సంస్థానాల రేడియో, బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహణలో ఉన్న రేడియో, తర్వాత బ్రిటిష్ పాలకులకు సంస్థానాలకి వ్యతిరేకంగా నడిచిన ఆజాద్ రేడియో, భాగ్యనగర్ రేడియో, వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ వంటివి మనకు కనబడతాయి. అయితే ఇంకా పరిశోధన చాలా జరగాల్సి ఉంది అని మాత్రం అనిపిస్తుంది.
1: సార్, ప్రజాసేవలో రేడియో పాత్ర కాలానుగుణంగా మారుతూ వస్తుంది కదా, మరి భవిష్యత్తులో ఆకాశవాణి ప్రజలతో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలంటారు?
0: రేడియో 1948 అంటే విజయవాడ ఆకాశంలో వచ్చిన సంవత్సరంలోనే ట్రాన్స్మిటర్ ని, రేడియో సెట్ సైజు బాగా విజయవాడ ప్రారంభమైన 1948 లోనే ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ జరిగింది. ట్రాన్సిస్టర్ రావడంతో రేడియో సైజు బాగా తగ్గింది. అది బల్ల మీదనో బూట్లోనో ఉన్నది మన చేతికో భుజానికో చేరింది. ఇది ఒకటి. తర్వాత ఉపగ్రహాలు రావడము, టెలిఫోన్ ప్రసారాలతో అనుసంధానం రావడం, తర్వాత కంప్యూటర్ రావడం, తర్వాత స్మార్ట్ ఫోన్ రావడం, నెట్ రేడియో రావడం, ఇలాంటివన్నీ జరగడం ఒక రకమైన పరిణామం. తొలి దశలో రిసీవర్ స్టేషన్ వేరుగా ఉండేది, ట్రాన్స్మిటర్ స్టేషన్ వేరుగా ఉండేది. అంతకు మించి ఇప్పటి

0: కాలానికి అప్పటి రేడియో కేంద్రం ఆకాశవాణి చేసిన సేవలు చాలా మందికి తెలియకపోవచ్చు. అప్పట్లో స్లో బులెటిన్ అని మధ్యాహ్నం పూట ప్రసారమయ్యేది. వార్తలు చాలా నెమ్మదిగా చదివేవాళ్ళు. ఏంటంటే చిన్న పత్రికలకు సమాచారం అంటే వాళ్ళు రాసుకోవడానికి అనుకూలంగా ప్రసారాలు జరిగేవి. అలాగే మధ్యాహ్నం పూట స్టాక్ మార్కెట్ సమాచారం ఇచ్చేవాళ్ళు. ఈ రెండింటి గురించి పెద్దగా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మనకు వ్యవసాయానికి, అలాగే గ్రామీణ ప్రాంతానికి, ఆరోగ్యానికి, విద్యార్థులకి, వీరికి సంబంధించిన ప్రసారాలు ఆకాశవాణి చాలా చాలా చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రేడియో ప్రసారాల పర్యవేక్షణ చేసిన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన హయాంలో రేడియో చాలా పెద్ద ఎత్తున విస్తరింపబడింది. తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు అనుకున్నట్టు మనకు ఉపగ్రహం రావడంతో క్వాలిటీ చాలా మెరుగైంది. తర్వాత ఎఫ్ఎం బ్రాడ్కాస్ట్ 1977 లోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. ఇంకొక సదుపాయం ఏమిటంటే నేషనల్ ఛానల్ అని 86 లో మొదలైంది. అది నాగ్పూర్ లో ట్రాన్స్మిటర్ గా ఉండేది. దేశవ్యాప్తంగా అప్పటికి టీవీ ఛానల్ రాలేదు, సాటిలైట్ ఛానల్ రాలేదు, కంప్యూటర్ ఛానల్ లేదు, ఇంటర్నెట్ అందుబాటులో లేదు. అటువంటి సమయంలో అది రాత్రి మొత్తం సంగీతాన్ని ప్రసారం చేస్తూ వార్తల్ని 5-5 నిమిషాల పాటు ప్రతి గంటకు ఇస్తూ ఉండేది. అది దాదాపు ఒక 15-20 ఏళ్లు చాలా గొప్ప సేవ చేసింది. ఇంకోవైపున లోకల్ రేడియో స్టేషన్ అంటే స్థానిక అవసరాలకు తగ్గట్టుగా వ్యవసాయము ఇలాంటి ఉపాధికి సంబంధించి చేయూతగా ఉండేట్టు రేడియో అంటే ఆల్ ఇండియా రేడియో చాలా సేవ చేసింది. రేడియో విషయం గమనిస్తే వికేంద్రీకరణ మనము గమనించవచ్చు. అంటే పలు భాషల్లో రేడియో ప్రసారాలు ఉన్నాయి. లిపి లేని భాషల్లో కూడా అంటే డైలెక్ట్ అంటాము ఆ రేడియో ప్రసారాలు ఉన్నాయి. అలాగే వైవిధ్యం, వైవిధ్యం అంటే ఏ ప్రాంతానికి ఇప్పుడు ఆదిలాబాద్ భాష వేరు, అనంతపురం భాష వేరు, అమలాపురం భాష వేరు. రేడియో స్థానిక దృష్టి ఉంది కనుక స్థానిక అవసరాలు, ఎందుకంటే అక్కడ పంట దిగుబడి మారుతుంది, వర్షాలు మారుతాయి, అంటే పొలాలు వేరుగా ఉంటాయి, పంటలు వేరుగా ఉంటాయి, ఆహారం వేరుగా ఉంటుంది, భాష వేరుగా ఉంటుంది. కాబట్టి స్థానికంగా పార్టిసిపేట్ చేసినప్పుడు వైవిధ్యం ఖచ్చితంగా నిండుగా ఉండే అవకాశం ఉంది. అందుకనే ఆకాశవాణి తొలి నుంచి కూడా ఇంక్లూసివ్ అని ఇప్పుడు అంటూ ఉంటాం. ఇంక్లూసివ్ అంటే అందరికీ అవకాశం కల్పిస్తూ తమ దృష్టితో చూడడం. దాన్ని బహుజన హితాయ, బహుజన సుఖాయ అని మోటో ఆకాశవాణికి ఉంది. ఈ రీతిలో ఆకాశవాణి చేసిన సేవలు చాలా ఉన్నాయి.
1: సార్, మనమైతే కనుక ఎవల్యూషన్ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ అండ్ దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా సార్, అండ్ ఎఫ్ఎం కూడా ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది మన ఇండియాలో అని చెప్పి సార్, మరి ఈ రోజుల్లో మనం చూస్తే కనుక ఇప్పుడు మనకి సోషల్ మీడియా, యూట్యూబ్ అండ్ పాడ్కాస్ట్ అండ్ ఏఐ కూడా వచ్చేసింది సార్. సో ఈ యుగంలో రేడియో తన విశ్వసనీయతను ఏ విధంగా నిలబెట్టుకుంటుంది అంటారు?
0: గిరీష్ గారు, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో రేడియో విశ్వసనీయత నిజానికి బాగా పెరిగింది. అది మీరు గమనిస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ పత్రికలు, ఎక్కువ ఛానళ్లు, వీధి మిక్కిలి సోషల్ మీడియా వ్యాప్తి, యూట్యూబ్ ఛానల్స్ రావడంతో ఎవరు పడితే వాళ్ళు ఏది అవసరమైతే అది, ఏది తోస్తే అది, ఎలాగైతే ఎలా తోస్తే అలాగా మాట్లాడే విషయాలు పెరిగాయి. దానికి దాంట్లోని కంటెంట్ కి థంబ్నెయిల్స్ కి సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో మనం సిగ్గుపడేట్టు లేదా చింతించేట్టు కూడా మనకు తెలుసు. రెండవది ఏంటంటే టీవీ ఛానల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఒకే విషయం గురించి అరగంట, గంట, ఒక్కో సందర్భంలో 3-4 గంటలు లేదా వాళ్ళ అవసరాలు వేరుగా ఉంటే 5-6 గంటలు కూడా లైవ్ డిస్కషన్ వచ్చే పరిస్థితి ఉంది. కానీ రేడియో అలా కాకుండా ఇదివరకటి అంటే కొన్ని విలువలు పాటించే దినపత్రికల్లో తొలి పేజీలో వచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ, అంటే దాంట్లో వాతావరణం ఉంటుంది, అంతర్జాతీయ విషయాలు ఉంటాయి, ముఖ్యమైన రాజకీయ విషయాలు ఉంటాయి, సంస్కృతిపరమైన విషయాలు ఉంటాయి, ప్రాంతీయ అంశాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని తీసి ఇవ్వడం అనేది ఆకాశవాణి విధానం. అందువల్ల ఇప్పుడు మనకి లైవ్ అని చెప్తారు, అందులో అది ఎంత లైవ్ అని నడుస్తూ ఉంటుంది, మధ్యలో బయట వేస్తారు. అది ముందు రోజు రికార్డ్ చేసిందా లేదా 3 రోజుల ముందు చేసిందా మనకు తెలిసే అవకాశం లేదు. అంతేకాకుండా 26 గంటల ప్రసారాలు ఉన్నప్పుడు ముగింపు ఏది కోసం మనకు తెలియదు. ఇటువంటి సందర్భంలో రేడియో మళ్ళీ సజీవంగా పునర్వైభవంతో అది వెలుగుతోంది, వెలుగుతుంది కూడా. ఎందుకంటే ఈ ఆడియో కమ్యూనికేషన్ అనేది మనిషి సామర్థ్యంలో చాలా చాలా సరళమైన విధానం, చాలా ఎఫెక్టివ్ గా ఉండే విధానం. అందువల్ల ఇది సౌలభ్యం ఉంది. ఇప్పుడు మనం అనుకునే వాళ్ళం టీవీ వచ్చిన తర్వాత రేడియోని కానీ లేదా ప్రైవేట్ టెలివిజన్, సాటిలైట్ టెలివిజన్ వచ్చినా కానీ

0: కూటమి ఇలా అనుకునే వాళ్ళం కానీ రేడియో ప్రాధాన్యత కోల్పోనేలేదు. ఎప్పటికప్పుడు ఆకాశవాణి తన వ్యూహాన్ని మార్చుకుంటూనే వస్తోంది. అంతకు మించి ఏంటంటే రేడియో తొలి దశ నుంచి కూడా ఆకాశవాణి వినోదాన్ని సమాచారాన్ని కలిపి సందేశాన్ని ఇష్టంగా ఇచ్చే ధోరణి ఉంది. ఇప్పుడు అనుకోవచ్చు సోషల్ మీడియా వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మరి ఏమవుతుంది అని. నిజానికి రేడియోలో మనిషి గొంతు వినపడమే పెద్ద ఆశ్చర్యం. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త కొత్త మాటలు, కొన్ని అట్రాక్టివ్ మాటలు మాట్లాడుతున్నాం గానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. పత్రికలు, రేడియో, టెలివిజన్ గురించి మాస్ మీడియా అనే మాట వాడుతుంటారు. మాస్ మీడియా అంటే మీడియా ఫర్ మాస్, అంటే మూస మీడియా కాదు, గుంపు మీడియా కాదు, ఒకేలాగా ప్రసారం చేయమని కూడా కాదు. అంటే మీడియా ఫర్ మాస్ అంటే జనసామాన్య అవసరాలను గమనించి వారి భాషలో, వారికి అర్థమయ్యే రీతిలో, వారికి నచ్చే రీతిలో మీడియా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకోవాలి, సంస్కరించుకోవాలి, మెరుగుపడాలి. అందుకే రేడియో వీటన్నిటిలో అన్ని మాధ్యమాల్లో కల్లా రేడియో చాలా సరళమైనది. మీరు ప్రయాణం చేస్తూ కూడా రేడియో వినొచ్చు, రేడియో కార్యక్రమంలో పాల్గొవచ్చు. మీకు తెలిసింది ఆ విషయం, కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ రావడంతో మూస ప్రయత్నాలకు, మూస ప్రయోగాలకు ఖచ్చితంగా తెరపడుతుంది. అలాంటి వాళ్ళు భయపడాలి తప్ప, లేదా మరింత పరిశోధన చేసి మరింత సృజనాత్మకంగా మనం ప్రయత్నం చేసే వాళ్ళకి మానవ మేధ అనేది కృత్రిమ మేధకు అంటే ఎప్పుడు 100 రెట్లు పై చేయే ఉంటుంది. అయితే అది నిత్య ఎరుక, అంటే ప్రతినిత్యము మీరు స్పృహతోనే ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం, ఏది కాదు అనేది మనం స్పృహతో ఉంటే ఖచ్చితంగా రేడియో వర్ధిల్లుతుంది. దానికి మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అన్ని వ్యవస్థలు కుప్పగొరినప్పుడు హ్యామ్ రేడియో పనిచేసేది. ఇప్పుడు హ్యామ్ రేడియో కండి పరిస్థితి మారింది అంటాం. హ్యామ్ రేడియో పూర్తిగా అవుట్డేటెడ్ కాల. ఇప్పటికీ హ్యామ్ రేడియో చాలా కొత్త మార్పులతో, కొత్త టెక్నాలజీతో, కొత్త కొత్త రూపాల్లో అది వస్తోంది. కాబట్టి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి, బెదిరిపోవలసిన అవసరం లేదు. ఆ మార్పులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం మాత్రం మన మీద ఉంది.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేకి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు వివరించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: చాలా చాలా బాగుంది ఈ సందర్భంగా, అంటే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ 100 ఏళ్ల ప్రయాణాన్ని జరుపుకుంటూ మునుముందుకు విజయవంతంగా సాగుతున్న సందర్భం, శతవార్షికం మొదలవుతున్న రోజున, అంటే ఈ జూలై 23న మీ అందరినీ, ఇష్టమైన శ్రోతలందరినీ ఇలా కలిసే అవకాశం రావడం, రేడియోకి సంబంధించి నాకు తెలిసిన విషయాలు కొన్నింటి మీతో పంచుకునే అవకాశం కలిగించిన విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం, సెలవు.
1: ఇంతవరకు ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమంలో ఇప్పుడు రాబోయే అతిథి శీర్షికన చిత్రగీతం వింటారు. శ్రీనివాస కళ్యాణం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం, గీతరచన సిరివెన్నెల. ఈ పాటను కోరిన

0: జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖుల శ్రోతల అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు. ముందుగా డాక్టర్ సమరంగారి జీవితంలో రేడియోకి ఎంత ప్రాముఖ్యత ఉంది, రేడియో ద్వారా సమరంగారి అభివృద్ధి ఎలా కొనసాగింది, చిన్నతనం నుంచి వారికి రేడియోతో ఉన్న అనుబంధాన్ని వారి మాటల్లో విందాం.
1: నమస్తే సార్.
2: నమస్కారం అండి. ఆకాశవాణితో నా జీవితం అనుబంధం చెప్తానన్నమాట. చిన్నప్పుడే ఆ బాలల కార్యక్రమం ఉండేది, ఆ బాలల కార్యక్రమంలో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసేవాడిని.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

కిలోవాట్ రేడియో పెట్టినప్పటి నుంచి ఆ రేడియో స్టేషన్లో మేము ఆ ప్రోగ్రామ్స్ జరుగుతుండేవి. తర్వాత ఇక బాలల కార్యక్రమం నుంచి అక్కడ నేను డాక్టర్ అవ్వడం, డాక్టర్ అయిన తర్వాత డాక్టర్ ప్రోగ్రామ్స్ వచ్చాను. రెగ్యులర్గా చాలా రెగ్యులర్గా ఉండేవాడు డాక్టర్స్ ప్రోగ్రామ్స్ రకరకాలుగా అనమాట. వైద్య సంబంధ విషయాలు ఎన్నో చెప్తుండేవాడిని తీసుకునేవాళ్ళు. ఆకాశమైన యొక్క గ్రేట్నెస్ అంటే అప్పుడు రోజుల్లో జన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అసలు ఉదయం లేవడంతోనే సుప్రభాతంతో మొదలయ్యేది. చక్కగా అందరూ ఉదయం లేవగానే అసలు రేడియో స్విచ్ ఆన్ చేసి అప్పుడు పని ముద్దిగేవాళ్ళు. అంటే జీవితంతో పెనవేసిపోయింది ఆకాశవాణి. ఇంకా ఇప్పుడు ఇంత అంత కదా అనుబంధం ఇంత కదా ఆకాశవాణిలో వచ్చే కార్యక్రమాలు, అది యూత్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే రైతులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కానివ్వండి, మహిళల ప్రోగ్రామ్స్ కానివ్వండి, యూత్ తగ్గిన ఏది ఇదేదే కాదు, జీవితానికి సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించినవి. అది ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, అన్ని రంగాలకు సంబంధించినవి కూడాను దాంట్లో ఉన్నాయి. అంతే ప్రతి ఒక్క విషయాన్ని, ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే కర్ణాటక మ్యూజిక్ కానివ్వండి, లలిత సంగీతం కానివ్వండి, అలాగే రేడియో నాటకాలు అనండి, ఇంకా ఈ ప్రసంగాలు అనండి, ఇవేమీ కాదు, అసలు ప్రతి ఒక్కటి ఆ దాంట్లో ఉన్నాయన్నమాట. నాకు ఎంత సంతోషం, ఎన్ని రకాలుగా నేను ఎన్నో సీరియల్ కార్యక్రమాలు దాన్ని ఉపయోగించి చేశాను. నేను రేడియో నాటకాలు దాదాపు 25 రేడియో నాటకాలు నా ప్రసారం అయినాయి దాంట్లో, అలాగే అనేక వందలు చెప్పాలంటే దాదాపు నా ప్రసంగాలు ఒక 450-500 కన్నా రేడియో ప్రసంగాలు చేశాను. నేను తెలుగు సంస్కృతి, ఆంధ్రుల సంస్కృతి అనేది ప్రతిబింబించినంత కాదు, మన నిత్య ప్రతి ఒక్కటి, అది కూచిపూడి కావచ్చు, లేదా సంక్రాంతి పండుగ కావచ్చు, కృష్ణాది కావచ్చు, ఇక పల్లెల జీవితం కావచ్చు, రైతుల జీవితం కావచ్చు, లేకపోతే గిరిజన ప్రాంతాల వాళ్ళు కావచ్చు, ఇది అదేని కాదు, ఎన్ని రకాల ప్రోగ్రామ్స్, అలాగే అష్టావధానం, శతావధానం, కవితా గోష్ఠులు, ఉగాది వచ్చినంటే అష్టావధానం. అసలు ఆ రోజుల్లో ఎంత క్రేజ్ అంటే రేడియో అంటే, అబ్బా ఎప్పుడు ఉగాది వస్తుంది, ఎప్పుడు అష్టావధానం పెడతాం అన్నట్టు క్రేజీ ఫీలింగ్తో అప్పుడు ఎదురు చూస్తుండేవాళ్ళు. జనం చెప్పినా కదా జన జీవితంతో అది ఒక రకంగా చెప్పాలంటే ముడిపడిపోయింది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, రేడియో జన జీవితంతో ముడిపడినట్లుగా ఈరోజు ఇంత టీవీ వచ్చినా మరొకటి వచ్చేసరి అంత అవ్వట్లేదు, ఏది అవ్వలేదు, ఏది అవ్వలేదు. చివరికి ఒక పత్రిక లేదు, ఒక డైరీ పేపర్ లేదు, ఏ టీవీ లేదు. నేను ఖచ్చితంగా చెప్పగల విషయంలో కేవలం రేడియోవే జన జీవితంతో జన హృదయాల్ని జయించి జన హృదయాల్లో ఒకటి అయిపోయింది అన్నమాట. చాలదిగా అయితే తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసి వచ్చి కొద్ది కొద్దిగా మార్పులు రావడం వేరే విషయం, కానీ రేడియో చూపించినంత ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఇంకా దేనికి ఏ మీడియాకి లేదని చెప్పచ్చు అన్నమాట. అంటే దీనివల్ల ఏంటి అయిపోయినంటే మహిళల అభిప్రాయాలు, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ మహిళా సాధికారిత అనేది ఇవాళ ఏం చెప్తున్నామో మహిళా సాధికారిత అనేది అక్కడ రేడియో ద్వారా ఎంతో అయిపోయింది. మరి మహిళలకి వాళ్ళ వృత్తి స్వయం ఉపాధి పథకాలు ఎలా చేసుకోవచ్చు, రేడియో ప్రభుత్వం ఎటువంటి సహాయాలు చేస్తుంది, నిజంగా మహిళాభ్యున్నతికి తోడ్పడింది రేడియో, అలాగే యువత కోసం పెట్టింది, యువతకి ఎన్ని రకాలుగా అండి, అసలు ఆటలు ఆడుతుంటే క్రీడల్లో వాళ్ళు ఆడేవాళ్ళని ఎవరిని ఆడారంటే ఒక దాంట్లో అంటే అది ఒక చిన్న ఒక మామూలు ఒక ఏరియాలోనే ఇవ్వచ్చు, దాన్ని చూసి వెంటనే వాడిని ఫోకస్ చేయడం, ఎంతమంది క్రీడాకారులని ఆ రేడియో పైకి తీసుకొచ్చినాం, అలాగే ఆర్టిస్టులు, అది డ్రామా కావచ్చు, మిమిక్రీ కావచ్చు, ఎవరైనా సరే అది ఏ సంగీతం సంబంధించినవి కావచ్చు, ఆర్టిస్టుల్ని ఎంతమంది చేసి ఎంత చెప్పాలంటే ఆంధ్రదేశంలో ఆర్టిస్టులు తయారు చేసింది, క్రీడాకారులు తయారు చేసింది, నాయకులు తయారు చేసింది, అంతా కూడా ఆల్ ఇండియా రేడియో. దానికి ఢోకాలి విజయవాడ ఆల్ ఇండియా రేడియో అంటే ఇంత అంత కదా. నా ఉద్దేశం ఇండియా మొత్తంలోనే ఆకాశవాణి విజయవాడ ఉదయం లేవగానే 6 గంటలకు ఆకాశాన్ని విజయవాడను పలకగానే అందరి హృదయాలు స్పందిస్తుండేవి. అంత ఇదిగా పెనవేసిపోయింది, అంత ఇదిగా మన ఇండియా మొత్తం మీద అంత ఇంపాక్ట్ ఉన్నది కదా మన. ఇక్కడ ఉన్న స్టేషన్ డైరెక్టర్స్ మన ఒకళ్ళు మామూలు అండి, రజనీకాంతరావు గారు, ఆయన ఒక స్టేషన్ డైరెక్టర్గా ఉంటే అక్కడ ఆల్ ఇండియా రేడియో చూస్తూ ఆర్టిస్టుల్ని ఎంత ఎంకరేజ్ చేసి ఎంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చాడో, నిజమైన సెక్యులర్గా వ్యవస్థని చూపించిందంటే ఆల్ ఇండియా రేడియో. అంచేత ఆ రంగా నా మా జీవితంతో ఆల్ ఇండియా రేడియో పెనవేసిపోయింది. నా జీవితం నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా రేడియో చేసిన ఈ రోజున నేను టీవీలో కానీ ఇంకో రంగా కానీ నేను రచయితగా బాగా నేను పైకి వచ్చానంటే దానికి ఫౌండేషన్ ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి విజయవాడ. నన్ను ఒక వ్యక్తిగా, నన్ను ఒక రచ

0: చేతగా ఒక ఒక మంచి సంఘ సేవకుడిగా ఒక డాక్టర్గా నేను తయారయ్యాను. నేను దాంట్లో ఒక వ్యక్తిత్వాన్ని పెంచుకున్నానంటే ఆల్ ఇండియా రేడియో. దాన్ని నేనే కాదు, నాలాగే ఎంతమందో ఉన్నారు. ఒక అంటే ఎందుకు చెప్తా అంటే నాలాగే ఇది, నాలాగే ఎంతమంది, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, ఎంతమంది డాక్టర్లు దాకా ఎన్ని, ఇది అది కాదు. కొత్తది ఎక్కడున్నా సరే ముందు ఆల్ ఇండియా రేడియోలు వచ్చేది. కొత్త భావం ఏదైనా వచ్చిందంటే ఆల్ ఇండియా రేడియో విజయవాడలో వచ్చేది. కొత్తది ఏదైనా సరే అంటే నిత్య జీవితంలో అన్ని రంగాల్లో అన్ని విధాలుగా పెనవేసిపోయిన ఆల్ ఇండియా రేడియోకి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 80 సంవత్సరాల పాటు ఈ జనజీవన స్రవంతిలో భాగమైపోయిన ఆల్ ఇండియా రేడియో ఇంకా ఇంకా ఫ్యూచర్లో, నేను పూర్వ పరిస్థితి చెప్పాను, ప్రజెంట్ పరిస్థితి చెప్తున్నా చక్కగా ఉందని, ఫ్యూచర్లో కూడా నిజంగా ఇంత టీవీ వచ్చేసినా ఇంకా ఇంత యూట్యూబ్లు వచ్చేసినా ఇన్ని వచ్చేసరికి దీని రోల్ మాత్రం పోలేదు. ఈ రేడియో అనేది ఎంత ఉంది, ఎంత ఉండబోతుందని చెప్తున్నాను. ఇంకా కొత్త కొత్త దీంతో పైకి రావాలని, జన జీవితంతో మరింత పెనేసిపోవాలని. ఇప్పటికి విచిత్రం తెలుసా, పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ రేడియో తగ్గ వింటున్నారు. పట్టణాల్లో కరెంటు ఉండి ఇవన్నీ ఉండే, పల్లెటూళ్ళు కరెంటు లేకపోవడం వల్ల, దానివల్ల టీవీలు లేకపోకుండా వాళ్ళు చివరికి పొలం దున్నుతూ ఎద్దుల కాడికి రేడియో కొట్టుకుని ఆ రేడియో వింటుకుంటూ వాడు శ్రమను మర్చిపోయి, వాళ్ళు అయితే పంట పొలాల నుంచి తెలుసుకుంటూ, వాడు పంట వ్యవసాయం తెలుసుకుంటూ వాడు చెప్పని చేస్తున్నాడు పొలాల్లో. శ్రామికులు రేడియో పెట్టుకుని, ఎఫ్ఎం రేడియో పెట్టుకుని వింటూ వాళ్ళు చక్క శ్రమను మర్చిపోయి చేసే కష్టానికి గుర్తు లేకుండా ఎంత పనిచేస్తున్నారు. ఇంట్లో గృహిణి వంట చేసుకుంటూ ఆ పక్కన కష్టం లేకుండా దాంట్లో ఆ ఆనందం పొందుతూ జీవితాన్ని చక్కగా చేస్తుంది. పల్లెటూరు ఈ రోజుకి రేడియో చక్కగా రోల్ ప్లే చేస్తుంది, చాలా వండర్ఫుల్ రోల్. అంచేది రేడియో పాత్ర పోలేదు. పోయి కొందరు అనుకున్నారు ఎంత టీవీ వచ్చేసింది ఇంకేముంది దాని ప్రకారం అనుకున్నారు, కానీ పోలేదు, పోదు పోదు. ఎందుకంటే కారెక్కిన రేడియో ప్రభావం తగ్గిపోయింది, దాని రోల్ లేదు అని ఎవరు అనుకుంటే అది చాలా తప్పు. అది తెలియక మాట్లాడడం కానీ చాలా గొప్ప ఉంది. అంచేత మా ఆకాశవాణి విజయవాడ, అలాగే రెయిన్బో కృష్ణవేణి, వివిధ భారతి ఎక్సలెంట్గా చేసింది, ఎంతో ఇదిగా ఉంది. ఇంకా ఇంకా పైకి రావాలని, జనజీవితంతో ఇంకా ముడిపడిపోవాలని, ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ వర్డ్స్ అందించారు, మీ అనుభవాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: మీరు ఇంతవరకు డాక్టర్ సమరం గారికి రేడియోతో ఉన్న అనుబంధం గురించి విన్నారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి సుదీర్ఘకాలం పాటు ప్రసార ప్రముఖునిగా ఉన్నటువంటి అధ్యాపకులు, ప్రముఖ వ్యక్తి, విజ్ఞానవేత్త, విద్యావేత్త డాక్టర్ ఎంసి దాస్ గారు మన మధ్య ఉన్నారు. వారిని శ్రోతలతో ముచ్చటించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాం. నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: మీరు ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.
4: 54 సంవత్సరాల అనుబంధం.
3: ఆ జ్ఞాపకాలని నెమరవేసుకుంటూ ప్రసార మాధ్యమాల్లో రేడియో యొక్క పాత్రను గురించి మనం చర్చిద్దాం.
4: రేడియో మన జీవితంలో ఒక భాగం. విజ్ఞానాన్ని, ఆనందాన్ని, అభివృద్ధిని, వీటన్నిటికీ దోహదం చేసేటువంటి ఒక మాధ్యమం రేడియో. ఎవరినైనా సరే చేరేటువంటి మాధ్యమం ఏమిటి అంటే రేడియో. అయితే ప్రపంచంలో సుమారు ఒక 46 కోట్ల మంది ఈ వినికిడికి, భాగ్యానికి నోచుకున్నటువంటి వారు ఉన్నారు. మిగిలిన వారికి ఇది ఒక అదృష్టం, వినడం అనేటువంటిది ఒక అదృష్టం. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో రేడియో ఉంటే ఏమొస్తుందంటే ఏమొస్తుంది కాదు, ఇది మార్గాన్ని సూచిస్తుంది, జీవన సరణిని మారుస్తుంది, మనల్ని మంచి వైపు పయనింపజేస్తుంది, మంచి ఆలోచనలు పుట్టిస్తుంది, మంచి పనులు చేయిస్తుంది మన చేత. ఎందుచేతంటే ఈ రేడియో ముందు మనసును తాకుతుంది. మన ఏవ కారణం మనుష్యానాం బంధమోక్షయో అన్నారు. అంటే బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణం. మనిషి 1% మాత్రమే భౌతికం, 99% మానసికం. ఎందుచేతనంటే ఇవాళ వైద్య రంగంలో కూడా సైకోసోమాటిక్ డిజీజెస్ అన్నారు. ఒక మంచి సంగీతం విన్నా, ఒక మంచి మాట విన్నా సరే కొన్ని రోగాలు నయమవుతాయి. హార్వర్డ్ యూనివర్సిటీ దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. ది ఎఫెక్ట్ ఆఫ్ మ్యూజిక్, ది ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్ ఆన్ ది హ్యూమన్ మైండ్ అండ్ బాడీ అని. మీకు ఒక మంచి మాట విన్నప్పుడు కానీ, ఒక మంచి పాట విన్నప్పుడు కానీ ఏమవుతుందంటే మనకున్నటువంటి ఈ బ్లడ్ ప్రెషర్స్ తగ్గుతాయి. బీపీకు మంచి మందు ఏమిటంటే రేడియో వినడం, ముఖ్యంగా ఆకాశవాణి. ఆల్ ఇండియా రేడియో ఏమిటంటే మంచి వార్తల్ని ప్రసారం చేస్తుంది, మంచి సంగీతాన్ని ప్రజలకు అందిస్తుంది, మంచి వినోదాన్ని మనుషులకు అందిస్తుంది. రేడియో వినడం

0: అనేటువంటిది ఒక ఉత్తమ సంస్కారం. కొన్ని చూస్తే ప్రజలు పాడైపోయే ప్రమాదం ఉంది, కానీ రేడియో విని పాడైపోయేవారు ప్రపంచంలో ఎక్కడ ఉండరు, ఏ దేశంలో అయినా సరే. చేత పిల్లలకి అలవాటు చేయాలి వాడి నుంచి, వాడికి రేడియో వినటం అనేటువంటిది. చాలామంది గృహిణులు ఇవాళ కొన్ని మాధ్యమాలకు అతుక్కుపోతున్నారు, ముఖ్యంగా జీవితాల్ని చలా చెదురు చేస్తున్నాయి కొన్ని మాధ్యమాలు. అంటే అందులో వినకూడనివి కూడా వినిపిస్తున్నారు, చూడకూడని కూడా చూపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అసలు విద్యా బోధనలో రేడియో అనేటువంటి దాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టాలని నా కోరిక. ఎందుకంటే ఒక ఆకాశవాణి కళాకారుడిగా, నాటక కళాకారుడిగా, అలాగే ఇక్కడ ఎన్నో ప్రసంగాలు, ఒక 27 వారాలు కార్గిల్ కథలు, ఆ వీరుల తాలూకా జీవిత వాళ్ళు ఎలా త్యాగం చేశారు అనేటువంటి దాన్ని ప్రజలకు వినిపిస్తే నాకు చాలా అదృష్టం అండి. ఎందుకంటే నాకు చాలామంది పండితుల దగ్గర నుంచి పామరుల వరకు అభిమానులు ఉన్నారు. నేను మర్చిపోయినటువంటి నాటకాలు నాకు గుర్తు చేస్తుంటారు, మీ కోణార్క అద్భుతమైనటువంటి నాటకం అండి, మీ ఎస్టేర్ రాణి నాటకం విన్నామండి ఎంత అద్భుతమైనటువంటి నాటకం అండి, ఇలాగా నాటకాలను గుర్తు చేస్తున్నారు
1: మేజర్.
0: అలాంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి నాటకాలు. అలాగే సార్, మీరు వినియోగదారుల గురించి మీరు కొన్ని వారాలు చెప్పేవారండి, వినేవాళ్ళం ఆ రోజుల్లో చాలా బాగుండేదండి, మీ కార్గిల్ కథలు విన్నామండి. రేడియో అనేటువంటిది ఈ ప్రపంచంలో ఒక మరికొన్ని మహానుభావుడిని ఒకసారి నమస్కారం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ని మహానుభావుడు కనిపెట్టి మనకి ఇవాళ ఒక పెద్ద సంపద.
1: అవును,
0: ప్రతి ఇంట్లో కూడా పూజా గృహం ఉన్నట్టుగా రేడియో ఉండాలి. రేడియో ఉండాలి, రేడియోని వినాలి కనీసం ఒక గంట సేపు. మనిషి ఆరోగ్యంగాను ఆనందంగా ఉండాలి అంటే అట ఒక గంట సేపు ఏ పుస్తకం చదవాలి, ఒక గంట సేపు రేడియోని వినాలి, మంచి కార్యక్రమాలు వినాలి. ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమంగా దీన్ని రేడియో వినడం అనేటువంటిది అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇది మనసును బాగు చేస్తుంది. మనసును బాగు చేస్తే మన మాట బాగుపడుతుంది, మన చేతలు బాగుపడతాయి.
1: రేడియో వినడం వల్ల సంస్కారవంతులుగా తయారవుతారు, విజ్ఞానవంతులుగా తయారవుతారు, కావలసిన మోతాదులో వినోదం.
0: అవును, అంతేకాకుండా మానవ సంబంధాలను పెంచుతుంది. ఇప్పుడు రేడియోలో ఇటు రైతులకు, ఇటు కార్మికులకు, అన్ని వర్గాల వారికి కావలసినటువంటి కార్యక్రమాలు అన్నీ రేడియోలో మనకు లభిస్తాయి. రేడియోని వినలేకపోవడం లేదా వినకపోవడం అనేటువంటిది ఒక అదృష్టాన్ని కోల్పోయినట్లే. భగవంతుడు బహుశా మార్కొని ద్వారా ఈ వరాన్ని
1: మన దేశానికి కూడా,
0: మన దేశానికి అన్ని దేశాలకు ఇచ్చాడు. అంతేకాని ఆప సమయాల్లో,
1: అవును,
0: ఎమర్జెన్సీస్లో ఏమిటి అంటే మిగతా మాధ్యమాలు ఏవి కూడా పనిచేయవు, రేడియోనే పనిచేస్తుంది. ఉదాహరణకి మనకి కోవిడ్-19 ఒక మహమ్మారి, ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి ఒక మహమ్మారి. ఆ సమయంలో ప్రజల్ని కాపాడింది ఏమిటి అంటే ఆల్ ఇండియా రేడియో. మన దేశంలో రేడియో అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు సమాచారం, ఏం చెయ్యాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి. కోవిడ్-19కి ఏ మందు కాదు, రోగ నిరోధక శక్తే మందు. ఆ సమయంలో రేడియో అందించినటువంటి వినోదం, కొన్ని హాస్పిటల్స్ వీటిని పెట్టారు, అక్కడ ఉన్నవాళ్ళు డ్యాన్సులు చేశారు ఈ పాటలకి, ఈ కోవిడ్ సెంటర్స్లో. అది గొప్ప ప్రభావాన్ని కలిగి
1: మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడింది రేడియో.
0: మనసే కారణం, మర్చిపోతున్నారు ప్రజలు. మామూలుగా ఏవో భౌతికమే అనుకుంటున్నారు, కాదు. ఆ భౌతికానికి మూలం ఎక్కడుందంటే మనసు. అంటే అడుగులు ఎటు వెళ్ళాలి అనేటువంటిది మనసు నిర్ణయిస్తుంది. రేడియో అనేటువంటిది మానవ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర. మానవుల్ని దుఃఖభరితలను చేయాలన్నా కొన్ని మాధ్యమాలు ఉన్నాయి, వాళ్ళని ఆనందింపజేయాలన్నా కొన్ని మాధ్యమాలు ఉన్నాయి, అందులో రేడియో ముఖ్యమైనటువంటిది. మంచిని వినిపించేది, ఎందుకంటే వినికిడికి ఒక శక్తి ఉంది. ఇదేం చేస్తుందంటే తిన్నగా మనసులోకి వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోయి ఆ మనసు చేత మంచిని చూపిస్తుంది, మంచిని చేయిస్తుంది, మంచి పనులు చేయిస్తుంది. చేత రేడియో అనేటువంటి ఒక మాధ్యమం శక్తిమంతమైంది, ప్రభావితం చేసేది, ప్రభావశీలమైనది. చేత రేడియో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర మానవ జీవితంలో, అదొక భాగం. రేడియో అనేటువంటిది ఒక భాగం.
2: చివరిగా డాక్టర్ టిఎస్ రావు గారికి 35 సంవత్సరాల నుంచి రేడియోతో అనుబంధం అంటున్నారు. యువతకి పనికి వచ్చే సందేశాలు, పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్మికుల రక్షణకి సంబంధించిన విషయాలు, కళాకారులకి రేడియో ద్వారా ఎంతటి ప్రోత్సాహం

0: అందజేస్తోంది. నేటి యువతకి రేడియో ఎంతగా ఉపయోగపడుతున్నది, ఆయన చిన్నతనం నుంచి రేడియోతో పెనవేసుకుపోయిన అనుబంధాన్ని, శ్రోతలతో పంచుకున్న అనుభవాలను మరి వారి మాటల్లో విందాం.
1: టిఎస్ రావు గారి దగ్గరికి వచ్చేసాను. మరి వీరి అనుభవాలు ఎలా ఉన్నాయి, మరి మన ఆకాశవాణి ఎలా ఉపయోగపడుతుంది సొసైటీకి అని వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్.
2: నమస్తే అండి. మాకు ఆకాశవాణితోటి ముఖ్యంగా దాదాపు 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది ఆకాశవాణితోటి. ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి స్టూడియోస్ ఇవన్నీ లేవు, ఒక పెంగుటిల్లులాగా ఉండేది. నేను చిన్నప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఒకసారి ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆకాశవాణికి వెళ్ళాను. ఆకాశవాణికి వెళితే స్క్రిప్ట్ చూశారు, బాగుంది స్క్రిప్టు, నువ్వు చదివేది 10th క్లాస్ అయినా కూడా బాగా రాసావు స్క్రిప్టు, నువ్వు మా దాంట్లోకి వచ్చి ప్రోగ్రామ్స్ ఇస్తుండ అన్నారు. ఆ రోజు ఆ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య మీద నేను ఆకాశవాణిలో మాట్లాడటం జరిగింది. అప్పుడు 50 రూపాయలు ఎంతో ఇచ్చారు నాకు, ఇదిగోండి మీరు రాసినటువంటి స్క్రిప్ట్కి మీరు మాట్లాడినందుకు ఎంత అని చెప్పించారు. అప్పటి నుంచి నాకు ఆకాశవాణితోటి ఒక అవినాభావ సంబంధం. ముఖ్యంగా నేను అట్రాక్ట్ అయింది యువవాణి, యూత్ కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి దాంట్లో. ఆ యూత్ కార్యక్రమాల్లో అప్పుడు ఆ రోజుల్లో రమణ గారు, పిఆర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఒక చెట్టు ఉండేది, చెట్టు చుట్టూ ఒక గోడ ఉండేది కూర్చోటానికి, ఒక ఇదిలాగా బయట గ్రౌండ్లో. ఆ గ్రౌండ్లో కూర్చోబెట్టి మాకు రిహార్సల్ పెట్టేవాళ్ళు, గ్రూప్ డిస్కషన్స్ ఎట్లా చేయాలి, లేకపోతే ఎలా మాట్లాడాలి, టాక్స్ ఎట్లా ఉండాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేసే ముందు మమ్మల్ని ఒక 2-3 గంటల ముందే ఆకాశవాణి జీవన కేంద్రానికి రప్పించి అన్నీ చెప్పేవాళ్ళు వాళ్ళు. ఇట్లా చేయండి, ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడండి, యాస్ మీరు మాట్లాడిన బాగుంది, ఈ విషయాలను ఇట్లా సవరించుకోండి, ఇవని నాకు చిన్నతనంలోనే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి ఆకాశవాణి వలన. డాక్టర్లతోటి, లాయర్లతోటి, తర్వాత రకరకాల ఊళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి వచ్చేటువంటి లెక్చరర్స్ తోటి పరిచయం అయింది అప్పుడు చిన్నప్పుడే. అప్పటి నుంచి నేను ఇవాళ వరకు ఎఫ్ఎం అయితేనేమి, వివిధ భారతి అయితేనేమి, ఇంగ్లీష్ టాక్స్ అయితేనేమి, ఒక సైకాలజిస్ట్గా నేను మొట్టమొదటి నుంచి పాల్గొంటున్నాను. అసలు సైకాలజిస్ట్ కాకముందే చిన్నప్పుడు నేను 10th నుంచే పాల్గొనడం చాలామంది శ్రోతలకి, మీ అందరికి కూడా తెలుసు. నాకు ముఖ్యంగా ఆ రోజుల్లో చిన్నప్పుడు మేము ఆకాశవాణి అంటే ఆదివారం వచ్చేటప్పటికి ఎదురు చూసేవాళ్ళం. సినిమా వేసేవాళ్ళు, శబ్ద చిత్రం అని ఒక సినిమా వేసేవాళ్ళు, దానికి 25 మంది అన్న రేడియో చుట్టూ చేరేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు. ఎందుకంటే రేడియోలే కదా అప్పుడు టీవీలో ఆధారం లేదు. ఇంట్లో వాళ్ళందరూ కూడా 10 మంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి కుటుంబంగా వినేవాళ్ళు రేడియోని, ఒకళ్ళు వినరు. తర్వాత ఈ శబ్ద చిత్రాలే కాకోకుండా కార్మికుల కార్యక్రమం, లలిత సంగీతము, తర్వాత యువవాణి, తర్వాత ఉషశ్రీ గారి స్పెషల్ ప్రోగ్రామ్సు, తర్వాత మ్యూజిక్, తబడ ఒకటేమిటి, అన్నీ ఏ ప్రోగ్రామ్ చూసినా కూడా ఒక ప్రత్యేకత, వినాలి వినాలి అనేటువంటి ఒక ప్రత్యేకత, ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. అప్పుడు మాకు సినిమా తప్పిస్తే ఇక రేడియోనే ఉండేది, ఆ సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి, మళ్ళీ సినిమా పాటలు ఇందులో వస్తుండేవి, ఈ సినిమా పాటల కోసం, ఈ సినిమాల కోసం మళ్ళీ చూస్తుండేవాళ్ళం. అయితే సినిమాల యొక్క ప్రభావం అట్లా ఉన్నా ముఖ్యంగా కళాకారులను ఎక్కువగా ప్రోత్సహించేది ఆకాశవాణి, యూత్ని ప్రోత్సహించేది ఆకాశవాణి, కార్మికుల్ని ప్రోత్సహించేది ఆకాశవాణి, అట్లాగితే మహిళా కార్యక్రమాలు అని ఉండేవి. మాకు తెలుసు ఏ టైంలో ఏ ప్రోగ్రామ్ వస్తుందో తెలుసు, కరెక్ట్గా ఆ టైంలో ట్యూన్ చేసుకునేవాళ్ళం మేము. ఆకాశవాణి మొదటి కార్యక్రమాలు నాకు చాలా ఇష్టం. అసలు రేడియోలో అనేటప్పటికీ భాష స్వచ్ఛంగా ఉంటుంది, క్లారిటీగా నిదానంగా మాట్లాడతారు, అందరూ కూడా రేడియో భాషని అనుసరించేవాడు మన ఆకాశవాణి భాషని. అట్లాగే వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు, సైంటిఫిక్ టెంపోని పెంచడము, ఇవన్నీ కూడా ఆకాశవాణిలోనే ప్రారంభమైనవి. ఒకప్పుడు ఇవాళ పత్రికల్లో, తర్వాత టీవీల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎప్పుడో ఆకాశవాణిలో వినిపించేవాళ్ళు, ఇప్పుడు చూపిస్తున్నారు, ఎప్పుడో వినిపించారు. ఇంకా మంచి కార్యక్రమాలు, పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళ అనుభవాలని, కళాకారుల యొక్క అనుభవాలని, మరి విద్వాంసుల యొక్క అనుభవాలని, అవన్నీ కూడా ఆకాశవాణి ద్వారా వినేవాళ్ళము. నేను ఇవాళ ఒక సైకాలజిస్ట్గా ఎదిగాను అంటే, లేదా మాట్లాడగలుగుతున్నాను అంటే, నాకు మొట్టమొదట ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహం వల్ల నేను కాలేజీలో డిబేట్స్లో పాల్గొనేవాడిని, గ్రూప్ డిస్కషన్లో పాల్గొనేవాడిని, ఇవన్నీ కూడా నాకు ఆకాశవాణి ద్వారానే లభించినాయి. అట్లాగే ఇవాళ వస్తున్నటువంటి సొసైటీలో ఎన్ని రకాల మీడియాలు ఉన్నప్పటికీ కూడా

0: ఆకాశవాణికి తనదంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది, ఒక రూపుదిద్దుకుంది. ఆకాశవాణి ప్రోగ్రామ్స్ ఇవాళ చాలామంది వింటున్నారు. కాబట్టి నేను ఒక ఆర్టిస్ట్గా ఎదగటానికి, ఒక సైకాలజిస్ట్గా ఎదగటానికి, ఒక రైటర్గా ఎదగటానికి 60 పుస్తకాలు రాశాను. ఇవన్నీ కూడా మరి 4 భాషల్లో ఉన్నాయి. కన్నడ, పంజాబీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లోకి వచ్చినాయి. అట్లాగే ఆడియో క్యాసెట్స్ చాలా చేశాను నేను వ్యక్తిత్వ వికాసం మీద. మరి ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ చేయగలిగాను అంటే కేవలం రేడియో నాకు ఇచ్చినటువంటి అవకాశం వల్ల అని చెప్తూ శ్రోతల ముందు సెలవు తీసుకుంటున్నాను.
1: మీరింతవరకు జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖుల శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా పౌర్ణమి ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగారు ఆలపించిన గీతం. గీత రచన సిరివెన్నెల.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఇంత చేసిన తర్వాత ఏమాలోచిస్తున్నారు? ఏమాలోచిస్తున్నారు? ఏం మిగిలింది మీకు? మీ తల్లి కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ చెల్లెలు కావచ్చు, మీ ఆత్మీయుల్లో ఎవరైనా కావచ్చు, హింసను విడనాడండి, హింసను విడనాడండి. ఎవరికోసం? ఎందుకు హింస జోలికి వెళ్ళకండి? హింస మిమ్మల్ని తినేస్తుంది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం శీర్షికన చిత్రగీతాలు వింటారు. ముందుగా ఈ చిత్రం నుండి కార్తీక్ ఆలపించిన గీతం, గీత రచన కృష్ణ చైతన్య.

తరువాత కృష్ణుగారి వీర ప్రేమగాథ. ఈ చిత్రం నుండి హరిచరణ్ సింధూరి విశాల్ పాడిన గీతం. ఈ పాటకు సంగీతం విశాల్ చంద్రశేఖర్.

తరువాత ప్రేమం ఈ చిత్రం నుండి నరేష్ అయ్యర్ ఆలపించిన గీతం. సంగీతం గోపీ సుందర్, సాహిత్యం పూర్ణాచారి.

గుర్తు చేసుకుందాం శీర్షికన చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట సరైనోడు. ఈ చిత్రం నుండి జుబిన్ సమీరా భరద్వాజ్ ఆలపించిన గీతం. గీతరచన శ్రీమణి.

వినబోతున్న పాట చలో. ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన గీతం. భాస్కర్ భట్ల రవికుమార్ రచనకు మహతీశ్వర సాగర్ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా భరత్ అని నేను ఈ చిత్రం నుండి యాజ్ ఎ నిజార్ రీటా పాడిన గీతం. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా మాస్టర్ ఈ చిత్రం నుండి రాజేష్ కృష్ణంరాజు మురళీధర్ చంద్ర పాడిన గీతం, గీతరచన చంద్రబోస్.

జీన్స్ చిత్రానికి సోను నిగమ్, హరిణి, సంగీత కృష్ణన్ పాడిన పాట మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట చిత్రం ఆజాద్.

తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక శారద ఎంఎం కీరవాణి పాడిన పాట, చిత్రం సీతారామరాజు.

1969 చిత్రకల్పన ద్వారా విడుదలైన బుద్ధిమంతుడు చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బూకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30కి ప్రారంభమవుతుంది. ఇక వివరాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించేవారిని ఏమాత్రం ఉపేక్షించబోమని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.

సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతరేని హరీష్ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం దేశ విధానంగా వినియోగిస్తున్న పాక్ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, సహకారం, పరస్పర విశ్వాసం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఐరాస భద్రతా సమితి ఉన్నత స్థాయి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన హరీష్, అసత్య ప్రచారం ద్వారా పాకిస్తాన్

0: పరమైన ఈ నిజాన్ని పాక్ విస్మరించరాదని, భారత భూభాగాన్ని పాక్ ఆక్రమించడమే అసలైన సమస్య అని వ్యాఖ్యానించారు.
1: Our position on the Indus Water Treaty remains clear and consistent. Cooperation on the basis of mutual trust and goodwill cannot be expected when cross-border terrorism is regularly deployed as an instrument of state policy. As for the Union Territory of Jammu and Kashmir, it has always been, is, and will remain an integral and inalienable part of India. This is the constitutional and legal reality that Pakistan deliberately chooses to ignore.
0: ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉగ్రవాదాన్ని తాము సహించబోమని, స్వతంత్ర సుహృద్భావ సమ్మిళిత సంబంధాలకే భారత్ ఓటు అని స్పష్టం చేశారు. సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల నడుమ ఇండో పసిఫిక్ ప్రాంత రాజకీయ భద్రతా అంశాలను చర్చించే కీలక వేదికగా ఆసియాన్ రీజనల్ ఫోరం నిలుస్తోందని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్, సెంటర్ ఇండియన్ ఓషన్ రీజన్, ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పథకాల వంటి వాటి ద్వారా నౌకాయాన భద్రతను పెంపొందిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో భారత నావికాదళం సేవల వల్ల పైరసీ, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి చర్యల కట్టడి సాధ్యమవుతోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత్ ప్రభావిత దేశాలకు సహాయక బృందాలు, ఔషధాలు, వైద్య బృందాలను పంపి మద్దతునిస్తోందని గుర్తు చేశారు. నిరాయుధీకరణ, అణ్వస్త్ర నిరోధం వంటి సూత్రాలు నీరుగారుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన జయశంకర్, సైబర్ క్రైమ్ సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బాధ్యతాయుతమైన ఆలోచనలతో కూడిన విధానమే సరైందని అభిప్రాయపడ్డారు. ఆసియాన్ సమావేశాల నేపథ్యంలో డాక్టర్ జయశంకర్ బ్రూనై, పాపువా న్యూగిని విదేశాంగ మంత్రులతో విడివిడిగా సమావేశమై కీలక అంశాల గురించి చర్చలు జరిపారు. చోల్పాస్ అటా నగరం వేదికగా నేడు ప్రారంభమయ్యే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటన చేపడుతున్నారు. ఈ ఏడాది 31 ఆగస్టు, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరగబోయే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు ముందస్తుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కీలక రంగాల్లో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరంగా ప్రాముఖ్యత కలిగిన అంశాలను విదేశాంగ మంత్రులు చర్చించడమే కాకుండా దేశాధినేతల తుది నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా పత్రాలను, నిర్ణయాలను ఖరారు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 3 దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. కోట్రోచెని రాజభవనాన్ని చేరుకున్న సందర్భంలో రాష్టపతిని అధికారిక లాంఛనాలతో స్వాగతిస్తారు. రొమేనియా దేశ అధ్యకుడు నికుసోర్ డాన్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన అనంతరం పలు అవగాహన ఒప్పందాలపై ముర్ము సంతకాలు చేస్తారు. ఇక ఆ దేశ ప్రథమ మహిళ ఈ రాత్రి రాష్టపతి గౌరవార్థం అధికారిక విందును ఏర్పాటు చేస్తున్నారు. రేపు భారత్ రొమేనియా వ్యాపార సభ్యులను, స్థానిక భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ముర్ము ప్రసంగిస్తారు. యూరోపియన్ యూనియన్లో రొమేనియా భారత్కు విలువైన భాగస్వామిగా కొనసాగుతోంది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పోషించిన పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుండడం విశేషం. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వెన్ను చూపని ఆజాద్ ధైర్య సాహసాలను, అతులిత దేశభక్తిని దేశం ఎన్నడూ మరువజారదని, ఎందరో యువకులకు ఆజాద్ స్ఫూర్తిగా నిలిచారని సోషల్ మీడియా పోస్టులో మోదీ పేర్కొన్నారు.

0: తన జీవితాన్ని దేశానికి అర్పించిన మహానేత ఆజాద్ అని, మాతృభూమి దాస్య శృంఖలాలు విడిపించడమే పరమ లక్ష్యంగా పనిచేసిన దేశభక్తుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ నివాళి సందేశంలో పేర్కొన్నారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, జాతీయత భావాన్ని ప్రతి భారతీయుడి గుండెలో ఆజాద్ మేల్కొల్పారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశంలో జాతీయత భావాన్ని జాగృతం చేయడంలో తిలక్ తరతరాలకు తరగని స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంలో దేశ సంస్కృతి వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి అనుపమానమైందని మోదీ అన్నారు. వాతావరణం. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, విదర్భ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రీడలు. క్రికెట్. భారత జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఇదే వేదికపై శని ఆదివారాల్లో మిగతా 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇరు జట్లు ఇప్పటికే టీ20 ఫార్మాట్లో 14 సార్లు తలపడగా 11 మ్యాచ్లలో విజయం సాధించి భారత్ ఆధిక్యంలో ఉంది. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈ రోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైనదని, సమగ్రమైనదని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. 3 దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. నమస్తే.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో లంకిణీ శాప విమోచనం తోలుబొమ్మలాట వింటారు. నిర్వహణ శ్రీ వనపర్తి దుర్గారావు బృందం.

సరస్వతీ దేవి దేవలోకమునం చేరగా ఈనాడు జరగబోయేటువంటి కథ రామాయణ మందలి లంకిణీ శాప విమోచనం అనే ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు మా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కథని ప్రారంభిస్తున్నాం. రావణ కుంభకర్ణాదులు పెట్టే బాధలకు తాళలేక దేవతలు మునులు విష్ణుద్వారము చేరి విష్ణుమూర్తిని ప్రార్థింపగా విష్ణుమూర్తి ఏమని అంటే, సురలారవిక మీకు శుభములయ్యడిగాక ఎరువకుండడి వార్త ఎలయ చెప్పేదాను. ఓ దేవతలారా మునులారా, మీకు భయం పోలదు, నేను సూర్యవంశమున శ్రీరాముడనే పేరుతో జన్మిస్తున్నాను. మీరు 33 కోట్ల దేవతలు, 72,000 వనచరులై వసుధైందు పుట్టండిని ఆజ్ఞాపించున్నాడు. దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగంబు చేయగా యాగ ఫలంబున రామ లక్ష్మణ భరత శత్రుఘ్న పేరుతో జన్మించున్నారు. విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణం కాచి ఉన్నారు. తాటకి స్వాములను సంహరించి ఉన్నారు. మిథిలా నగరమునకు వెళ్లి హరివిల్లును విరసి సీతను పరిణంబాడి వచ్చు మార్గమ్మున పరశురాము బాహుబల గర్వమణంచి అయోధ్యకి రాగా తన తల్లి కైకబోధల వలన తండ్రి గారి మాట నిలబెట్టుకై 14 సంవత్సరములు అరణ్యవాసం చేయ నిశ్చయించి రామ లక్ష్మణ సీత సమేతముగా గంగానది తీరమునం దాటి ఉన్నారు. గౌతమి నది ప్రాంతమున దండకారడవిలో పర్ణశాల గావించుకుని ఉన్నారు. రావణ బ్రహ్మ చెల్లెలు శూర్పణఖ చెట్టుకుని వెళ్లి శ్రీరాముని కామంతమును పలుకగా లక్ష్మణస్వామి కోపద్వీత మానసుండై కరవాలంబు గైకొని శూర్పణఖ ముక్కు చెవులు తరిగి పంపించి ఉన్నాడు. ఆ మంటకు తాళలేక తన అన్నగారైన రావణ బ్రహ్మ వద్దకు వెళ్లి, అన్నా రావణ, ఎవరో నరులు రామ లక్ష్మణ సీత సమేతముగా గంగానది గౌతమి నది ప్రాంతమున దండకారడవిలో పర్ణశాల గావించుకుని ఉన్నారు. నా ముక్కు చెవులు కోసి నన్ను పరాభవించి ఉన్నారు. రాముని భార్య సీతామహాదేవి మహాసౌందర్యవత ఆ కాంతను గైకొని వచ్చి నా పగలు చల్లార్చమని చెప్పగా రావణ బ్రహ్మ మారియుచుని మాయామృగ వేషముతో పర్ణశాల వద్దకు పంపించున్నాడు. ఆ సువర్ణ లేడిని సీతామహాదేవి చూచున్నది. నాథా శ్రీరామచంద్ర, ఆ బంగారు లేడి నాకు పట్టివ్వమని కోరగా శ్రీరామచంద్రుడు ధనుర్ధారి అయి ఆ లేడి అంట వెళ్లి ఉన్నాడు. కొంత తడవునకు శ్రీరాముని బాణజ్వాలంబులకు ఆ మాయామృగ వేషంలో ఉన్న మారీచుడు మృతి పొందుచు ఆ లక్ష్మణ ఆ సీతాయని కేకలు వేచి ఉన్నాడు. ఆ కేకలు సీతామహాదేవికి వినిపించి ఉన్నవి. మరది లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద సంభవించినట్లున్నది, నీవు త్వరితముగా వెళ్లి మీ అన్నగారిని తోడుకొని రమ్మని చెప్పగా లక్ష్మణుడు కూడా అరణ్యమునందు వెళ్లి ఉన్నాడు. రామ లక్ష్మణుడు పర్ణశాల వద్ద లేని చూసున్నాడు. రావణ బ్రహ్మ జంగమదేవర వేషం చేత మాతా భిక్షాందేహి అని ఉన్నాడు. సీతామహాదేవి కొన్ని ఫలంబులు ముత్యములు రత్నములు గైకొని రాగా తన నిజస్వరూపం చూపించున్నాడు. దశాపది శిరస్సులు 20 హస్తములు చూపించగా ఆ ఇకృత రూపమును సీతామహాదేవి చూచి ధరణి భూమి యందు మూర్ఛాగతురాలుగా పడి ఉన్నది. తన ఖడ్గంబు చేత ఆ గడ్డను పెకలించుకొని పుష్పవిమానంపై నిడుకొని ఆకాశ మార్గంగా వెళుతున్నాడు. జటాయుడు అడ్డగించి ఉన్నాడు. జటాయుడు రెక్కల నుంచి తన లంకారాజ్యం ముందు నిడుకొని వెళ్లి 360 అరువది 6 వనక్షేత్రములో శిమిశివా వృక్షం కింద చెరబెట్టి ఉన్నాడు. రామ లక్ష్మణులు మారీచుని వధించి పర్ణశాలకు వచ్చి చూడగా సీత లేదని గ్రహించి కొంత తడవ దుఃఖించి సీతను వెతుకుచు మార్గ మధ్యమున జటాయునకు మోక్షం ఇచ్చున్నారు. ఋష్యముఖాద్రికింజేరగా అక్కడ వాలి సుగ్రీవులు తారనిత్యార్థము కలహించుకుంటుండగా సుగ్రీవుని అనుమతి చేత వాలిని అమోఘాస్త్రమనే బాణం చేసి సమరోపాయం చేసి ఉన్నాడు. సుగ్రీవుని రాజుగా చేసి ఉన్నాడు. వాలి కుమారుడైన అంగదుని యువరాజుగా చేసి ఉన్నాడు. 72,000 వనచరులను సమకూర్చుకుని వర్షాకాలం బగుట చేత 4 మాసములాగి ఉన్నారు. ఈనాటి దింసం శ్రీ సుగ్రీవరాజు శ్రీరాముని సమీపం మనకు ఏ విధంగా బయలుదేరిందంటే

0: స్వామి రామచంద్ర, పదివేల దండ ప్రణామం. నా తప్పులు మన్నించి నన్ను కృతార్థుడిని చేయము స్వామి.
1: గ్రీవరాజా, నిన్ను రప్పించిన కారుణం ఏమనగా, నీ అన్నగారైన వాలిని సంహరించినట్లయితే సీతాదేవి జాడలు కనుగొంటున్నానని అభయమిచ్చున్నావు. నీవు పట్టాభిషిక్తుడవై మోహలాలసమ్మున కార్యపాలన తెలియకున్నావు. వాటి దిమసమ్మున 72,000 వల వనచరులను ఆయుత్తపరిచి తూర్పు దిగ్భాగమున కొంతమందిని, పశ్చిమ భాగమున కొంతమందిని, ఉత్తర దిగ్భాగమున కొంతమందిని సీతాదేవి జాడల మిత్యార్థంగా పంపుము. దక్షిణ మార్గంగా నూరామడ పడవగలిగిన సముద్రమును దాటి రావణాసురుని లంకా నగరమునకు వెళ్లే ధీరులు ఎవరైనా ఉంటే నా దనకా పంపించుము.
0: అలాగనే స్వామి, తమరి ఆజ్ఞ చిరతా వహిస్తున్నాను. అయ్యా కబీరులారా, శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించి ఉన్నారు. వినకుల సంబ

అయ్యా కబీరులారా, శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించున్నారు. అయ్యా సుషేణా, నీవు నీ అష్ట 8 కోట్ల సైన్యమును గైకొని సీతాదేవి జాడల మిత్యార్థమై పశ్చిమ భాగమునకు బయలుదేరిపోవు. అయ్యా నీలా, నీ 6 కోట్ల సైన్యమును గైకొని తూర్పు భాగముగా వెళ్ళము. నేను నా సైన్యమును వెంటనీడుకొని ఉత్తర భాగమునకు పోతున్నాను. ఇక మన తాతగారైన జామవంతుడు పిలిచి వచ్చేదను. వినవయ్య భల్లు కవీరాగ్రగణ్య పెద్ద వరు శంభులు పెంపొందినావు, పెద్దలు నీ కన్నా పెద్దలు లేరు. ఏ బుద్ధి

0: తాతా జమంత, పదివేల దండ ప్రణామంబులు. నా తప్పులు మన్నించి నన్ను కృతార్థుణ్ణి చేయము తాత.
1: ఎవరండి మీరు?
0: తాతగారు, నేను సూర్యుని కుమారుడను, సుగ్రీవరాజు.
1: సుషేణుడవా?
0: తాతగారు, నేను దండుకదొరను, సుగ్రీవరాజును.
1: అదే లేవయ్యా, వాలి కుమారుండవ అంగదుడి గారు, నాకెందుకు తెలీదు.
0: తాతగారు, నేను సూర్యుని కుమారుడను, సుగ్రీవరాజును.
1: అయ్యా, ఎవరో గాని దగ్గరగా వచ్చి బిగ్గరగా మాట్లాడితే నాకు వినిపిస్తుంది.
0: తాతగారు, నేను సుగ్రీవరాజును, దండుకదొరను.
1: ఓహో, దండుకదొరవు సుగ్రీవరాజువా? కూర్చోండి, పాషాణ బండపై కూర్చోండి. ఏమనుకోవద్దండి, నాకు అక్షి నేత్రములు కనిపించవు, బదరీ మూడు పుట్ల చెవడం ఉన్నది. ఏమనుకోకండి, ఎందుకు నిత్యార్థం రప్పించి ఉన్నారు?
0: శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించి ఉన్నారు. నీవు దక్షిణ మార్గమున పోయి ఆ నూరాముడు పొడవు కలిగిన సముద్రమును దాటి రావణ బ్రహ్మలంకా పట్టణమునందు సీతాదేవి జాడలు కనుగొని వస్తున్నామని శ్రీరామచంద్రుల వారు ఆజ్ఞాపించున్నారు.
1: నీవలే పడుచు యువన కాలంలో నేను గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశానండి.
0: ఏ ఘనకార్యములు తాత?
1: ఇది భూమి ప్రదక్షిణంబు ఇట్లు తిరిగి తిని ముదమితో నొక్కకుండా నా మోకాట విరగే. సుగ్రీవరాజా, నీ వలే పడుచువన కాలంలో ఉండగా ఈ భూమి ఎంత వెడల్పు ఉన్నది, ఎంత పొడవు ఉన్నది చూద్దామని కుతూహలము కలిగి ఉదయాద్రి నుండి హస్తాద్రికి, హస్తాద్రి నుండి ఉదయాద్రికి లంఘించి దుముకుతున్నాను. దుమికే టైంలో సూర్య భగవానుడు ఉదయించి వస్తున్నాడు. ఈ సూర్యుడు అనగా ఎంత మహత్కార్యం అని గర్వించి వచ్చే సూర్యుని రథమునకు ఎదురుగా తాకి ఉన్నాను. వేయి కిరణములు కలిగిన మహానుభావుడు గనక ఆ వేయి కిరణముల కాంతికి నా నేత్రములు కనిపించగా ఇసురుగా వెళ్లి ఏడామడ వెడల్పు 14 గామడ పడవలు కలిగిన పర్వతంపై బాళ్ల బక్కల అయ్యా, అందులో చాలా యుగములకు పెద్దవాడిని.
0: ఏ యుగములకు తాత?
1: అనంత, అద్భుత, సమంజ, తన్నుజ, భిన్నజ, భిన్నాయక, అమాయక్త, మైరణ, మాంద్రణ, కృతయుగ, త్రేతాయుగం వరకు చాలా యుగములకు పెద్దవాడిని. అయ్యా, భూమి ఆకాశం కన్నా, సూర్య చంద్రాదుల కన్నా 6 నెలల పెద్దవాడిని. నాకా అక్షి నేత్రములు కనిపించవు, బదరి 3 పూట్ల చెవుడు ఉన్నది. నేనా నూరామడ పడవ కలిగిన సముద్రమా దాటలేను, రావణాసురుని లంకా నగరమునకు వెళ్ళలేను. నేను శ్రీరాములు వారి పాదపూజ చేసుకుంటూ వారి సన్నిధానం ఉంటున్నాను. మన 72,000 వనచరుల ఎందు అంజనీదేవి కుమారుండు ఆంజనీయుల వారిని రప్పిస్తే ఈ కార్యం చక్కబెడుతున్నాడు. త్వరితంగా రప్పించండి.
0: అలాగునే తాతగారు. జగత్ప్రాణ సమీరణ వాయువేనైతే వాయువ వాయునందన త్వరితముగా వేంచేసి శ్రీరాముని వద్దకు వెళ్ళుము.

0: స్వామి రామచంద్ర, మత్సంకల్ప ఇకల్పంబులు మీ ఉభయ కావేరి తీరంబులు, నా దేహంబు మీకు రంగక్షేత్రము స్వామి, నన్ను మన్నించి నన్ను రప్పించిన కారణం మేమో తెలియజేయమ్మా.
1: ఆంజనేయ, నిన్ను రప్పించిన కారణం మేమనగా

0: ఆంజనేయ, నీవు దక్షిణ మార్గంగా పోయి నూరామడ పొడవు కలిగిన సముద్రమును దాటి రావణాసురుని లంకా నగరమునకు వెళ్లి సీతాదేవి జాడలు కనుగొంటున్నావని నిన్ను రప్పించి ఉన్నాను మారుతి.
1: స్వామి రామచంద్ర, మీరు ఆజ్ఞాపించినట్లయితే నేను ఒక ఉపాయం ముందు
0: తెలియజేస్తున్నాను. అదేమి?

0: స్వామి రామచంద్ర, మీరు ఆజ్ఞాపించినట్లయితే నేను ఆ రావణాసురుని లంకానగరమునకు వెళ్లి ఆ రావణాసురుని పదిశ్రమ్ములకు నా బాలమ్మనం చుట్టి సప్త సముద్రమునందు ముంచి జానకీమాతను నా భుజములపై నీడుకొని తమ సముఖమునకు గైకొని వచ్చున్నాను స్వామి.
1: ఆంజనేయ, నీవంతటి సమర్థుడివి, అయినను వట్టే ధర్మ మార్గమునకు నా మనస్సు అంగీకరించదు. నేను చెప్పిన విధముగా చేయము.

0: ఆంజనేయ ఇదే నాదు ముద్రిక విధి సీతకిచ్చి రావణాసురుని లంకానగరం వరకు వెళ్లి సీతాదేవి కనపడిన తక్షణమే ఈ ముద్దుటుంగరమ్మను సీతాదేవికిచ్చి దుఃఖించవలదని ధైర్యము చెప్పి సీత సమాచారము నాకు తెలుపుము, సీత కొప్పులో ఉన్న శిరోరత్నము ఆనుబాలుగా వైకుంఠరమ్మ మారుతి.
1: అలాగునే స్వామి తమరి ఆజ్ఞ శిరసా వహిస్తున్నా,
0: నిన్ను దీవిస్తున్నాను ఇట్రమ్ము. ఇంద్రుడు నీ శిరం, వినుడు నీ ముఖము.

0: కలుగు ఘనబాహుయుడము కుంజరానలుడు నీకు కిరట్టించు అంజనాసుత వేగ నరగిరమ్మిఘను ఆంజనేయ.
1: హేమంగా
0: బోయి లాభం గారమ్ము.
1: నన్ను

0: ఐ రామచంద్ర ప్రభు అని ఆంజనేయుల వారు సముద్ర తీరమును చేరి సముద్రోజ్జాప్తి కూపారాపారావార సరస్వతి లవణైక్షు సురాసర్పి దదిక్షీర జలార్ణవహాని సప్త సముద్రములకు నమస్కరించి ఉన్నాడు. నమస్కరించి ఆకాశ మార్గంగా ప్రయాణమై ఉన్నాడు. అప్పుడు ఎవరు చూచి ఉన్నారు? దేవతలు, మునులు, యక్షకిన్నెర కింభుషాదులు, గరుడ గంధర్వాదులు. ఈ ఆంజనేయుల వారు రావణ బ్రహ్మ లంకా నగరమునకు వెళుతున్నాడు. అక్కడ ఖరాసుర, ఖడ్గరోమ, దీర్ఘజింహ, వక్రనాశ, జమ్ముమాలి, తామసుమాలి ఇలాంటి బలశాలు ఉన్నారు. వారిని జయిస్తున్నాడో లేదో అని అలపాములకు తల్లి అయినట్టి సురసను తయారు చేసి ఆంజనేయుల వారిపై బలపరాక్రమ చూడాలని యుద్ధానికి పంపించారు. ఆ సురస అడ్డం వచ్చి, ఓరి గర్వంధా మర్కటాధమా, ఎచ్చోటికి పోతున్నావు, నిలవరా అన్నది.
1: ఇప్పుడు ఇక్కడ ఉండవే ఓ ఎర్రిదానా, ఓ ఈ సురస, దండి కార్యము నాకు తగిలి ఉన్నది, ఇప్పుడు నీవు ఇక్కడ ఉండుము
0: అని ఆ మాటలకు సురస కోపద్వీత మానసురాలై దశా పది యోజనములు గంహరము చాచినది. దశ అనగా పది, యోజనమనగా ఆమడ, గంహరమనగా నోరు. పది ఆమడ తన నోరు చాచి ఉన్నది. అది చూచి ఉన్నారు ఆంజనేయుల వారు. అరవది ఆమడ దేహం పెంచి ఉన్నాడు. అది చూసి సురస, నంటికి మింటికించాసి తన నోరు దిగ్భ్రాంతి చెంద, భూమికి ఒక పెదము, ఆకాశానికి ఒక పెదము చాచి, ఓరి గంధర్వ గర్వాంధ, ఒరే మర్కటాధమా, నిలువు అని సురసనోడించి ఉన్నాడు పవమానసుతుడు. ఆకాశ మార్గంగా వెళ్తున్నాడు. మైనాయకుడు అనే పర్వతరాజు ఎదురుమార్కొని ఉన్నాడు. ఓహో, ఇదేదో రాక్షసమాయని ఒక గుద్దుగుద్దున్నాడు. స్వామి ఆంజనేయ, నేను పర్వతరాజును, నేను మైనాయకుడు అనే పర్వతరాజునండి, మీకు ఏదైనా సహాయం చేయవాలని వచ్చాను మహాత్మా.
1: మైనాయక, ఈ పర్వతములన్నీ గాది బుట్ల వలె ఎక్కడవి ఎక్కడవే ఉంటున్నవి, నీకు పక్షహార ఎక్కలు కలిగి ఉన్నావు, కారణమేమియో తెలియజేయము.
0: స్వామి ఆంజనేయ, కృతయ గమ్ములు ఈ పర్వతములన్నీ కూడా పక్షహార ఎక్కలు కలిగి ఉన్నవి. ఈ గర్వము చేత దేవేంద్రుని మధువనముపై తిరుగాడుచుండగా దేవేంద్రుడు వజ్రాయుధము వైకొని వచ్చి ఆ పక్షహార ఎక్కలు నరుకుతూ వస్తున్నాడు. నేను భయంబు చేత మీ తండ్రి గారైన వాయుదేవునికి ఆశ్రయించున్నాను. అట్టి వాయుదేవులు వారు వైకొని వచ్చి ఈ సముద్రమందు దాచి నన్ను పాడి ఉన్నాడు. నీవు నాకు ఆప్తుడవు, నా పర్వతంపై కూర్చొని ఈ ఫలములు భుజించి ఉదకములు గురోలి తదుపరి ప్రయాణం గాండి మహాత్మా.
1: మైనాయక, నీ స్వామి భక్తి నా మనమున సంతోషముగా ఉన్నది. నేను శ్రీరామ కార్యార్థినై పోతున్నాను, తిరిగి వచ్చినప్పుడు నీ కోరికను తీరుస్తున్నాను, ఇక నేను పోయి వచ్చేదా.
0: అలాగే వెళ్ళండి అని ఆంజనేయుల వారు ఆకాశ మార్గంగా వెళ్తున్నాడు. ఛాయగ్రహం అనే మత్స్యహా చేప గబళించి మృంగి ఉన్నది. దాని గర్భం చీల్చుకొని బాలసూర్యుని వలె బయటకు వచ్చి సముద్రము దాటి సువేలాద్రి పర్వతం ఎక్కి దక్షిణ మార్గంగా చూచి ఉన్నాడు. ఆహా, ఏమి ఈ లంకాపట్నము, ఎంత శోభాయమానంగా ఉన్నది.

ఆంజనేయులు వారు మార్జాల మాతృడై మరి లంకది వచ్చి మార్జాల పిల్లి అవతారం ఎత్తి ఉన్నాడు. ఆ లంకలో ప్రవేశించి తొలిద్వారంలో పాదం మోపగానే ఆ లంకా పట్టడం కాపలా ఉన్నటువంటి లంకని చూచున్నాడు. ఉరాయి మర్కటాధమా, ఎవర్రా నీవు, ఎవరు పంపగా వచ్చున్నావు?

0: ఆ లంకిణి ఈ లంకా నగరమునందు అలనేరేడి ఫలములు, జామ ఫలములు, సూతా మామిడి ఫలములు, ఖర్జూర ఫలములు, దానిమ్మ ఫలములు గలవని చెప్పగా మర్కటహ కోతులకు ఫలములంటే ఆపేక్ష గనుక వాంఛ వీడేరి వచ్చి ఉన్నాను. నీవు నాకు అనుమతించినట్లయితే ఈ లంకలోకి పోయి నాలుగు ఫలములు భుజించి వస్తున్నాను.
1: ఓరి దుర్మార్గుడా, నేను అనుమతిస్తే నాలుగు ఫలాలు భోంచేస్తున్నావా? ఒరే, ఈ లంకాపట్నానికి శాపం ఉన్నది, లోపలికి అనుమతించను. నువ్వు వచ్చిన మార్గాన్నే వెనుదిరిగి పోయావా పోయావు, లేకపోతే నా గదాఘాతం చేత నీ శిరస్సు వేయి వరక్కలు చేస్తున్నాను. దుర్మార్గుడు,
0: అయితే నాకు అనుమతించట్లేదు.
1: అనుమతించను.
0: అయితే

0: అయ్యా క్షణ క్రితమున లంకిణీవై ఉన్నావు, ఇప్పుడు చూసినట్లయితే రాజువలే ఉన్నావు. నీవు ఎవరవు, నీ వృత్తాంతం ఏదో తెలుపుము.
1: స్వామి ఆంజనేయ, నేను క్రితములో గంధర్వుడనే రాజును. అయితే ఈ లంకాపట్నము దేవశిల్పి విశ్వకర్మ నిర్మాణం అయి ఉన్నది ఈ నగరము. కావున ఈ లంకాపట్టణం వరకు శాండిల్య మహాముని శాపం పెట్టి ఉన్నాడు. మానవ మనుషుల చేత, మర్కట కోతుల చేత ఈ లంక సర్వనాశనం అయిపోవుగా అని శాపం పెట్టి ఉన్నాడు. అది చూసి రావణ బ్రహ్మ మామగారైన మయబ్రహ్మ వచ్చి, ఓరి గంధర్వ, ఈ లంకాపట్టణమునకు శాపం ఉన్నది, కావున ఈ తొలిద్వారములో మానవ మనుషులకు గాని మర్కట కోతులకు గాని ఎవరికి లోపలికి అనుమతించకుండా జాగ్రత్తగా కంటికి రెప్పవలే కాపాడమని నాకు ఆజ్ఞాపించున్నాడు. నేను ఇక్కడ కాపలా ఉన్నాను. అంటే నేను ఉండగా ఒకనాటి దివసమున బ్రహ్మత్వో భూసుర జ్యేష్ఠి పరమేష్ఠి పితామహ హిరణ్య గర్భో లోకేశో స్వయంభూ చతురన్న అట్టి చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఈ లంకాపట్నం శోభాయమానం గాంచుటకొచ్చున్నాడు. ఆ వచ్చినది బ్రహ్మదేవుడు అని తెలియకుండా నేను ఆ బ్రహ్మదేవునికి అనేక విధములుగా బాధించి ఉన్నాను. ఆ బ్రహ్మదేవుడు, ఓరి గంధర్వ, కన్ను మిన్నుగానకుండా బ్రహ్మదేవుడైన నన్నే బాధించి ఉన్నావు, నీవు లంకిణివైపోవుగా కాని శాపం పెట్టి ఉన్నాడు. స్వామి బ్రహ్మదేవ, నీవు మానవ మాత్రుడు అనుకుని నేను అడ్డగించి ఉన్నాను. స్వామి, నీవు బ్రహ్మదేవుడైన సంగతి తెలియకుండా వెరుగక చేసిన నా అపరాధమును మన్నించి నా నిజవేషం నాకు వచ్చేటట్లు ఆజ్ఞేయమని నేను సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించి ఉన్నాను. నీవు

0: కృష్ణ చేసినా తెలియక చేసినా నా శాపము నువ్వు తిరుగులేదు. కావున నీవు ముందు త్రేతాయుగం పుట్టబోతున్నది. త్రేతాయుగములో శ్రీయాంజనేయులు వారు ఈ లంకాపట్టణమునకు వచ్చినప్పుడు అతని పాదధూళి చేత నీ శాపం విడేరుతుందని చెప్పి ఉన్నాడు. నీ వచ్చిన శ్రీరామ కార్యము నాకు తెలుసును. రావణాసురు నీవు లాసమందిరం ఉత్తర గోపురం ఎక్కి దక్షిణ మార్గంగా చూస్తే సీతాదేవి కనబడుతున్నది. ఇక నేను మా గంధర్వ లోకం వెళుతున్నాను మహాత్మా, నాకు ఆజ్ఞ ఇవ్వండి.
1: క్షేమముగా వెళ్ళిరమ్ము.
0: అలాగునే ఈ కథ ఇంతటితో సమాప్తము.

0: ಓಂ ರಂಗಾ ಜೈ ಸಮುದ್ರಮಾಣ ಗೋಹಾರ ಜಯ ಅಕ್ರೂರ ವರ್ತ ಗೋಹಾರ ಜಯ ಅಂಬರೀಷ ವರ್ತ
1: మీరింతవరకు లంకిణి శాప విమోచనం తోలుబొమ్మలాట విన్నారు. నిర్వహణ శ్రీ వనపర్తి దుర్గారావు బృందం.
2: ఈనాటి జానపద కళారూపాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు. ముందుగా మంచి కుటుంబం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వినండి.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన సమాప్తం. ఇప్పుడు పి. సుశీల్ పాడిన పాట చిత్రం మల్లెపువ్వు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలకు కారణమైన వారికి శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నామని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అమరావతి గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి. వార్తల వివరాలు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనల్లో ప్రమేయం ఉన్న వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు ప్రకటించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. యువత భవిష్యత్తుకు హాని కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాలు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. చర్చ అనంతరం వివిధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అమరావతి అద్భుతమైన నివాసయోగ్యమైన నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రులు పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆయన

0: ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలతో పాటు అధికారుల నివాసాలు, ప్రజాప్రతినిధుల భవనాలు, ఐకానిక్ టవర్ల నిర్మాణ పురోగతిని మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి బాలా వీరంజనేయ స్వామి మాట్లాడుతూ, ఐకానిక్ టవర్లలో డిసెంబర్ నాటికి 12 అంతస్తుల నిర్మాణం పూర్తి కానుందని తెలిపారు. రైతుల సహకారంతోనే అమరావతి నిర్మాణం సాధ్యమైందని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులని ఈరోజు చూస్తా ఉంటే 14-19 మధ్యలో నేను చేసినటువంటి పనులు పూర్తి చేస్తున్నా. ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా నివాసానికి కూడా హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాయండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నగరానికి తీసుకునే విధంగా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు. ముందుగా రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి త్యాగాల ఫలితంగా ఈరోజు అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని డిజిటల్ ఆరోగ్య సేవల పథకం అమలుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంజీవని ద్వారా రాష్ట్రంలోని 5 కోట్లకు పైగా ప్రజల ఆరోగ్య రికార్డులను ఒకే డిజిటల్ వేదికపై సమీకరించి సమగ్ర వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. రోగుల ఆరోగ్య చరిత్ర ఆధారంగా ముందస్తు హెచ్చరికలు, టెలికన్సల్టేషన్, నిరంతర వైద్య పర్యవేక్షణ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కుప్పంలో విజయవంతంగా అమలు చేసిన ఈ పైలట్ ప్రాజెక్టు ఆధారంగా త్వరలోనే రాష్ట్రంలోని 28 జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని మంత్రి వెల్లడించారు. నీట్ పరీక్షా పత్రం లీక్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు జేపీ నడ్డా తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పరస్పర ఆరోపణలు, రాజకీయ విమర్శలను పక్కనబెట్టి పరీక్షా పత్రాల లీకేజీ వంటి కీలక అంశంపై ప్రతిపక్షాలు నిర్మాణాత్మక చర్చలో పాల్గొనాలని కోరారు. పరీక్షా పత్రాల లీకేజీ సమస్య ఏ ఒక్క ప్రభుత్వానికో, రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని, దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ అంశంపై లోతైన చర్చకు పార్లమెంటే అనువైన వేదిక అని, చర్చకు అవసరమైన సమయాన్ని ప్రతిపక్షాలు నిర్ణయించుకోవచ్చని చెప్పారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత పెంపొందించేలా సమర్థవంతమైన విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వింటున్నారు. తిరుమలలోని ఆంజనేయస్వామి విగ్రహ అపహరణ కేసును వేగవంతమైన దర్యాప్తుతో 24 గంటల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో అభినందించారు. తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆలయాల్లో సీసీటీవీ నిఘా, భద్రతా సిబ్బంది పర్యవేక్షణ, ఆధునిక భద్రతా వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. దేవతా విగ్రహాలు, ఆలయ ఆస్తులపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ శ్రామికులకు ఉపాధి కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ విపిజి రామ్జీ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలంలోని పలు గ్రామాల్లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాలతో ఉపాధి శ్రామికులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1906 జులై 23వ తేదీన మధ్యప్రదేశ్లోని భవ్రాలో జన్మించిన ఆయన స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా కాకోరి రైలు దోపిడీ, బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ శాండర్స్ హత్య వంటి వాటిలో కీలక పాత్ర పోషించారు. 1931 ఫిబ్రవరి 27వ తేదీన బ్రిటిష్ వారికి చిక్కకుండా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న చిరస్మరణీయులయ్యారు. చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా భారతదేశం ఆయన ధైర్యాన్ని, దేశభక్తిని స్మరించుకుంటుంది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అనంతపురం జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి ఏ మలోలా ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో మొత్తం 20,38,523 మంది ఓటర్లు ఉన్నారని, ఇంటింటి సర్వే ద్వారా ప్రతి ఓటరుకి గణన పత్రాలను అందజేసి వాటిని డిజిటలీకరణ చేసినట్లు తెలిపారు.

0: ముసాయిదా ఓటర్ జాబితాను ఈ నెల 31వ తేదీన ప్రచురిస్తామని తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136 సంచిక ఈ నెల 26 తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనలకు కారణమైన వారికి శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నామని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. అమరావతి గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటోందని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: గళం ద్వారా శ్రోతల హృదయాల్లో నిలిచిపోయినటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ కొందరు వ్యక్తుల్లో ఆవిడ మాట ద్వారా, ఆవిడ నటించినటువంటి అనేక పాత్రల ద్వారా ఈనాటికి శ్రోతల హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీమతి శారదా శ్రీనివాసన్. వారి విజయవాడ ఆకాశవాణి కేంద్రంతో ఉన్న అనుబంధాన్ని గురించి ఈరోజు మనం ముచ్చటిద్దాం. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: ఆకాశవాణి అంటేనే గతంలో చాలా మందికి చాలా మంచి నేస్తం,
1: అవును
0: శబ్ద నేస్తం అనాలేమో, అందులో మీరు ఆకాశవాణికి ఎలాగ పరిచయం అయ్యారు, విజయవాడ ఆకాశవాణికి?
1: అవునండి, ఒక రకంగా చెప్పాలంటే ఇది నా పుట్టిల్లు. ఈ విజయవాడ ఆకాశవాణి అన్నది నా గొంతుకు ఒక విలువ ఉన్నదని కానీ, నా నటనకు ఒక ప్రాణం పోసింది కానీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం అండి. నాకు ఏమీ తెలియదు అంతకు పూర్వం, నటన అంటే ఏమిటో తెలియదు, అసలు ఇలా చేయగలనన్నటువంటి ఒక ఊహ కూడా లేదు, ఊహ కూడా లేదు నాకు అలాంటివి చేయగలనని. అలాంటి ఒక మనిషిని ఇక్కడికి వచ్చి అన్నీ చేయగలిగి ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నాకు ఒక స్థానం ఉన్నది ఈ నటనలో, కాబట్టే కదా ఆ స్థానానికి నన్ను తీసుకొచ్చింది విజయవాడ కేంద్రం. మొట్టమొదట నేను ఈ ఊళ్ళోనే ఒక హిందీ కాలేజీలో ప్రవీణ ప్రచారక్ చేస్తుండేదాన్ని ఆ రోజుల్లో. అప్పుడు వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ పంపించారు విజయవాడ రేడియో స్టేషన్ వాళ్ళు, మీ సంస్థ ద్వారా ఒక నాటకాన్ని ప్రొడ్యూస్ చేయమని, ఫలానా నాటకాన్ని. కానీ అక్కడ ఆర్టిస్టులు ఉన్నారో లేదో వీళ్ళకి తెలియదు కదా, నాలుగైదు క్యారెక్టర్స్ ఉంటే అక్కడి నుంచి 10 మంది పిల్లల్ని తీసుకురండి, మగవాళ్ళని ఆడవాళ్ళని, మేము ఆ వాయిస్లు విని ఎవరు సూట్ అవుతారో మేము సెలెక్ట్ చేసుకుంటామని వీళ్ళంటే మా లెక్చరర్ ఆయన వేమూరు రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చారు ఇక్కడికి మమ్మల్ని అందరినీ. ఇలాగే నన్ను కూర్చోబెట్టి స్టూడియోలోకి పంపించి చదవమన్నారు. యాక్చువల్ గా దానికి ఒక తెర కూడా ఉన్నది అప్పుడు, అంటే అవతల వాళ్ళు నాకేం కనిపించట్లేదు, ఉత్త స్టూడియో
0: ఆడిషన్
1: అది ఆడిషన్ అని కానీ వాటి పేర్లు కూడా తెలియవండి నాకేమి, కృష్ణకుమారి గారు అలా అది పట్టుకుని ఆ కాగితం చదవండి అమ్మా అన్నారు. ఎక్కడో వినిపించింది మాట, చదివేసేసా. సరే చదివి అయిపోయింది, బయటకు వచ్చేస్తే అందరూ ఎలా ఉంది ఎలా ఉంది అని, భయంగా ఉందంటే ఏం లేదు అక్కడ నేను చెప్తున్నా కనుక నుంచి ఎవరో వచ్చి ఎవరమ్మా ఇప్పుడు మీలో చదివింది అన్నారు. అంటే ఇదిగో ఈవిడే శారదా కుమార్ అని మాస్టర్ గారు చూపించారు. ఆయన ఏమంటారో అని భయంగా ఉంటుంది కదా, అంటే అంత తెలియని రోజులు అనేందుకు ఇవన్నీ చెప్పడం, ఏమీ తెలియని రోజులు అవి నాకు. అప్పుడు వెరీ గుడ్, చాలా బాగా చదివేవన్నారు. ఇంకా భయపడుతున్న నాకు అది ఏమిటో ఒక ఆధారం లాగా అనిపించి సంతోషం అనిపించింది అనమాట. ఆ రోజు నుంచి నాకు హిందీ నాటకాల తర్వాత నా పలుకు బాగున్నది, ఈ అమ్మాయి తెలుగు పిల్ల చక్కగా పలుకుతోంది తెలుగు అని బాలాంతరపు రజనీకాంతరావు గారు సజెస్ట్ చేసి ఆ అమ్మాయికి మంచి వేషం ఇవ్వచ్చు, సాంస్క్రిట్ లో కూడా పనికొస్తుంది అని చెప్తే మన పింగళి లక్ష్మీకాంతం గారు సాంస్క్రిట్ ప్రోగ్రామ్ కి నాకు పిలిచారు నన్ను. నాకు అప్పుడు భయమే, సాంస్క్రిట్ నేనేం పలుకుతాను, నాకు ఏమీ చేతకాని ఇది, దయచేసి నాకు వద్దండి అని వచ్చి అడిగాను, మొత్తుకున్నానంటే ఆయన వినలే, నీకు ఎందుకమ్మా రావడం, సాంస్క్రిట్ నీకెందుకు రావడం, నేను ఉన్నాను కదా అనిపిస్తాను కదా అని పాప ఆయన అన్నట్టుగానే నేర్పి సాంస్క్రిట్ ఎలా పలకాలి, భావంతో ఎలా అనాలి, అవన్నీ అవి నేర్పించి రికార్డింగ్ టైంకి వచ్చేటప్పటికి నిజంగానే నేను పలకగలననేటటువంటి ఒక శక్తిని ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చారు పింగళి లక్ష్మీకాంతం గారు. ఆ తర్వాత నన్ను తెలుగు నాటకాల్లో ఆటోమేటిక్ గా పిలిచారు వాళ్ళు, పిలిచి నా చేత తెలుగు నాటకాలు మంచి మంచి నాటకాలు వేయించారండి, నాకు మంచి పేరు ఇక్కడనే వచ్చిందనమాట. ఇక్కడ వచ్చిందని నాకు ఎలా తెలుస్తుందంటే వాళ్ళు రాగానే నన్ను పలకరించి నవ్వుతోటి అందరూ చాలా బాగుందమ్మా లాస్ట్ టైం నువ్వు వేసిందని ఒకటి తర్వాత ఒకళ్ళు అంటుంటే ఇంకా ఎక్కడో గగన సీమల్లో విహరిస్తున్నట్టు.
0: అంటే రేడియోలో నటిగా పాత్రధారణ చేసేటప్పుడు అంటే గాత్రధారణ రకరకాల భావాలను పలికించడంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ గాత్రధారణ చేసేటప్పుడు నటిగా రకరకాల పాత్రల్లో మీరు బాగా మీకు కష్టం అనిపించినటువంటి పాత్ర ఏంటి?
1: అలాంటి పాత్ర నాకు సోనార్ బాంగ్లా అని మేము ఒక నాటకం బంగ్లాదేశ్ విడిపడిపోతున్న టైంలో అనమాట. అప్పుడు చాలా కార్యక్రమాలు చేశాం కదా మనం, ఆ చేసిన సమయంలో సోనార్ బాంగ్లాన్ని

0: చిరంజీవి గారు ఒకటి నాటకం, కె చిరంజీవి గారు అని రాశారు, అందులో హసీనా పాత్ర ఒకటి వేశాను. అది ఎలాంటిదంటే, పాపం అమ్మాయిని తీసుకెళ్లిపోయి అప్పుడు జరిగినటువంటి
1: సంఘటనలను
0: హింసాకాండలు సంఘటనలను అన్ని పేపర్లో వచ్చాయి కదా, మనం కూడా చదివి
1: అవును
0: కళ్ళనీళ్లు కార్చాం కదా, వాటిని ఆధారం చేసుకుని రాసినటువంటి సజీవమైనటువంటి పాత్రది. అలాంటి పాత్రని వేశాను, అది వెయ్యలేని అనిపించేదనమాట నాకు. నేను అనలేను, నేను ఈ బాధ పడలేను అని అనిపించినటువంటి.
1: ఎమోషనల్ అయిపోవడం అనేటటువంటి జరుగుతుంది కొన్ని పాత్రలు
0: అవును
1: చేసేటప్పుడు కదా.
0: కరెక్ట్, అలాంటి పాత్రది హసీనా పాత్ర. మళ్ళా అలాంటిదే మెదియా పాత్ర, అది గ్రీక్ నాటకం.
1: అవును
0: మెదియా పాత్ర కూడా అట్లాంటి పాత్రే. ఆ మొగుడు ఇదైపోయి ఇంకో రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటానంటే ఎన్నో రక తనేమో రాజ్యాన్ని విడిచి సాక్రిఫైస్ చేసి వస్తుంది ఆవిడ, రాజ్యాన్ని తల్లిదండ్రులను అన్ని విడిచి వీడిని పట్టుకుని ప్రేమ అనుకుంటూ ఎక్కడికో వేరే దేశం వెళ్ళిపోతే వాడికి రాజ్యాకాంక్ష ఉంది. ఆ రాజకుమార్తె వాడిని పెళ్లి చేసి అక్కడ ఏదో మామూలు ఉద్యోగం చేసుకున్నాడు ఆ రాజ్యంలో వాడిని, వాడికి ఆ రాజకుమార్తె వాడిని చూసి మోహపడి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ ఇద్దరు పిల్లలకి కూడా రాజకుమారుడి హోదా ఇస్తా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో దాన్ని వదిలిపెట్టు అంటే దానికి రెడీ అయిపోయాడు వాడు. రెడీ అయిపోతే ఆ పిల్ల పాపం మెదియా ఎంతో చెప్పి చూస్తుంది, ఇది కాదు జీవితం, మనం ఎంతో అనుకుని వచ్చాం, ఏం చెప్పినా వాడు వెండు, వెళ్ళిపోదలుచుకుంటే అప్పుడు ఆవిడ ఒక రకమైన రివెంజ్ తీర్చుకుంటుంది అనమాట, ప్రతీకారం తీర్చుకున్న దీంట్లో ఆ పిల్లల్ని చంపేస్తుంది. వాడికి ఎలాంటి సుఖము అందని ఇవ్వకూడదు అనుకుంటుంది ఆవిడ, చేసి ఆ పిల్లల్ని చంపేస్తుంది, తన కొడుకుల్ని చంపేసేసి ఆ పిల్లని ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడో ఆవిడ్ని ఒక రకంగా చంపించేస్తుంది. ఎలా వచ్చిందంటే ఆవిడ అక్కడి నుంచి వస్తూ తనతో పాటు ఒక లేడీని తెచ్చుకుంటుంది, ఒక స్త్రీని
1: బానిసని.
0: బానిసని తెచ్చుకుంటుంది ఆవిడ, వీళ్ళకి అంత ఒక దీనిగా చూసుకుంటుంది ఆవిడ, అది చేస్తుంది అనమాట, చంపించేస్తుంది. వీడు దిక్కులేని పక్షి కింద రోడ్ల మీద తిరుగుతాడు అనమాట వీడు, అలాంటి స్థితికి వాణి వాణి చంపదు,
1: వాణి మానసికంగా
0: మానసికంగా
1: దెబ్బ
0: చంపే,
1: కొడుతుంది.
0: దెబ్బ కొడుతుంది అనమాట. అలా చేశాను ఆ పాత్ర వేయడం, ఆ పిల్లల్ని చంపడం. నిజంగా ఆవిడ చూస్తే మనకి ఇంత పాడు పని చేసింది అన్న దానికంటే కూడా ఆవిడ ఎంత బాధపడితే ఆ పిల్లల్ని చంప, ఆ పిల్లల మీద ఆ మొగుడు మీద ఆవిడకి ఎంత ప్రేమో, అలాంటిది ఆ పిల్లల్ని అలా చేయడానికి ఏ తల్లి ఒప్పుకుంటుంది, ఎప్పుడు చేస్తుంది ఆ పిల్లల్ని చంపుతుంది, అంత బాధ అంత ఇవి లోపల గూడు కట్టుకున్నప్పుడే చేయగలుగుతుంది అది. ఆవిడ్ని చూసే మనకి జాలి వేస్తుంది నిజానికి ఆ పాత్రని, ఆవిడ ఇలా ఎందుకు చంపాలి, వదిలిపెట్టేయకూడదా, వాడు పెళ్లి చేసుకుంటే ఏమిటి అలా అనిపించదు మనకి.
1: మనకి నాటకాల్లో, రేడియో నాటకాలు తొలి రోజుల్లో ఎక్కువగా వాళ్ళు పాట కూడా పాడేటటువంటి నృత్య రూపకం అనేసి కాకుండా సంగీత రూపకంగాను సంగీత నాటకంగాను ఉండేవి కదా. మరి మీరు అప్పుడు లైట్ మ్యూజిక్ కూడా మీరు పాడేవారా?
0: అవును, లైట్ మ్యూజిక్ కూడా పాడేదాన్ని. ఇక్కడ వేసిన వాటిని గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మరాఠీ నాటకం అది ఒకటి ఉండేదండి, ఆ నాటకాన్ని ఇక్కడ మనకి దీని కింద వచ్చింది, అది సంగీత ప్రధానమైనటువంటి నాటకం, అది రాగంతో వస్తుంది అది, దాని పేరు సడన్ గా నేను మీతో చెప్పలేకపోతున్నాను. అయితే అది మనకి నేషనల్ ప్రోగ్రామ్ గా వచ్చింది, అప్పుడు నేను ప్రోజ్ మాత్రమే నేను చదివాను, ఎందుకంటే లైట్ మ్యూజిక్ నేను పాడగలిగిన, అది మరాఠీలో చాలా ప్రసిద్ధమైనటువంటి సంగీత నాటకం, అంత సంగీతాన్ని నేను పాడి అలా ముఖ్యమైన దానిలో ఒప్పించగలిగే స్థితి కాదు అప్పటికి నాది. పాట అంటే పాట పాడాను, కానీ కొన్నిట్లో పాడగలిగేది కొంతమంది ఆర్టిస్టులే, నేను బాలమురళీకృష్ణ గారు, అదొకటి నాకు ఒక సంతోషం అనమాట. అంటే ఆ లెవెల్లో నేను కూడా వాళ్ళతో చేరి నేను చదవగలిగాను అది అని అంత సంతోషం.
1: నటించాను
0: ఆ నటించా,
1: ఎందుకంటే రేడియోలో చదవడానికి నాటకంలో నటించడానికి చాలా తేడా ఉంది,
0: అవునవును
1: ప్రధానమైన తేడా అది.
0: అవును. అలాగే ఖైదీ అని ఒక నాటకం, అప్పుడు మీకు గుర్తుందో లేదో అంటే మీరు చాలా చిన్నవారు, మీకు తెలియదు కూడాను, 1.5 అవర్స్ నేషనల్ ప్రోగ్రామ్స్ ఉండేవి అప్పుడు, ప్లే ఉండేది. ఆ ప్లే ఏమిటి, సంగీతం కూడా 1.5 అవర్స్ ఉండేది, 9:30 to 11 ఉండేది. ఈ ప్లే అంటే ఇంత కట్ట డ్రామా, అది చేతిలో పట్టుకొని చదువుతుండే వాళ్ళం. ఖైదీ నాటకం చాలా బాగా వచ్చింది అప్పుడు, నేను నండూరు విఠల్ గారు మెయిన్ రోల్స్, ఆ మెయిన్ రోల్కే బోల్డ్ ఎంత వేషం దాంట్లో, అది ఎప్పటికీ మర్చిపోలేను, అది మంచి పేరు పొందింది ఆ నాటకానికి కూడా, మంచి ప్రశంసలు వచ్చాయన్నమాట.
1: ఇప్పుడు నాటకాల్లో నటించడం ఒక ఎత్తు అయితే, నాటకంలో రేడియోలో నాటకాన్ని ప్రొడ్యూస్ చేయడం అంటాం, నిర్వహించడం
0: అవును
1: అనేది,
0: అవును,
1: అది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ.
0: కరెక్ట్.
1: అందులో ఆ ప్రక్రియలో మీరు ఆకాశవాణి వార్షిక పోటీల్లో బహుమతి కూడా పొందారు, ఆ రకంగా

0: చుట్టూ సరిగా ప్రయోక్తగా మీ అనుభవాలు చెప్పండి.
1: అదే సంవత్సరం మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అనమాట ప్రొడక్షన్ లో అనమాట. మీది జీవని కదా, నాదేమో మహానిష్క్రమణం. నా నాటకాన్ని రాసింది చిరంజీవి గారు. రేడియో నాటకాన్ని మనం కొన్ని ఆషామాషిగా చేసేస్తాం, ఏదో ఒక ఇంటర్లూడ్ ఏదో ఒకటి తెచ్చి, కానీ అన్ని అలా ఉండవు. ఆ కథని పట్టి ఉంటుందన్నమాట మనకి, దానిలో ఉన్న సబ్జెక్టుని పట్టి మనం ఇన్స్పైర్ అయిపోతుంది. మన మనసు దీన్ని ఇలా చేయకూడదు, దీనికి ఇలాంటి మంచి ఎఫెక్ట్స్ తోటి వాళ్ళకి వినిపించేలాగా, అంటే శ్రోతలు అడుగుతారు ఏమండి మీ నాటకం మాకు చూస్తున్నట్టుందండి అంటారు. వింటున్నట్టుందని అనరు, చూస్తున్నట్టే ఉందని. ఆ చూస్తున్న ఫీలింగ్ మనం కలిగించాలంటే మనం దానికి ఏం చెయ్యాలో, ఎలాంటి ఎఫెక్ట్స్, ప్రాణం
0: అవును
1: తప్పకుండా. ఇప్పుడు మన మ్యూజిక్ కూడా అలా అవుతుంది కొన్ని చోట్ల. శ్రోతలారా మీరు వినండి కరెక్ట్గా, ఇది మీ మనసులో పడాల్సిన విషయం అని నేను చెప్పాలంటే ఎలా చెప్పగలను పెద్ద డైలాగ్లో? దాని దగ్గర నేను మ్యూజిక్ వేసినప్పుడే అండర్లైన్ చేసినట్టు ఉంటుంది, బుక్ లో అండర్లైన్ చేసినట్టు ఉంటుంది అది. అలా నేను చెప్పగలగాలి నేను. అలాంటి చోట్ల ఆ ఎఫెక్ట్ వాళ్ళ మనస్సుకు తగిలేలాగా నేను చెయ్యాలి. రేడియో ప్రొడక్షన్ అంటే మనం కొంత దానికోసం మనం ప్రత్యేకించి చెయ్యాలి. రోజు వాడే ఎఫెక్టే వేయకూడదు, రోజు వేసే కారు హార్నే వేయకూడదు, రోజు వేసే పిల్ల ఏడుపే వేయకూడదు. మనం దానికి అని కొంత క్రియేట్ చేయాలి. చేసినప్పుడు అది నిజంగా చూస్తున్న ఫీలింగ్ గా కలుగుతుంది వాళ్ళకి. ఆ ప్రొడక్షన్ కి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది
0: అంటే వార్షిక పోటీల్లో బహుమతి ఒక్కటే గీట్రై కాదు, కానీ మీరు చేసిన వేరే ప్రొడక్షన్స్ లో బాగా చేశాను అనుకునే ప్రొడక్షన్స్ రెండు మూడు మాటలు.
1: కోణార్క నాటకం అలా చేశానని నాకు బాగా జ్ఞాపకం ఉంది. కోణార్క కోసం నేను చాలా తాపత్రయపడి దానికి కావలసిన ఎఫెక్ట్స్ అన్ని పట్టుకుని వచ్చి ఆ మ్యూజిక్ కూడా అలా ఉండేలాగా అలా చేశాను నేను. అలాగనే మట్టి మనుషులు సీతాదేవి గారి ప్లే, అది ఆ నాటకం, అది ఎంత పెద్ద పుస్తకం అది, దాన్ని శివం గారు ఇది చేశారు, దానికోసం నేను చాలా చేశాను. పాప పరిహారం ఒకటి, అలాంటి కొన్ని నాటకాలని నేను యాక్చువల్గా పురూరవ కానీ సుప్తశిల కానీ నేనే దానిలో ఇన్వాల్వ్ అయ్యి చాలా చేశాను నేను దానికోసం. నిర్వహణ ఎవరు అంటే వేరే పేరు ఉండొచ్చు కదండి, వేరే పేరు ఉండొచ్చు, కానీ ఆ నిర్వహణలో 99% ఈ మ్యూజిక్ దగ్గర కూర్చుని చిత్తరంజన్ గారి దగ్గర కూర్చుని చేయించుకోవడము, లేదనంటే దాని ఎఫెక్ట్స్ చేసుకోవడము, ఏదైనా పాటలు రికార్డ్ చేయించుకోవడము, ఇవన్నీ కూడా నిర్వహణలో కొన్ని భాగాలే. ఇవన్నీ కూడా ఎలా కావాలి మనకి, అక్కడ ఎలా ఉంటే సంగీతం ఇచ్చే వాళ్ళకి మనం చెప్పాలి మన భావాన్ని, అలా చేయించుకున్నవి ఉన్నాయి నాకు.
0: అంటే రచన కూడా పాత్రల్ని వాళ్ళు సంభాషణ రాసినటువంటి చాలా ప్రాధాన్యం వహిస్తుంది రేడియో నాటకం,
1: చాలా ప్రాధాన్యం.
0: అందులో మీకు బాగా మీరు మెచ్చిన నాటక రచయిత ఎవరు?
1: పాతకాలంలోనే అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. ఎటొచ్చి రేడియోకి అడాప్ట్ చేసినప్పుడు శివం గారు చాలా బాగా చేసేవారు. కొంత పెద్ద పెద్ద డైలాగ్స్ గా కాకుండా కొంచెం చిన్న మాటలుగా ఉన్నప్పుడు ఎక్కువ ఇది ఇస్తుంది అన్నమాట. అయితే ప్లే స్వభావాన్ని బట్టి కూడా ఉంటుంది. కృష్ణమోహన్ రావు గారు ఒక నాటకంలో రాశారు, ఇది నవ్వులు పండితే ఉగాది. ఆ మాటలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే అది ఎంత బాగుంటుందంటే అంత బాగా రాశారు ఆయన. మరి గోరాశాస్త్రి గారిని రాసిన ఆయన సెలవుల్లో గాని ఆయన ఆనంద నిలయం గాని ఎంత బాగుంటుంది చెప్పండి రేడియోకి. అది స్టేజ్ కంటే కూడా నేను చెప్తాను రేడియోకే ఎక్కువ ఇదే. అది రేడియో నాడి తెలిసి రాయగలిగిన శక్తి అలాంటి వాళ్ళకే ఉందన్నమాట. అయితే బరువైన మాటలు రాసి దాన్ని అంత బాగా ఒప్పించగలిగింది మళ్ళీ చిరంజీవి గారు. ఆయన రాసిన కాలయంత్రం గాని, ఆయన రాసిన ఆకలి మందు గాని, ఆయన రాసిన శ్రీకృష్ణ శిరోభారం గాని, ఏ బీళ్లు తిరగబడుతున్నాయి, శాంతి సమరం, ఇలాంటివన్నీ అసలు ఆ పేర్లలోనే ఉంటుందన్నమాట. ఆయన అలాంటి ఒక మంచి రచయిత అండి. అంటే రెండు రకాలుగా మాటలు అంత బాగుంటాయి, ప్లస్ సబ్జెక్ట్ అలా ఉంటుందన్నమాట. అయితే మీ చేత నవ్వించకపోవచ్చు, అది హ్యూమరస్ ప్లే కాదు. ఆలోచింపజేసి మనిషిని హెచ్చరించి చైతన్యవంతుణ్ణి చేసేటటువంటి ప్లేస్ అవన్నీ అలాంటి నాటకాలు రాశారాయన.
0: అయితే చాలా మంది ఈ కాలం నటీ మండలి ఉంటూ ఉంటారు కదా మన రేడియోలో నాటకంలో వేషం వేసేటటువంటి వాళ్ళకి ఈ భావ ప్రకటనలు చిన్న చిన్నవి, పెద్ద సీనియర్ నటి మీలాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి చిన్న చిన్న సూచనలు రెండు చెప్పండి.
1: నాకు తెలుసు నేను పెద్ద సూచన ఇవ్వగలిగినంత పెద్ద ఆర్టిస్ట్ నేను అనుకోవటం లేదు, కానీ నేను ఫీల్ అయ్యేవి ఒకటి రెండు చెప్తా.
0: చెప్పండి.
1: ముందర తెలుగుని ఎలా మాట్లాడాలని

0: మన మాటలకి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి పలుకుతున్నాం, అది వద్దు. ఎంత లైట్గా మనం దానికి ఎంత వెయిట్ ఇవ్వగలిగితే అంత మంచిది. కాక ఏంటంటే, మీరు మొట్టమొదటి భాష బాగా పలకడం, ఆ చివరి అక్షరం కూడా మీకు వినిపించాలి. వినిపించాలి అన్నాననుకోండి, ఆ లీ కూడా మీ చెవుకు వినిపించాలి. అప్పుడే మీ మాట మాకు అర్థమవుతుంది అక్కడ రేడియోలో వినేటప్పుడు.
1: మీరు నటిగా ఎక్కువగా ఆనందించారా? ఈ కథలు నవలలు చదవడంలో ఎక్కువ ఆనందించారా?
0: అలా చెప్పడానికి లేదు, నటిగానే ఎక్కువ వేశాను. కానీ నవలలు కూడా చదవటం అంత సంతోషంగానూ చదివాను నేను. ఎందుకంటే నేను చదివిన దీని పట్టి ఉంటుంది కదా కృష్ణ కుమారి గారు. నవలని నేను ఎలా చదువుతానంటే నాటకంలా. వాళ్ళు అంటారనమాట, నాటకంలా ఉందండి ఇది, మీరు ఎవరి డైలాగ్ ఉన్న వచ్చినప్పుడు వాళ్ళలాగానే అంటానన్నమాట. అనేందుకు ప్రయత్నిస్తా.
1: మీకు సవాల్ అనిపించిన నవల ఏది చదివేటప్పుడు?
0: రంగనాయకమ్మ గారు స్త్రీ చాలా ఇష్టంగా చదివా. అలాగే నేను చదివిన కాలాతీత వ్యక్తులు అంత ఇష్టంగా చదివాను. నాకు చాలా సంతోషం అనిపించినవి అవి అనమాట. ఇది కాక మరణానంతరం శివరామ్ కారంత గారి నవలంటే నాకు చాలా ఇష్టం. అందులో ఒక ముసలావిడ పాత్ర, పార్వతి ఆవిడ పేరు, 85 ఏళ్ల ముసలిది. ఆ పాత్ర చదివానన్నమాట ఛాలెంజింగ్గా. అదొక్కటి మాత్రం నేను దాచుకున్నాను కూడా, ఎందుకంటే ఏ వారానికి ఆ వారు చెరిపేసేవాళ్ళం కదా మొత్తం. బట్ అది మహా ఉంటే 7 పేజీల్లో ఉందేమో, ఆ 8 పేజీలలోని నా మాటలు నేను విడిగా రికార్డ్ చేసి దాచుకున్నానమాట. చాలా బాగా వచ్చింది అది. నేను అంత బాగా దానిలో ముసలావిడ మాటలు అంత బాగా అనగలిగినందుకు నాకే సంతోషం వేసింది. నాకు అన్ని ఇష్టమే. నా చేత ఈయన మనం పాత స్టేషన్ డైరెక్టర్ బాలసుందరం గారు ఒక చోట ఆయన ఇంగ్లీష్ నాటకంలో చోట ఏడిపించారు. ఈవెన్ ఆ ఏడుపు కూడా ఇష్టం కాదు, ఒక్కటే కదా, దానికి కూడా ప్రాధాన్యత ఉంది నా మనసులో. అది కూడా నటించడమే కదండి. అందువల్ల నేను ప్రతి చిన్నదానికి అలాంటి విలువ ఇస్తానని చెప్పడానికి ఈ మాట చెప్తున్నానన్నమాట. అది
1: ప్రతి వాళ్ళు కూడా అది రేడియోలో వచ్చేటప్పటికి మరి ఆ విషయాన్ని అందరూ
0: గమనించాలి. నాకు ఇంతే వేషం ఇచ్చారెందుకు? చిన్నదే 4 మాటలు ఉన్నాయెందుకు? ఆవిడకి 15 పేజీల్లో ఉంది. అట్లా అనుకోవద్దు. మీరు మీకు ఇచ్చిన 4 మాటల్ని మీరు ఎంత బాగా అనిపిస్తారో, రేపు పొద్దున మీకు 10 పేజీల్లో ఉండే డ్రామాకి వస్తుంది. 10 పేజీలు చక్కగా అనగలిగితే మీరు మనస్సు పెట్టి 30 పేజీలు ఉన్న 1 అవర్ ప్లేలో వస్తుంది మీకు మంచి వేషం.
1: మరి అందరూ కూడా ఈ భావి అంటే వర్తమాన నటీమణులు, తర్వాత అవుదాం రేడియో నటులు అవుదాం అనుకునే వాళ్ళు కూడా గమనిస్తారని ఆశిద్దాం. నమస్కారం.
0: ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు, మళ్ళీ నాకు విజయవాడ రేడియో స్టేషన్ లో ఇలా మాట్లాడడం అనేది నాకు చాలా సంతోషం కలిగించింది. నమస్కారం అండి.
2: ఆకాశవాణితో నా అనుభవాలు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు భారతీయ ప్రసార దినోత్సవం విశేషాలు వింటారు. ప్రతి సంవత్సరం జులై 23న భారతీయ ప్రసార దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో రేడియో ప్రసారాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. 1927 జులై 23న ముంబైలో మొదటిసారిగా రేడియో ప్రసారం ప్రారంభమైన సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ప్రజలకు ప్రధాన సమాచారంగా, వినోద సాధనంగా రేడియో ఉండేది. వార్తలు, వ్యవసాయ సమాచారం, విద్యా కార్యక్రమాలు, సంగీతం, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ఎన్నో విషయాలను రేడియో ద్వారా ప్రజలకు అందించేవారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రేడియో ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఆ తర్వాత నుండి రేడియో ప్రసారాలు దేశవ్యాప్తంగా విస్తరించబడ్డాయి. ఎన్నో కార్యక్రమాలను అందిస్తూ దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆకాశవాణి ప్రముఖ పాత్ర పోషించింది. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు, జాతీయ సంఘటనల సమయంలో ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో కూడా రేడియో కీలక పాత్ర పోషించింది. ప్రారంభ దశలో ప్రైవేట్ సంస్థల ద్వారా కొనసాగినటువంటి రేడియో సేవలు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం వల్ల భారత ప్రభుత్వం రేడియో ప్రసారాలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఆల్ ఇండియా రేడియో 1936 సంవత్సరంలో అధికారికంగా ఏర్పడింది. స్వాతంత్ర్యం తరువాత మన దేశ అభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. 1957 సంవత్సరంలో భారత కవి పండిట్ నరేంద్ర శర్మ గారు సూచించిన ఆకాశవాణి అనే పేరును అధికారికంగా స్వీకరించారు. ఇక అప్పటి నుండి ఆకాశవాణి అనే పేరు భారతీయుల అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. భారత స్వాతంత్ర్యం అనంతరం దేశ నిర్మాణంలో రేడియో అందించిన సేవలు ఎన్నో ఎన్నెన్నో. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాలు, రాష్ట్రపతుల సందేశాలు, జాతీయ పండుగల ప్రత్యక్ష ప్రసారాలు, పార్లమెంట్ వార్తలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని అందించడంలో కూడా రేడియో కీలక పాత్ర పోషించింది. విద్యుత్, మొబైల్ నెట్వర్కులు దెబ్బతిన్న సందర్భాలలో కూడా రేడియో ప్రజలకు సమాచారం అందించే అత్యంత నమ్మకమైన మాధ్యమంగా నిలుస్తోంది. వాతావరణ హెచ్చరికలు, సురక్షిత ప్రాంతాల సమాచారం, ప్రభుత్వ సూచనలు ప్రజలకు వేగంగా చేరవేయడంలో రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుత కాలంలో టెలివిజన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి ఆధునిక ప్రసార మాధ్యమాలు అభివృద్ధి చెందినప్పటికీ రేడియో తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. తక్కువ ఖర్చుతో సులభంగా అందుబాటులో ఉండటం రేడియో యొక్క ప్రధాన ప్రత్యేకత. భారతదేశంలో రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయడంలో ఆకాశవాణి ముందంజలో ఉంది. రేడియో భారతీయ సంగీత సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఎన్నో కళారూపాలను రేడియో సజీవంగా నిలబెట్టింది. తెలుగు భాషా వికాసానికి, సాహిత్య ప్రచారానికి కూడా ఆకాశవాణి విశేషంగా కృషి చేసింది. ఆకాశవాణి తన నిష్పాక్షిక వార్తలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో రైతు, విద్యార్థి, మహిళ, యువత, వృద్ధులు, ప్రతి వర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలతో భారతదేశ ప్రజా ప్రసార చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. అందువల్ల భారతీయ

ప్రసార దినోత్సవం మన దేశ ప్రసార రంగం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసేటటువంటి ఒక ముఖ్యమైన రోజు. సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ప్రసార మాధ్యమాల పాత్రను గుర్తించి వాటి అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరింతవరకు భారతీయ ప్రసార దినోత్సవం విశేషాలు విన్నారు.

మీరింతవరకు భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

టీన్ టైం హిందీ చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ, అలాగే సమాధానాలు ఆసక్తిగా పంపించే మీ అందరికీ ఇదే స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో మొదటగా అడిగే ప్రశ్న ఏమిటంటే, జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి? జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి? ఇది ఇవాళ మొదటి ప్రశ్న. సమాధానాలు వచ్చేలోగా ఒక మంచి పాట విందామా?

శ్రోతలు సమాధానాలు పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మహబూబ్ సుభాని గారు కాదండి, మీరు పంపించింది కరెక్ట్ ఆన్సర్ కాదు. అలాగే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్టేనండి. అయితే మీరు అది ఏ లాంగ్వేజ్లో అన్నది పంపించారు, మీరు పంపించింది కరెక్టే. ఏ వాంగ్మయం అన్నా మీరు పాళీ భాషకు సంబంధించింది అని రాశారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. తర్వాత ప్రవీణ శ్రీదేవి శైలజ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ ఆంటోనీ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజువోలు విలేజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి సాయిరాం తనుజ వీరంతా హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచే శ్యామ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి నైదా త్రివేణి చిన్మయీ ప్రీతం కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. గుండుగులను నుంచి కొనకళ్ళ రమేష్ శ్రీనివాస్ బాబు రామోజీ సత్యనారాయణ ధన్వీ గుప్తా కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి

ఎం మురహరి యశోద జానకిరాజు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి, వీరు నల్గొండ జిల్లా గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్, వీరంతా కూడా నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దారపురం నుంచి శెట్టి సూరిబాబు. వీరు టైపింగ్ కరెక్ట్గా చేసినట్లేదు, ఏదో మరి ఔదయత్త అని పంపించారండి. అదేదో టైపింగ్ రాంగా లేకపోతే మీరు పంపించింది ఏమిటో నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. తర్వాత దస్తగిరి నుంచి సంధ్యా యాస్మిన్, సారీ దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు ఇంకా సుధాకర్ అక్కరపాక నుంచి అడుగుతున్నారు ప్రశ్నని, జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి? అదండి ప్రశ్న. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత గాంధీ మార్కెట్ ఇంకోల నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ మన్నారం, వినయ్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా, వీరంతా కోల్కతా అని పంపించారు. అది ఏ ప్రశ్న అండి? నేను అడిగిన ప్రశ్న ఏంటంటే జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి. తర్వాత కుంకలమరు గ్రామం తెలగలపాలి నుంచి మార్తమ్మ, వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్, వీరు కూడా ఏమిటో కొంత కన్ఫ్యూజింగ్గా పంపించారు. కరెక్ట్గా లేదండి మీ ఆన్సరు. తర్వాత నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు శ్రీ రామకృష్ణయ్య, సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏమిటంటే జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి? అదండి ప్రశ్న. తర్వాత కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఇంకా కొంతమంది ప్రశ్న ఏమిటని అడుగుతూనే ఉన్నారు, మరి జాతక కథలు ఏ వాంగ్మయానికి చెందినవి? మరి చాలామంది ఆన్సర్ పంపించారు, కరెక్టే పంపించారండి. బౌద్ధ వాంగ్మయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథలు ఇవి. జాతక కథలంటే బౌద్ధ వాంగ్మయానికి చెందినవి. గౌతమ బుద్ధుడు తన పూర్వజన్మల్లో బోధిసత్వుడిగా ఉన్నప్పుడు పొందిన అనుభవాలను, చేసిన త్యాగాలను ఈ కథలు వివరిస్తాయన్నమాట. ప్రాచీన భారతదేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా ఈ కథలు తెలియజేస్తాయి. అలాగే అజంతా గుహల్లోని శిల్పాలు, చిత్రలేఖనాలు ఈ కథల ఆధారంగానే చెక్కబడ్డాయి. మరి మొదటి ప్రశ్నకి సమాధానాలు పంపించిన మీ అందరికీ మరి కంగ్రాచులేషన్స్ అండి. కార్యక్రమంలో తర్వాత ప్రశ్న ఏంటంటే, మన దేశంలో శాస్త్రీయ నృత్యాలు ప్రధానంగా ఒక 8 ఉన్నాయి కదా. అయితే అందులో ఒక నాట్యం ఏంటంటే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగటం మాదిరిగా ఓ నాట్యం ఉంటుంది. ఆ నాట్య ప్రక్రియ ఏది? సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగే మాదిరిగా ఉండే నాట్య ప్రక్రియ ఏది? అది ఏ రాష్ట్రానికి చెందింది? అది 2వ ప్రశ్న. సమాధానాలు వచ్చేలోగా మరి పాట విందామా?

కార్యక్రమంలో అడిగిన తర్వాత ప్రశ్న ఏమిటంటే, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగడం మాదిరిగా ఒక నాట్య ప్రక్రియ ఉంటుందంటే, మన దేశంలో ప్రధానంగా 8 శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయండి. కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ ఇట్లా ఉన్నాయి. వాటిల్లో ఒక నాట్య ప్రక్రియలో సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగటంలాగా ఈ నాట్య ప్రక్రియ ఉంటుంది, అది ఏది, అది ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగాం ప్రశ్న. మరి సమాధానాలు చూద్దాం. సుజాత ప్రకాష్ మెర్లిన్ ఆశ్రయ విజయవాడ నుంచి పంపించారు, నవగ్రహ నృత్యం అని, కాదండి అలాంటిదేం లేదు. తర్వాత వీరు కూడా సీతా కళ్యాణి హిల్ కాలనీ నాగార్జున సాగర్ నల్గొండ నుంచి పంపించారు, కూచిపూడి అని కాదండి. అలాగే మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి పంపించారు, కాదు సార్ అది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, వీరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒడిస్సీ నృత్యం అన్నారు, కాదండి. అజ్జరపు సీతారామాంజనేయ మూర్తి సుశీల వీరంతా కూడా కథక్ నాట్యం ఉత్తరప్రదేశ్ అని పంపించారు, కరెక్ట్ కాదండి ఆన్సరు. మరి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా కూచిపూడి నృత్యం అనే

కాదండి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి భరతనాట్యాన్ని పంపించారు, అది కూడా రాంగ్ ఆన్సరే. తర్వాత గుసాడి నృత్యం అని హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మోరుపల్ల నుంచి పంతాడి శ్రీనివాసరావు కథాకళి అని పంపించారు, అది కూడా రాంగ్ ఆన్సరే. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మీరు పంపించింది శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. తర్వాత దైద త్రివేణి చిన్మయి ప్రీతం నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఘూమర్ డ్యాన్స్ అన్నారు, కాదండి. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి భరతనాట్యం పంపించారు, కాదండి. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రాతుల్లా, ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్.

క్వశ్చన్ మరోసారి అంటున్నారు వీరు. మధుసూదన్ రెడ్డి అడుగుతున్నారు పాపనేనిపాలెం నుంచి, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగడం మాదిరిగా ఉండే నాట్య ప్రక్రియ ఏది, అది ఏ రాష్ట్రానికి చెందింది? అదండి ప్రశ్న. హేమా సుందర్ బొంగోలు నుంచి పంపించారు, కమలా యేసుపాదం ఇద్దరు పంపించారు. ఏమనంటే మోహిని అట్టం అని. కాదండి, అది కూడా కరెక్ట్ కాదు. షేక్ మెహబూబ్ సుభాని పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. మరి దీనికి ఆన్సర్ చెప్పేస్తాను, ఎందుకంటే ఎవరో ఒకరిద్దరితో తప్ప మిగిలిన వాళ్ళందరూ రకరకాల ఆన్సర్స్ పంపిస్తున్నారు. రాజస్థాన్ నుంచేనే పంపించారు వీరు. కాదండి, చీరాల నుంచి ప్రభ వీరు తమాషాగా లంబాడి నృత్యాన్ని పంపించారు. కాదండి, ఇది శాస్త్రీయ నాట్య ప్రక్రియ ఇది. సరే ఆన్సర్ చెప్తాను. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగే మాదిరిగా ఉండే నాట్య ప్రక్రియ మణిపురి. మన దేశంలో ఉన్న ప్రధాన శాస్త్రీయ నృత్యాల్లో ఇది కూడా ఒకటి. ఇది ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్కి చెందింది. ఈ నృత్యంలో రాధాకృష్ణుల పవిత్ర ప్రేమ రాసలీల చుట్టూ కూడా ఈ నాట్యం తిరుగుతుంది. అయితే ఒకప్పుడు మణిపూర్కే పరిమితమైన ఈ నృత్యాన్ని శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రవేశపెట్టడం ద్వారా దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇందుకే ఆన్సర్ ఏంటంటే మణిపూర్ నృత్యం, అది మణిపూర్ స్టేట్కి చెందింది. మరో పాట విందామా?

మరొక ప్రశ్న. అయోధ్య తెలుసు కదా మీకు, అయోధ్య ఏ నది ఒడ్డున ఉంటుంది? అది ప్రశ్న. అయోధ్య ఏ నది ఒడ్డున ఉంటుంది?

అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది అన్న ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే అనగా సాని శ్రీనివాసులు నందింపల్లి గ్రామం నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గుండుగల నుంచి మద్దుల శ్రీనివాసబాబు సత్యనారాయణ రమేష్ రామోజీ కరెక్ట్ ఆన్సర్. రామ్మోహన్ రావు సత్యవతి మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత చీరాల నుంచి ప్రభ కరెక్ట్ ఆన్సర్ అండి. డాక్టర్ కేవీ రావు కరెక్ట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటే జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుంచి ఎం రావు కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు అది ఏ నది ఒడ్డున అని అడిగాం కదండి, మీరు నది పేరైతే రాయలేదు. తర్వాత పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా నుంచి అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ అండి. కరీంనగర్ నుంచి సులోచన కరెక్ట్ ఆన్సర్. త్రివేణి చిన్మయి ప్రీతం హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత దస్తగిరి నుంచి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి సుభాష్ని శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అయోధ్య సరయు నది ఒడ్డున ఉంది. మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొని సమాధానాలు పంపించిన మీ అందరికీ అభినందనలు అండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
1: నమస్తే అధ్యాపికాజీ.
2: ఆశీర్వాద్. ఆవో బాస్వన్, తుమ్సే మై ఏక్ ప్రశ్న పూచనా చాహతీ హూం. బాస్వన్, తుమ్ అప్నే ఘర్ మే కూడా కచరా కహాం డాల్తే హో?
1: కూడేదాన్ మే అధ్యాపికాజీ.
2: కూడేదాన్ కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
1: జ్యాదా నహీ, ఆప్ హీ బతాయియే నా అధ్యాపికాజీ.
2: ఠీక్ హై, ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే పడేంగే. హమారా పాఠ్ కా నామ్ హై కూడేదాన్. ఈరోజు మనం కూడేదాన్, దీన్ని ఇంగ్లీష్లో డస్ట్బిన్ అని, తెలుగులో చెత్త డబ్బా అని అంటాం కదా, ముందుగా మనం విషయ ప్రవేశ్ చూద్దాం.
1: ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లంకి,
2: మొహల్లేకి,
1: మొహల్లేకి గందగీ దేకర్ లోగ్ మూహ్ దక్ లేతే హే, బోహ్ బైహేంగ్
2: బౌహే
1: బౌహే సికార్తే హే
2: సికోడ్తే హే
1: సికోడ్తే హే, లేకిన్ కుడేదాన్ ఇసీ గందగీ కో దోతే హుయే సబ్కే బీమారియోం సే బచాతా హే, గావ్ ఔర్ షహరోం కో సాఫ్ సుధరా రక్తా హే. చలో ఆజ్ హమ్ కుడేదాన్ కే బారే మే జాన్ లేంగే.
2: అచ్చా సునో, ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లే కి గందగీ అంటే మనం మన ఘర్ ఇంట్లో, గావ్ గ్రామంలో, గల్లీ అంటే వీధిలో, మరియు మొహల్లా అంటే మనం నివసించే ఏరియాలో. గందగీ అంటే చెత్త చెదారాన్ని దేక్ కర్ లోగ్ ముహ్ డక్ లేతే హే, చూసి ప్రజలందరూ ముక్కుకి నోరుకి అడ్డం పెట్టుకుంటాం కదా, ఎందుకంటే దుర్గంధాన్ని భరించలేక. బౌహే సుకోడితే హే, బౌహే అంటే కనుబొమ్మలు, కనుబొమ్మలు కూడా ముడిచేస్తాం. లేకిన్ కూడేదాన్ ఉసి గందగీ కో డోతే హుయే, కానీ చెత్త డబ్బా ఆ దుర్గంధాన్ని మోస్తూ భరిస్తూ సబ్కో బీమారియం సే బచాతా హే, అందరినీ జబ్బుల నుంచి కాపాడుతుంది. గావ్ ఔర్ షహరం కో సాఫ్ సుధరా రక్తా హే, ఈ చెత్త డబ్బాలు ఉపయోగించడం వల్ల గ్రామాలు, నగరాలు పరిశుభ్రంగా ఉంచబడతాయి. కాబట్టి మనం ఈరోజు కూడేదాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అచ్చా అబ్బా, పడ్నా షురూ కరో.
1: మే కయి రంగోం మే మిల్తా హూ, మేరే కయి ఆకార్ హే, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, రోడ్, సడక్, మే సబ్ జగహ్ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ మే, బడే కామ్ కి సోచే మేరే నామ్, జ్యాదా నహీ హో మేరా ధామ్, ఆతీ హూ మే సబ్కే
2: ఆతా హూ మై
1: సబ్కే కామ్.
2: అచ్చా సునో, మై కయి రంగో మే మిల్తా హూ, చత్రబా అంటుంది నేను అనేక రంగుల్లో దొరుకుతాను, మేరే కయి ఆకార్ హే నాకు చాలా ఆకారాలు కూడా ఉన్నాయి, ఘర్, స్కూల్, దఫ్తర్, హుయా, సడక్ ఇంట్లో గాని, స్కూల్లో, ఆఫీసుల్లో, లేక రోడ్ల మీద, మై సాబ్ జగా రహతాం నెలా నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగేనా, మీరు ఆలోచిస్తున్నారు కదా పిల్లలు, మై కౌన్ హూ నేనెవరో అని, చీజ్ హూ మై బడే కామ్ కి సోచో మేరా నామ్, నేనైతే బాగా ఉపయోగపడే వస్తువుని. సరే నేను మీకు ఒక క్లూ ఇస్తాను, జాదా నహీ హే మేరా దామ్, నాకు ఎక్కువ రేటు అంటే ధర లేదు, మై సబ్కే కామ్ ఆతా హూ, కానీ నేను అందరికీ పనికి వచ్చే వస్తువుని. ఇప్పుడు చెప్పండి నేనెవరు? బాస్వన్, కౌన్ సా హే వో చీజ్ బతావ్?
1: కుడేదాన్ అధ్యాపికాజీ.
2: సహీ బతాయా తుమ్నే. ఈ పాఠంలో కూడేదాన్ అంటే చెత్త డబ్బా స్వయంగా తన గురించి చెప్తోంది. అచ్చా అబ్బా ఆగే పడో.
1: అప్తో సంజే హా, మేరా నామ్ కుడేదాన్ హే, ఆజ్ మే ఆప్కో ఏక్ ఆప్కో పత్తే కీ బాత్ బతావూ, సంసార్ మే ఏక్ మాత్రా మే హీ మాత్ర మే హీ హూ, జో అప్నే శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ, యూజ్ మీ మేరా ఉపయోగ కరే.
2: సునో అమ్మయ్య, నన్ను గుర్తుపట్టారు కదా, మేరా నామ్ కూడేదాన్ హే, నా పేరు చంద్రబా అండి, ఆప్కో పతే కి బాత్ బతాతా హూ, ఈరోజు నేను మీ అందరికీ నా గురించిన పూర్తి వివరాలు చెప్తానండి. సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హా, ఈ లోకంలో నేను ఒకే ఒకదాన్ని అండి, జో అప్నే శరీర్ పర్ లిక్కర్ చల్తా హూ, మేరా ఉపయోగ్ కరే, యూజ్.

0: మీ నా శరీరం మీద నన్ను ఉపయోగించుకోండి అని రాసుకునే ఏకైక వస్తువుని నేనే అని కూడేదాన్ తన గురించి చెప్తోందనమాట. ఆగేపడు.
1: పహలే లోగ్ పురాణి బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజే కా ఉపయోగ కూడే డాల్నే కే లియే కర్తే తే పర్ అబ్ సమయ బదల్ గయా హే అబ్ మే ప్లాస్టిక్ టిన్ గటే లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హే పహలే తో మేరా మూహ్ కులా రహతా తా అబ్ తో మే

0: डिब्बा या किसी भी टूटी हुई चीज का उपयोग कूड़ा डालने के लिए करते थे। మొదట్లో ప్రజలు పురాణి బాల్టీ అంటే పాత బకెట్ను డబ్బాను ఏదైనా విరిగిపోయిన వస్తువును చెత్త వేయడానికి ఉపయోగించేవాళ్ళు. పర్ అబ్ సమయ్ బదల్ గయా హై, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, అనేక మార్పులు కూడా వచ్చాయి. అబ్ మే ప్లాస్టిక్ టీన్ గత్తే లోహే వా స్టీల్ సే బనాయా జానే లగా హుం. ఇప్పుడు నన్ను అంటే చెత్త డబ్బాని ప్లాస్టిక్ టిన్నులుగా, గత్తే అంటే కార్డుబోర్డుగా, ఇనుము లేక స్టీల్తో పెద్ద పెద్ద బాక్సులుగా తయారు చేయబడుతున్నాను. పేలతో మేరాము కులా రహతాత, మొదట్లో నా నోరు కులా అంటే ఓపెన్గా ఉండేది, అంటే చెత్త డబ్బా ఓపెన్గా మూత లేకుండా ఉండేదన్నమాట. అప్తో మైనే డక్కన్ లగవాలియా హై, కానీ ఇప్పుడు నేను కూడా డక్కన్ అంటే పైన మూత పెట్టించేసుకున్నాను. జబ్ మేరీ ఆవశ్యకత హో అంటే ఎప్పుడైతే నా అవసరం వస్తుందో లేదా చెత్త వేయాలి అనుకున్నప్పుడు డక్కన్ కోలో మూతను తెరవండి, ఆర్ ముజే ఉపయోగమే లావో, చెత్త వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేయండి అని చెప్తోంది. అచ్చా బాగే పడవు.
1: జాగో లోగో జాగో, సంసార్ మే చీజే బదల్తీ రహతీ హే, మే భీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ. అబ్ మేనే అపనే భాయ్యోం కే కో భీ కామ్ కర్నా సికా దియా హే, నీలే వ నీలా వ కాలే బా కుడేదాన్ మేరా బాయి హే, ఔర్ మే హూ హరా కుడేదాన్. ఆప్ మేరా నీలా బాయి కా ఉపయోగ ఏసా కుడా డాల్నే కే లియే కర్ సక్తే హే, జైసే జో నష్ట్ నహీ హోతా, జైసే ప్లాస్టిక్ లోహే ఆది. కాలే బాయి కా ఉపయోగ జీవాణు ఫైల్నే వాలి వస్తు ఓం కో డాల్నే కే లియే హోతా హే, జైసే ప్రయోగ కే బాద్ పట్టి రక్త సే సారీ సనీ ఇంజెక్షన్ కీ సుయి ఆది.
0: అచ్చా సును, జాగో లోగో జాగో చెత్త డబ్బా అంటుంది కదా, ప్రజలందరూ మేల్కొనండి. సంసారమే చీజే బదల్తీ రహతీ హే, ప్రపంచంలో వస్తువులన్నీ మారుతూ రకరకాలుగా వస్తున్నాయి. మై బీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా తరచుగా మారిపోతున్నాను. అంటే టెక్నాలజీ మారి రోజు రోజు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలని అర్థం. అబ్ మైనే అప్నే భాయ్యోం కో భీ కామ్ కన్నా సిఖా దియా హై, చెత్త డబ్బా అంటుంది కదా, ఇప్పుడు నేను నా సోదరులకి కూడా పనిచేయటం నేర్పించాను అని. అంటే మన కూడేదానికి సోదరులు కూడా ఉన్నారట, నీలం రంగు నల్ల రంగు కూడేదాన్లు మన కూడేదాన్ సోదరులట. ఆర్ మై హూ హరా కూడేదాన్, నేనేమో ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాను అని చెప్తోంది. ఆప్ మేరే నీలే భాయిక ఉపయోగ, ఇప్పుడు నీలం రంగు కూడేదాన్ని దేనికోసం ఉపయోగించాలో చెప్తోంది. ఐసా కూడా డాల్నే కెలియే కర్ సక్తే హే, నీలం రంగు చెత్త డబ్బాలో ఎలాంటివి వెయ్యాలంటే జైసే ప్లాస్టిక్ లోహా ఆది జో నష్ట్ నహీ హోతే, ప్లాస్టిక్ ఇనుము లాంటి నాశనం కాకుండా ఉండే వస్తువులను వేయటానికి మాత్రమే ఉపయోగించాలి. అలాగే కాలే బాయిక ఉపయోగ, ఇక నల్ల రంగు చెత్త డబ్బాను జీవాణు ఫైలానే వాలి వస్తువుకో డాల్నే కేలియే హోతా హే, జీవాణు ఫైలనే వాలి వస్తువు అంటే విషాణువులను అంటే వైరస్ ని వ్యాపింపచేసే వస్తువుల కోసం ఉపయోగించాలి. అంటే ఉదాహరణకి గాయాలపై కట్టే పట్టీలు, ఇంజెక్షన్లు, బ్లడ్ తో తడిసిన పత్తి లాంటి వస్తువులు అన్నమాట. అచ్చా అబ ఆగే పడో.
1: మేరా ఉపయోగ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కేలియే కర్ సక్తే హే, జైసే సబ్జీ యా ఫలోం కి చిల్కే ఆది.
0: అచ్చా సును, ఇక చివరగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చెత్త డబ్బాని దీన్ని నాశనం అయ్యే పదార్థాలు అంటే కూరగాయలు లేక పండ్ల తొక్కలు వేయడానికి ఉపయోగించాలి. ఆగే పడు.
1: ఆప్ ఏక్ బార్ బతావు, జబ్ ఆప్ మేరే ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే, పరంతు జబ్ ఆప్ కుడే ఇదర్ ఉదర్ పెంకతే హో తో ముజే బహుత్ దుఃఖ్ హోతే హే.
0: చెత్త డబ్బా అంటుంది కదా, మీరు నన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఆప్ మేరా ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషీ మిల్తీ హే, మీరు నన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది, కానీ మీరు చెత్తని అక్కడ ఇక్కడ పారేసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని. ఆగే పడు.
1: ఆప్ జాంతా హై కి ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కే
0: ఆమంత్రిత్
1: కర్ రహే హే.
0: ఇంకా ఏం చెప్తోంది, ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరా తరా కి బీమారియోం కో ఆమంత్రిత్ కర్ రహే హే, మీకు తెలుసా నన్ను ఉపయోగించకుండా చెత్తని ఎక్కడ పడితే అక్కడ

0: పారేశారనుకోండి, దానివల్ల రకరకాల వ్యాధులకు స్వయంగా మీరే ఆహ్వానం పలికినట్లు అవుతుందని. ఆగే పడవు.
1: యది ఆప్ కుడే ఇధర్ ఉధర్ పెంక్ గయే తో గందగీ ఫైల్తీ హే, గందగీ సే హైజా పెచ్చిష్ ఔర్ డెంగ్యూ జేసే భయానక రోగం కో ఫైల్నే కీ సంభావన హే. యహ సచ్ హై కి స్వాస్థ్య హీ హమారా లియే
0: హమారే లియే
1: హమారే లియే అనుమూల్ ఖజానా హే. కై వ్యక్తి
0: కోయి
1: వ్యక్తి చాహియే కితనా భీ ధనవాన్ క్యో నా హో, యది ఉస్కా స్వాస్థ్య టీక్ నహీ హో తో ఉస్కే లియే సభీ సుఖ బేకార్ హే. రోగీ వ్యక్తి తో కోయీ భీ కామ్ కార్య టీక్ తరహ సే నహీ కర్ పాతే హే. కేవల్ స్వాస్థ్య వ్యక్తి హీ సభీ సుఖోం కో పా సక్తే హే. ఇస్లియే యహ ధ్యాన్ మే రఖనా చాహియే కి ఆప్ కుడే కర్కట్
0: కూడా కర్కట్
1: కూడా కర్కట్ డాల్నే కే లియే అధిక సే అధిక మేరా ఉపయోగ కరే.
0: అన్యదా
1: అన్యదా నుక్సాన్ ఆపర్
0: ఆప్కా హీ హోగా.
1: ఆప్కా హీ హోగి.
0: ఏది అంటే ఒకవేళ ఒకవేళ మీరు చెత్త చెదారం ఇదర్ ఉదర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల డస్ట్ అంటే మురికి వ్యాపిస్తుంది, దానివల్ల హైజా అంటే కలరా, పేచిష్ విరోచనాలు అంటే మలేరియా లాంటివి, డెంగ్యూ ఫీవర్ లాంటి భయంకరమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. స్వాస్థ్యతో హమారే లియే అన్మోల్ ఖజానా హే. ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక అపురూపమైన అమూల్యమైన వరం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా ఎలాంటి సుఖమైన వ్యర్థమే. రోగి వ్యక్తికు తో కోయీ భీ కార్య టీక్ తరసే నహీ కర్ పాతా. రోగం లేక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని సరిగ్గా చేయలేడు, అంటే ఇంట్రెస్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. కేవల్ స్వాస్థ్య వ్యక్తి సభీ సుఖంకో పాసక్తా హే. అదే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే పనిని సక్రమంగా పూర్తి చేసి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇసలియే యహ ధ్యానమే రక్నా చాయేకి అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలట, అందువల్ల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్ కూడా కర్కట్ డాల్నే కెలియే అధిక సే అధిక మేరా ఉపయోగ కరే. కాబట్టి మీరందరూ చెత్తా చెదారం వేయటానికి నన్ను ఎంతగా ఉపయోగిస్తే, నన్ను అంటే చెత్త డబ్బాని, అంత మంచి జరుగుతుంది. అన్యదా ఆప్ కాహీ నుక్సాన్ హోగా, లేదంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్తోంది. అచ్చా ఆగే పడు.
1: స్వచ్ఛతా కా సందేశ దేనే ఆయా కుడే దాన్ స్వచ్ఛతా కా కార్య హీ బడా
0: కార్య హే బడా మహాన్.
1: గందగీ సే పైలే బీమారీ స్వచ్ఛతా కీ అబ్ ఆయి బారీ, ఆవో బీమారియో బగాయి సారీ జిందగీ నిరోగ్ బనాయి హమారి.
0: అచ్చా సును. స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కూడేదాన్, పరిశుభ్రత స్వచ్ఛత అనే పరిశుభ్రత అనే సందేశం ఇవ్వడానికి స్వయంగా కూడేదానే వచ్చింది. స్వచ్ఛత కా కార్య హే బడా మహాన్, పరిశుభ్రంగా ఉంచటం అనేది ఒక మహోన్నతమైన కార్యం. గందగీసే ఫైలే బీమారి అంటే మురికి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి. స్వచ్ఛతాకి ఆయి అబ్ బారి, కాబట్టి మనవంతుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆవో బీమారియా భగాయే సారి, అందరం కలిసి స్వచ్ఛతను పాటించి ఈ దేశంలో వ్యాపించిన రోగాలను తరిమికొడదాం. జిందకి నీరోగ్ బనాయే హమారి, అందరం కలిసి మన జీవితాన్ని రోగాలు లేని ఆరోగ్యప్రదమైన జీవితాలుగా తీర్చిదిద్దుకుందామని కూడేదాన్ మనకు చెప్తోంది. పాట సమజ్ మే ఆగయా భాష్వంత్
1: జీ అధ్యాపికా జీ,
0: యాని ఇస్ పాట మే అంటే ఈ పాటల్లో మనకి చెత్త బుట్ట దాని వల్ల ఉపయోగం, చేయకపోతే ఏం జరుగుతున్నది తెలుసుకున్నాం కదా. అచ్చా ఆస్ కా పాట ఇహి సమాప్తి కరేంగే భాష్వంత్.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: సుభాషిష్.
2: కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింత వరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది

0: విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఇప్పుడు శ్రీమతి పుచ్చకాయల విజయలక్ష్మి బృందం వారిచే భజనావళి వింటారు.

మీరింత వరకు శ్రీమతి పుచ్చకాయల విజయలక్ష్మి బృందం ఆలపించిన భజనలు విన్నారు. ఈనాటి భజనావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నరేష్ అయ్యర్ ప్రశాంత్ ని పాడిన గీతం చిత్రం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జూలై 2026

0: లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీయ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. చిత్రగీతాలు కార్యక్రమంలో వినబోయే గీతం భువనచంద్ర సాహిత్యంలో కార్తీక్ గానం, చిత్రం సెవెన్త్ సెన్స్.

వింటినా గీతం ఏక్ నిరంజన్ చిత్రానికి హేమచంద్ర గీతా మాధురి పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మణిశర్మ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వింటిన ఆ గీతం రారెండోయ్ వేడిక చూద్దాం. చిత్రానికి రంజిత్ గోపిక పూర్ణిమ పాడిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం.

యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే గురించి తెలుసుకుందాం. భారతదేశంలో రేడియో ప్రసారాల సేవల ఆరంభాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే రేడియో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన సమాచార మాధ్యమాల్లో ఒకటి. టెలివిజన్

ఇంటర్నెట్ లేని రోజుల్లో ప్రజలకు వార్తలు, విద్య, వినోదం, సంగీతం, వ్యవసాయ సమాచారం అందించిన ప్రధాన సాధనం రేడియో. భారతదేశంలో అధికారిక రేడియో ప్రసారాలు 1927 జూలై 23 ప్రారంభమయ్యాయి. ఆ రోజున ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ తన మొదటి రేడియో ప్రసారాన్ని ప్రారంభించింది. అనంతరం అదే సంవత్సరంలో కలకత్తా కేంద్రం కూడా ప్రారంభమైంది. ఈ చారిత్రక సంఘటనకు గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవం జరుపుకుంటారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఎక్కువ కాలం కొనసాగలేదు. అనంతరం 1930 భారత ప్రభుత్వం ప్రసార సేవలను తన ఆధీనంలోకి తీసుకుని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరుతో నిర్వహించింది. తర్వాత 1936 ఈ సంస్థకు ఆల్ ఇండియా రేడియో అనే పేరు పెట్టబడింది. అనంతరం 1957 ఆకాశవాణి అనే పేరును అధికారికంగా స్వీకరించారు. అప్పటి నుంచి ఆకాశవాణి దేశ ప్రజలకు విశ్వసనీయ సమాచార వేదికగా నిలిచింది. అయితే అదే ఏడాది వివిధ్ భారతి సేవ కూడా ప్రారంభమైంది. ఆకాశవాణి అంటే ఆకాశం నుంచి వినిపించే దివ్యస్వరం అని, వాయిస్ ఫ్రమ్ ద స్కై అని అంటారు. జాతీయ ప్రసార దినోత్సవం కేవలం రేడియో ప్రారంభమైన రోజును గుర్తు చేసుకోవడానికే కాదు, సమాచారాన్ని ప్రజలకు వేగంగా విశ్వసనీయంగా చేరవేసే ప్రసార మాధ్యమాల సేవలను గౌరవించడానికి కూడా ఈ రోజును జరుపుకుంటారు. రేడియో ద్వారా దేశ విదేశీ వార్తలు ప్రజలకు చేరుతాయి. రైతులకు వ్యవసాయ సూచనలు, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు ప్రసారమవుతాయి. కళలు, సంగీతం, సాహిత్యం ప్రజల్లో విస్తరించాయి. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే హెచ్చరికలు అందించబడతాయి. ప్రస్తుతం సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా రేడియో తన ప్రాధాన్యతను కోల్పోలేదు. ఎఫ్ఎం రేడియో, కమ్యూనిటీ రేడియో, డిజిటల్ రేడియో, ఇంటర్నెట్ రేడియో, పాడ్కాస్ట్ల రూపంలో ప్రసార రంగం మరింత విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇప్పటికీ రేడియోను విశ్వసిస్తున్నారు. రేడియో అనేది కేవలం ఒక పరికరం కాదు, అది ప్రజలను కలిపే వేదిక, జ్ఞానాన్ని పెంచే గురువు, వినోదాన్ని అందించే మిత్రుడు, అత్యవసర సమయాల్లో నమ్మకమైన సమాచార దూత. ఈ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా భారత ప్రసార రంగ అభివృద్ధికి సేవలందించిన ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు అర్జున్ రెడ్డి చిత్రం నుంచి అల్ఫోన్స్ జోసెఫ్ పాడిన పాట వింటారు.

భారత స్వాతంత్రోద్యమంలో చెరగని ముద్ర వేసిన మహానేత, జాతీయవాది, విద్యావేత్త, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. బాలగంగాధర్ తిలక్ గారి అసలు పేరు కేశవ్ గంగాధర్ తిలక్. ఆయన 1956 జూలై 23 మహారాష్ట్రలోని రత్నగిరి పట్టణంలో జన్మించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని నింపిన తొలి నాయకుల్లో ఆయన ఒకరు. ప్రజల ప్రేమాభిమానాల వల్ల ఆయనకు లోకమాన్య అనే బిరుదు లభించింది. దీని అర్థం ప్రజలచే అంగీకరించబడిన నాయకుడు అని. బాలగంగాధర్ తిలక్ గారి తండ్రి పేరు గంగాధర్ రామచంద్ర తిలక్ గారు సంస్కర్త, పండితుడు, గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు. విద్య, క్రమశిక్షణ, దేశభక్తి విలువలను చిన్నప్పటి నుంచే తన కుమారుడికి నేర్పించారు. తల్లి పేరు పార్వతీభాయి తిలక్ గారు. భక్తి, నైతిక విలువలు కలిగిన గృహిణి. ఆమె ప్రభావం తిలక్ వ్యక్తిత్వ వికాసంలో ఎంతో ముఖ్యమైనది. చిన్ననాటి విద్య అనంతరం బాలగంగాధర్ తిలక్ గారి కుటుంబం పూణేకు వెళ్ళింది. అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి గణిత శాస్త్రంలో పట్టా పొందారు. తర్వాత న్యాయశాస్త్రంలో కూడా విద్యను పూర్తి చేశారు. అయితే న్యాయవాద వృత్తిని, దేశ సేవనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. భారతీయుల్లో జాతీయ భావన పెంపొందించేందుకు తిలక్ గారు విద్య, పత్రికలు, ప్రజా ఉత్సవాలను ఆయుధాలుగా ఉపయోగించారు. ఆయన కేసరి మరియు ది మహారట్ట అనే పత్రికలను ప్రారంభించి బ్రిటిష్ పాలనపై ప్రజల్లో చైతన్యం కలిగించారు. ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి గణేష్ ఉత్సవాలు, శివాజీ జయంతి ఉత్సవాలను సామూహికంగా నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. బాలగంగాధర్ తిలక్ గారు చెప్పిన ప్రసిద్ధ నినాదం, స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని నేను సాధించుకొని తీరుతాను. ఈ ఒక్క నినాదం భారత స్వాతంత్ర ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. లక్షలాది భారతీయుల్లో స్వేచ్ఛాస్ఫూర్తిని రగిలించింది. దేశ ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడినందుకు, ప్రజల గౌరవాన్ని సంపాదించుకున్నందుకు ఆయనను లోకమాన్య అని సంబోధించారు. మహాత్మాగాంధీ ఆయనను ఆధునిక భారత నిర్మాతగా కొనియాడారు. భారత స్వాతంత్రోద్యమానికి అంకిత భావంతో సేవలందించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు 1920 ఆగస్టు 1 ముంబైలో మరణించారు. ఆయన మరణం భారత జాతీయోద్యమానికి తీరని లోటుగా నిలిచింది. అయితే ఈ రోజున చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని కూడా జరుపుకుంటారు. చంద్రశేఖర్ ఆజాద్ గారు 1906 జూలై 23 ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్పూర్ జిల్లా బావ్రా గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు చంద్రశేఖర్ తివారీ. చిన్నప్పటి నుంచే ధైర్య సాహసాలు, దేశభక్తి, న్యాయం పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తిగా ఎదిగారు. చంద్రశేఖర్ ఆజాద్ గారి తండ్రి పేరు సీతారాం తివారీ. ఆయన సాధారణ కుటుంబానికి చెందినవారు. కష్టపడి జీవనం సాగించేవారు. తల్లి పేరు జాగ్రాణి దేవి గారు. తన కుమారుడిలో దేశభక్తి, నిజాయితీ, ధైర్యం వంటి విలువలను పెంపొందించారు. చిన్నప్పటి నుంచే దేశం కోసం సేవ చెయ్యాలనే సంకల్పం ఆజాద్లో పెరగడానికి ఆమె ప్రోత్సాహం ఎంతో దోహదపడింది. ప్రాథమిక విద్య అనంతరం ఆయన వారణాసి వెళ్లి సంస్కృతం అభ్యసించారు. విద్యార్థి దశలోనే జాతీయోద్యమం ప్రభావంతో స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్నారు. అయితే 1921 జరిగిన సహాయ నిరాకార ఉద్యమంలో పాల్గొనేందుకు బ్రిటిష్ పోలీసులు ఆయనను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి పేరు అడగగా ఆయన ధైర్యంగా, నా పేరు ఆజాద్, తండ్రి పేరు స్వతంత్ర, చిరునామా జైలు అని సమాధానం చెప్పారు. ఈ సంఘటన తర్వాత ఆయనకు చంద్రశేఖర్ ఆజాద్ అనే పేరు శాశ్వతంగా మారింది. చంద్రశేఖర్ ఆజాద్ గారు హిందుస్థాన్ సోషలిస్ట్ ది పబ్లికన్ అసోసియేషన్ లో ప్రముఖ నాయకుడిగా పనిచేశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి విప్లవకారులతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడమే ఆయన జీవిత లక్ష్యం. చంద్రశేఖర్ ఆజాద్ గారు యువతలో ధైర్యం, త్యాగం, దేశభక్తి పెంపొందించారు. 1931 ఫిబ్రవరి 27

అలహాబాద్లోని ప్రస్తుతం చంద్రశేఖర్ ఆజాద్ పార్కులో బ్రిటిష్ పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చంద్రశేఖర్ గారు వీరోచితంగా పోరాడారు. తాను బ్రిటిష్ వారికి ఎప్పటికీ లొంగననే చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నారు. చివరి బుల్లెట్తో తన ప్రాణాలను తానే అర్పించారు. అప్పటి నుంచి ఆయన భారత చరిత్రలో అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్గా చిరస్థాయిగా నిలిచిపోయారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇష్క చిత్రం నుంచి నిత్యమీనన్, అద్నాన్ సామీ పాడిన పాట వింటారు.

తెలుసుకుందాం. ప్రపంచ షుగరేన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 23వ తారీఖున నిర్వహిస్తారు. ఈరోజు ప్రజల్లో షుగరేన్ వ్యాధిపై అవగాహన పెంచడం, వ్యాధిని ముందుగానే గుర్తించడం, సరైన వైద్య సేవలు అందేలా ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. ప్రపంచ షుగరేన్ దినోత్సవాన్ని 2005లో షుగరేన్ ఫౌండేషన్ ప్రారంభించింది. ఈ రోజును డాక్టర్ హెన్రిక్ షుగరేన్ జన్మదినమైన జూలై 23వ తారీఖున నిర్వహిస్తున్నారు. స్వీడన్కు చెందిన నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ హెన్రిక్ షుగరేన్ 1933లో ఈ వ్యాధిని శాస్త్రీయంగా వివరించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినాన్ని ప్రపంచ షుగరేన్ దినోత్సవంగా పాటిస్తున్నారు. షుగరేన్ వ్యాధి ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి, అంటే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపైనే దాడి చేస్తుంది. ఈ వ్యాధిలో ముఖ్యంగా కళ్ళల్లో తీవ్రమైన పొడిబారడం, నోరు పొడిబారడం, కీళ్ల నొప్పులు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో శరీరంలోని ఇతర అవయవాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. షుగరేన్ వ్యాధిని చాలా మందిలో ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టమవుతుంది. అందువల్ల ఈ దినోత్సవం ద్వారా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రారంభ దశలోనే నిర్ధారణకు ప్రోత్సహించడం, రోగులకు మద్దతు అందించడం, వైద్య పరిశోధనలకు ప్రాధాన్యం కల్పించడం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున మరొక విశేషం ఏమిటంటే నేషనల్ గార్జియస్ గ్రాండ్మా డేను జరుపుకుంటారు. అమ్మమ్మలు నానమ్మల ప్రేమ, ఆప్యాయత, అనుభవం, జీవితోత్సాహాన్ని గౌరవిస్తూ ఈ రోజును జరుపుకుంటారు. వయస్సు పెరిగిన మహిళల అందం, ఆత్మవిశ్వాసం, చురుకుదనం ఏమాత్రం తగ్గవని గుర్తు చేసే రోజుగా ఇది నిలిచింది. నేషనల్ గార్జియస్ గ్రాండ్మా డేను అమెరికాకు చెందిన రచయిత్రి కాలమిస్ట్ అలీస్ సోలోమన్ ప్రారంభించారు. ఆమె తన 50వ ఏటా కళాశాల విద్యను పూర్తి చేసిన తర్వాత సమాజం 50 సంవత్సరాలు దాటిన మహిళలను కేవలం గ్రాండ్మా అనే పరిమిత దృష్టితో చూడడం గమనించారు. ఆ అభిప్రాయాన్ని మార్చాలని భావించి ఆమె గ్రాండ్మా అనే పదానికి గార్జియస్ అనే పదాన్ని జోడించి వయస్సు పెరిగిన మహిళలు అందంగా, ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంగా జీవించగలరనే సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూలై 23వ తారీఖున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మన కుటుంబాల్లో అమ్మమ్మలు నానమ్మలు ప్రేమకు, సహనానికి, అనుభవానికి ప్రతీకలు. వారు మనకు కథలు చెబుతారు, సంప్రదాయాలను పరిచయం చేస్తారు, మంచి విలువలను నేర్పుతారు. వారి ఆశీర్వాదం, ఆప్యాయత కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. నిజమైన అందం ప్రేమలో, అనుభవంలో, ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు జల్సా చిత్రం నుంచి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు నేషనల్ వెనిల్లా ఐస్ క్రీమ్ డే గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఐస్ క్రీమ్ రుచుల్లో వెనిల్లా ఒకటి. ప్రతి సంవత్సరం జూలై 23వ తారీఖున అమెరికాలో జాతీయ వెనిల్లా ఐస్ క్రీమ్ డే జరుపుకుంటారు. వెన్నెలా రుచికి ఉన్న ప్రత్యేకతను గుర్తు చేసుకోవడం, కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఈ రుచిని ఆస్వాదించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. వెన్నెలా సహజంగా లభించే ఒక సువాసన పదార్థం. ఇది మెక్సికోకు చెందిన వెన్నెలా ఆర్కిడ్ అనే తీగ మొక్క కాయల నుంచి లభిస్తుంది. శతాబ్దాల క్రితం మెక్సికోలోని స్థానిక ప్రజలు వెన్నెల్లాను సువాసన కోసం ఉపయోగించేవారు. అనంతరం స్పానిష్ అన్వేషకులు దీనిని యూరప్కు తీసుకెళ్లడంతో ప్రపంచవ్యాప్తంగా వెన్నెల్లా ప్రాచుర్యం పొందింది. తరువాత పాలు, క్రీమ్, చక్కెర, వెన్నెల్లా సారంతో తయారయ్యే వెన్నెల్లా ఐస్ క్రీమ్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ రుచిగా మారింది. అయితే 1984లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ జూలై నెలను జాతీయ ఐస్ క్రీమ్ నెలగా ప్రకటించారు. అలాగే జూలైలో 3వ ఆదివారాన్ని జాతీయ ఐస్ క్రీమ్ దినోత్సవంగా ప్రకటించారు. ఆ తర్వాత ఐస్ క్రీమ్ లోని వివిధ రుచులను గుర్తిస్తూ ప్రత్యేక దినోత్సవాలను జరుపుకునే సంప్రదాయం ఏర్పడింది. వాటిలో జూలై 23న జరుపుకునే జాతీయ వెన్నెలా ఐస్ క్రీమ్ దినోత్సవం కూడా ఒకటి. వెన్నెలా ఐస్ క్రీమ్ ను అన్ని రుచులకు తల్లి అని కూడా అంటారు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన రుచి. కేకులు, బ్రౌనీస్, ఫ్రూట్ సలాడ్స్, మిల్క్ షేక్స్ వంటి అనేక డెజర్ట్స్ తో చక్కగా సెట్ అవుతుంది. సున్నితమైన సువాసన, మృదువైన రుచి దీని ప్రత్యేకత. వెన్నెలా ఐస్ క్రీమ్ కేవలం ఒక తీపి పదార్థమే కాదు, అది చిన్ననాటి మధుర జ్ఞాపకాలను, కుటుంబంతో గడిపి

0: పే ఆనంద క్షణాలను గుర్తు చేస్తుంది. అలాగే ఈ రోజున నేషనల్ లెమన్ డేను కూడా జరుపుకుంటారు. చిన్నదైన నిమ్మకాయ మన వంటింట్లో ఆరోగ్య సంరక్షణలో దైనందిన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం జూలై 23వ తారీఖున జాతీయ నిమ్మకాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నిమ్మకాయ రుచి, ఆరోగ్య ప్రయోజనాలు, వంటకాలలో దాని వినియోగాన్ని గుర్తు చేసుకోవడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. నిమ్మకాయ పుట్టుక గురించి పరిశోధకులు చెబుతున్న ప్రకారం, ఇది భారతదేశం, మయన్మార్, చైనా ప్రాంతాల్లో వేల సంవత్సరాల క్రితమే సాగు చేయబడింది. తరువాత వ్యాపార మార్గాల ద్వారా నిమ్మకాయ ఆసియా నుంచి యూరోప్, అమెరికా దేశాలకు వ్యాపించింది. నేడు ప్రపంచంలోని అనేక దేశాల్లో నిమ్మకాయను విస్తృతంగా పండిస్తున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వేసవిలో శరీరానికి తేమను అందిస్తుంది. నిమ్మరసం శీతల పానీయంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. వంటకాల రుచిని పెంచుతుంది. ఇంటి పరిశుభ్రత కోసం కూడా నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు. భారతీయ సంప్రదాయాల్లో నిమ్మకాయకు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని ప్రాంతాల్లో నిమ్మకాయను శుభానికి ప్రతీకగా భావిస్తారు. పండుగలు, పూజలు, వివిధ సంప్రదాయ కార్యక్రమాల్లో కూడా నిమ్మకాయను ఉపయోగిస్తారు. చిన్నదిగా కనిపించే నిమ్మకాయ మన ఆరోగ్యానికి, మన వంటింటికి.
1: మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం సాయంత్రం 6 గంటలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల వంటి కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషక్త్ కిషోర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. మంత్రివర్గ భేటీలో అజెండా అంశాలు ముగిశాక లోటు వర్షపాతం, ఎల్నినో ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ రంగం, జలవనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల సమన్వయంతో సంక్షోభాన్ని సవాలుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి

0: దిశానిర్దేశం చేశారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం, పశుగ్రాసానికి తదుపరి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు మంత్రులు వివరించాలన్నారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సమస్యలపై ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని చెప్పారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించారు. ఈ సందర్భంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వివరాలు మంత్రులకు వివరించారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో పింఛన్లు ఒకరోజు ముందుగానే ఇచ్చి 1 ఆగస్టున పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి కార్యక్రమంలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్టంలో దివ్యాంగులకు మేలు చేసే పలు అంశాలతో పాటు రైతులకు సంబంధించిన అనేక అంశాలను మంత్రివర్గం ఆమోదించినట్లు రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల రంగాల వంటి కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. బాపట్లలో వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు నేతన్న సేవలో పథకం అమల్లో భాగంగా ఏడాదికి 25,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ సమావేశంలో చర్చించి ఆపై ఆమోదించినట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దీనిలో భాగంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవల కోసం 50 కోట్ల రూపాయలను మంజూరుకు రాష్ట మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: రాష్ట్ర అభివృద్ధికి, దివ్యాంగులకు మేలు చేసే నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ జరగటమే కాకుండా అనేక ప్రతిపాదనలకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందని చెప్పేసి మనం చేస్తున్నాను. 2027 జూన్ జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటిగేషన్ పాలసీ అమలుకు కట్టుబడి ఉన్నామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటిగేషన్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈ రోజు జరిగింది. సమావేశంలో మంత్రులు ఎన్ఎండి ఫారూక్, సత్యకుమారులతో కలిసి ఈ పాలసీకి సంబంధించిన అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, శాఖల పరిధిలో కోర్టుల్లో కేసులను నిరంతర పర్యవేక్షణకు ఒక ప్రత్యేకమైన పద్దతిని తీసుకురానున్నామని చెప్పారు. గుజరాత్ ఎన్ఐసి తరహా పోర్టల్ను రాష్ట్రంలోనూ అభివృద్ది చేసి ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. అమరావతిలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధికి రైతుల త్యాగమే కారణమని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతుల త్యాగాలతోనే అమరావతి నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోందని వెల్లడించారు. ఎస్ఆర్ఎం, విఐటి, బిట్స్ పిలాని వంటి ప్రముఖ విద్యా సంస్థలు రానున్నాయని మంత్రి పేర్కొంటూ,
2: మాకైతే చాలా సంతోషం ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్ అయిపోయినాయి, జడ్జి క్వార్టర్స్ అయిపోయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అయిపోయినాయి, ఆఫీసర్స్ సంబంధించిన బిల్డింగ్స్ గానీ అన్ని కూడా అయిపోయినాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోడ్ కనెక్టివిటీ చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ నిర్మాణం తోటి ఈ రాజధాని నిర్మాణం జరుగుతుంది.
0: విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న లాంజ్ల నుంచి ప్రతి అరగంటకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ బస్సు నడిపేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు.

0: విశాఖ జిల్లాకు 100 బస్సులు కేటాయించామని, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఓలా, ఉబర్ తదితర క్యాబ్ సేవలను అనుమతించేలా జీఎంఆర్తో చర్చలు జరిపామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి సుమారు 50,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరిస్తూ,
1: ఫస్ట్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు భోగాపురం వస్తున్నారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, యూనియన్ మినిస్టర్స్ అందరు కూడా ఇనాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. అదే రోజున మన విశాఖపట్నం జిల్లాలో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద దేశంలోనే మొదటి ప్రాజెక్ట్ ని మన ఆంధ్రప్రదేశ్ లో మనం గ్రౌండ్ బ్రేకింగ్ చేసుకోబోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏఎస్ఐపి కంపెనీకి సంబంధించిన సెమీకండక్టర్ కంపెనీకి కూడా ఫౌండేషన్ స్టోన్ ఆ రోజు మనకు వేయడం జరుగుతుంది. అలాగే సుమారు 50,000 మంది మన విశాఖపట్నం జిల్లా నుంచి ఈ భోగాపురం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ అటెండ్ అవడం జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో ప్రముఖ ఐటీ హబ్గా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు భవన యజమానులు, పారిశ్రామికవేత్తలు, భూ యజమానులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఐటీ పరిశ్రమలు, ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు, అంకుర సంస్థల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి పెట్టుబడిదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అందుబాటులో ఉన్న వాణిజ్య భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూములు, ఐటీ కార్యకలాపాలకు అనువైన ఇతర ఆస్తుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన itinfra.ap.gov.in పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో రేపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 2,600 ప్రభుత్వ పాఠశాలలు, 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపు జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో తల్లులతో పాటు తండ్రులు కూడా వచ్చి తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉద్యోగాల కల్పన, సంక్షేమం, విద్య, నీటిపారుదల వంటి కీలక అంశాలపై రాష్ట మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ సర్వకారః ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణే సంలిప్తేభ్యః దండప్రదానార్థం త్వరిత న్యాయాలయం స్థాపయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశ్వాసయత్ యత్ ఛాత్రాణాం భవిష్య రక్షణం సర్వకారస్య వర్తతే శీర్ష ప్రాథమికతా. సంసదీయ కార్యమంత్రి కిరణ్ రిజిజుః ప్రావోచత్ యత్ సర్వకారః సంసది నీట సంబద్ధ ప్రకరణేషు చర్చాయై సర్వథా సన్నద్ధః. మనిలాయాం ఆయోజితే ఆసియాన్ మంత్రిస్తరీయ సమ్మేళనే భారతం ఆతంకవాదం విరుద్ధ్య అసహిష్ణుతాయాః నీతిః పునః ప్రత్యపాదయత్. సంయుక్తరాష్ట్ర సురక్షా పరిషది సింధు జలసంధేః విషయే పాకిస్తాన దేశస్య వక్తవ్యేషు భారతేన ప్రకటితా విప్రతిపత్తిః. భారతేన స్పష్టీకృతం యత్ అతిసీమ్ని ఆతంకవాదస్య సమాప్తావేవ యథావస్థం భవేత్ జలసంధిః. అపి చ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడాః అద్య సాయం సమారప్స్యంతే. క్రీడామహోత్సవే తావత్ 25,100 భారతీయ క్రీడికాః భాగం భజిష్యంతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యపాదయత్ యత్ నీట ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణే సంలిప్తేభ్యః దండప్రదానార్థం కేంద్రీయ సర్వకారః త్వరిత న్యాయాలయానాం స్థాపనం విధాస్యతి. సహ

0: मित्रसन्धिम् अधिकृत्य पाकिस्तानस्य मृषापवादाः किं वा निराधाराक्षेपाः भारतेन पूर्णतया प्रत्याख्याताः। भारतेन समुदीरितं यत् यावत् इस्लामाबाद आतंकवादः राजनीतेः साधनत्वेन प्रयुज्यते तावदस्य सन्धेः स्वाभाविक कार्यान्वयनस्य अपेक्षा नैव कर्तुं शक्यते। संयुक्तराष्ट्रसंघे भारतस्य स्थायी प्रतिनिधिना राजदूत पर्वतनेनी हरीशेण सुरक्षा परिषदि एतत् प्रत्युत्तरं दत्तम्। अद्य राष्ट्रिय प्रसारण दिवसो वर्तते। सप्तविंशत्युत्तर नवदशतमे वर्षे अस्मिन्नेव दिने इंडियन ब्रॉडकास्टिंग कंपनी इत्यस्याः तत्वावधाने मुंबई केन्द्रात् देशस्य प्रथमं रेडियो प्रसारणं नभसि गुंजितम्। तदनन्तरं 37-19 वर्षस्य जून मासस्य अष्टमे दिनांके इंडियन स्टेट ब्रॉडकास्टिंग सर्विस इति संस्था ऑल इंडिया रेडियो इति नामना परिगणिता। अस्माकं वार्ताहरस्यानुसारम् अयम् उत्सवः सूचनाप्रदाने, शिक्षाप्रसारे, मनोरञ्जनविधाने, राष्ट्रस्य एकसूत्रे निबन्धने च प्रसारणजगतः प्रायः एकशताब्द्याः अवदानं स्मरति। दिवसोऽयं भारतस्य विकासयात्रायां शैक्षणिकप्रसारे, सांस्कृतिकसंरक्षणे च प्रसारणस्य मुख्यभूमिकां विशेषतः प्रकाशयति। स्वातन्त्र्य आन्दोलनात् आरभ्य राष्ट्रनिर्माणपर्यन्तं विशेषतः ग्रामीणभारते सूचनाप्रसारणे, साक्षरता संवर्धने, स्वास्थ्य जागरूकतायां, कृषिज्ञानस्य विचारे च आकाशवाण्याः अभूतपूर्वा भूमिका आसीत्। 57-19 वर्षे राष्ट्रियप्रसाराय आकाशवाणी इति दिव्यं नाम स्वीकृतम्। ततः लोकप्रियचलच्चित्र संगीतप्रधानयुक्ता विविधभारती सेवा प्रारब्धा। युगात् युगं यावत् जनसामान्यस्य सेवां कुर्वती आकाशवाणी बहुजनहिताय बहुजनसुखाय इति स्वकीयस्य ध्येयवाक्यस्य यथार्थं पालनं करोति। राष्ट्रियप्रसारणदिवसः केवलं तान्त्रिकप्रगतेः न अपितु विविधतापूर्णस्य राष्ट्रस्य एकीकरणस्य, सूचना शिक्षा मनोरञ्जनानां च तस्याः शाश्वतशक्तेः उत्सवः वर्तते। अद्य सायं स्कॉटलैंड देशस्य ग्लास्गो नगरे 23वां राष्ट्रमंडल क्रीडा महोत्सवः समारप्स्यते। 10-दिनात्मक दीर्घ्यस्मिन् महास्पर्धा आयोजने 74 राष्ट्राणां क्रीडादलानि भागं ग्रहीष्यन्ति। ओलंपिक पदक विजेतारौ नीरज चोपड़ा, मीराबाई चानू, लोवलीना बोरगोहेन चस्मिन् महाकुंभे भारतस्य प्रतिनिधित्वं विधास्यन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:35 రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీమతి బి కాశమ్మ గారులతో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అనంతరం జానపద గీతాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జంతు సంక్షేమం, వాటి చట్టాలు ఈ అంశం గురించి ఒంగోలు సంచార పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అనంతరం జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు విప్లవకారుడు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి విశేషాలు. 8:15 పార్లమెంటు కార్యక్రమాలపై సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 చిత్రమంజర్లో ఫిలిం గీతాలు వింటారు. 8:45 ప్రాయోజిత కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రాత్రి 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా సంసారంలో గుమగుమలు హాస్యనాటిక వింటారు. రచన శ్రీ మాడుగుల రామకృష్ణ.

అనంతరం ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మధుర గీతాలు వినవచ్చు. రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు తిరిగి 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05, 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:30 వార్తా వ్యాఖ్య కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 6:10 భక్తి రంజనిలో దేవీ భక్తి గీతాలు, తర్వాత నాట్యకలం వింటారు. 6:30 సూక్తి ముక్తావళిలో అల్లాహ్పై విశ్వాసం వ్యాఖ్యానం శ్రీ పిఎండి గౌస్ ఖాన్. 6:35 చేను ముచ్చట్లలో వర్షపు నీటి బొట్టును ఒడిసిపడదాం, పంటలను కాపాడుకుందాం సంభాషణ వింటారు సంభాషకులు శ్రీ పివి నరసింహారావు మరియు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. అనంతరం సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరిలో శ్రీ గుర్రం జాషువా గారి వర్ధంతి వివరాలు వింటారు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఆకుల వారి వీధి మహిళలు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 10 గంటలకు, 12:40, అలాగే 1:30 నుండి సాయంత్రం 5:58 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి లేవుతాయి. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఇప్పుడు రంగస్థలి. ఈనాటి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు, ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీమతి బి కాశమ్మ గారితో పరిచయం వింటారు. ముందుగా

0: பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో ఇప్పుడు వినండి కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ కె శ్రీనివాసులు, శ్రీమతి బి కాశమ్మ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
6: ప్రముఖ రంగస్థల కళాకారుడు, హార్మోనిస్టు, జంగంగుట్ల వాస్తవులు కె శ్రీనివాసులు మన స్టూడియోలో ఉన్నారు. వారి కళా అనుభవాన్ని సాటి కళాకారులకు, శ్రోతలకు తెలియజేద్దాం. నమస్కారం అండి శ్రీనివాసులు గారు.
7: నమస్తే అండి. నమస్తే.
6: మీరు హార్మోనిస్టుగా, ఒక కళాకారుడిగా రాణిస్తూ ఉన్నారు. కళారంగంలో ప్రవేశించాలని మొట్టమొదట నీకు ఎందుకు అనిపించింది? ఈ

0: ఆ రంగంలో మీ పూర్వీకులు ఎవరైనా ఇందులో పనిచేశారా? ఎవరిని ఆదర్శంగా తీసుకొని మీరు ఈ కళారంగంలోకి ప్రవేశించారు?
1: ఈ కళారంగంలో మా పెద్దవాళ్ళందరూ నాటకాలు ఆడేవాళ్ళు, ఆడించేవాళ్ళు. కనుక అది చూసి మేము కూడా దీన్ని నేర్చుకున్నాము. నేర్చుకొని నాటకాలు ఆడిస్తూ ఉన్నాము సార్. చిన్నప్పటి నుంచి కూడా ఈ కళారంగం అంటే అభిమానంతో నేను కూడా నేర్చుకోవాలని కళారంగంలోకి దిగి బ్రహ్మగారి నాటకాలు ఎక్కువ ఆడినాను. చెప్పినా కూడా బ్రహ్మగారి నాటకాలే ఎక్కువ చెప్పాను. ప్రహ్లాద ఒకటి, బ్రహ్మంగారి నాటకాలు మాత్రం ఆడిచ్చాను.
0: బ్రహ్మంగారి నాటకంలో మీకు మంచి ప్రవేశం.

0: బ్రహ్మంగారు, బ్రహ్మంగారు నాటకంలో బ్రహ్మంగారు, సిద్ధయ్య, పోతుల రయోళ్ళు, ఆదంబి, ఈశ్వరమ్మ, కక్కడు, ముత్తి, ఇవన్నీ ప్రధానమైన పాత్రలు. అవన్నీ ఆడించి నేర్పించి ఆడిస్తుంటున్నారు.
1: మొట్టమొదటగా వచ్చే సీన్ ఏది?
0: ఫస్ట్ వచ్చే సీన్ ఏకాంబరయోగి, తర్వాత బ్రహ్మంగారు, తర్వాత సిద్ధయ్య గారు, పోతుల రయోళ్ళు, ఆదంబి సీను, ఈశ్వరమ్మ సీను, కక్కడి సీను, ముత్తి పోల సీను.
1: ఈ బ్రహ్మంగారి నాటకంలో బ్రహ్మంగారు ప్రధానమైన నాటకకర్త. ఈ బ్రహ్మంగారి తత్వాలు మరి ఒకటి, అందులో మంచిది ఒకటి పాడండి. ప్రార్థనా గీతంతో మొదలు.

గజానన పద్మార్గము గజానన మహర్నిశము అనేక దాతము భక్తాన ఏకదంతము పాపే ఏకదంతము పా

నాయనా ఏకాంబరి లెమ్ము భక్తులారా భక్తవర్యులారా మానవులు సర్వము నాది అనుదానిని నిజతత్వము ఎరిగినసో బాధలుండనేరవు అదియే పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడును గాన జనన మరణములు ప్రాణులకు తప్పవు నాయనా ఏకాంబరి అది ఎట్టిదైనా

ముద్రాల భావము మూలమోదలేసేయు చిద్రూపమై వెల్గు చిన్మయునిగనుగొన్న నేనే బ్రహ్మమురా.

అత్తయోగ అభ్యాస మాది సాధన అత్తయోగ అభ్యాస మాది సాధన నిష్ఠా చే

తారకములా సాధించి యమునస్క భవా.

ನಾನು ಒದ್ದಿಂಜಿಗಲ್ ಮೋಜ ವಾದ ಬೇದ ಮೂಲನು

0: శ్రీనివాసులు గారు చాలా చక్కగా పాడారు, ధన్యవాదాలండి. రంగస్థల కళాకారిణి కాశమ్మ గారు మన ముందున్నారు, వారి కళానుభవాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం.
1: కాశమ్మ గారు, మీరు ప్రముఖ రంగస్థల ఆర్టిస్టు, వాళ్ళ కళారంగంలో చాలామంది మహానుభావులు ఎంతోమంది ఎన్నో రకాల నాటకాలు వేశారు, గాన గాంధర్వులు, బంగారు కంకణదారులు కూడా ఉన్నారు మన భారతదేశంలో. అయితే లేడీస్ రావడం అనేది చాలా వరకు అరుదు కళారంగంలో. లేడీస్కు మరి రావాలంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా ఒక గురువు దగ్గర నేర్చుకోవడం చాలా వరకు కష్టంతో కూడిన పని. ఆడవాళ్ళు కళారంగంలో రాణించాలంటే పెను సవాళ్లతో కూడింది. కళారంగంలోకి నీకు ఎందుకు రావాలనిపించింది? ఏ నాటకాలు మీరు వేస్తూ వస్తున్నారు?
2: నా పేరు కాశమ్మ, మా జమ్మనపల్లె. నేను ఫస్ట్ చాలల్లో పనులో పోతే చిన్న చిన్న పాటలన్నీ పాడుకునేదాన్ని సార్
0: అప్పట్లో.
2: తర్వాత వచ్చేసి మా రెండో అన్న హరిచందర్ నాటకంలో కక్కడి సీన్ ఆడేవాడు. అట్లా నాటకాలు ఎక్కడ వేస్తే అక్కడ బ్రహ్మంగారి నాటకాలు కానీ హరిచంద్ర కానీ ఎక్కడ నాటకాలు వేస్తే అక్కడికి చూడటానికి వెళ్ళేదాన్ని
0: వాళ్ళతో పాటుగా.
2: తర్వాత వచ్చేసి మళ్ళీ నాకంటే చిన్నవాడు మా తమ్ముడు చెక్క భజన గురువు, ఆ అబ్బాయితోటి చాలా ఊర్లు చాలక్క కోరస్గా పాడేదానికి వెళ్ళేదాన్ని. అట్లాగే నేను కూడా నా సొంతంగా నేర్చుకొని పాడాలి అన్న ఒక ఆలోచనతో నేర్చుకోవాలి అని చాలా రోజుల నుంచి ట్రై చేసి చాలా మందిని గురువులను కూడా అడిగా నేర్చుకుంటానని. నీకెందుకమ్మా ఇప్పుడు నువ్వేం పాడతావు, నీకేంటికి నువ్వు ఏదో పని పోయి పని చేసుకునేదానికి పొలం పని చేసుకుపో మాకు 100 రూపాయలు ఇస్తారు, నువ్వు వచ్చి ఇక్కడ పాడితే నువ్వేం నాటకాలు ఆడతావు, నీకేం వస్తుంది అనేవాళ్ళు. అలాగే పాడుకుంటూ ఇనుకుంటూ గుళ్ళల్లో కూర్చొని భజనలు చేస్తున్నా కూడా అక్కడికి కూడా పోయి కూర్చునేదాన్ని, ఇనుకుంటా పాడుకుంటా. అలాగే పూల సిద్ధయ్య చీన్ నేర్చుకోవాలని

0: చెప్పేసి గురువు దగ్గర శ్రీనివాసరావు మా గురువు గారు ఆయన దగ్గర పోయి సార్ నేను సిద్ధయ్య పరిశీని ఆడాలనుంది, పూలసీని నేర్చుకుంటానన్నా. నీకెందుకమ్మా పూలసీను, నేర్చుకునే మాట అయితే ఈశ్వరమ్మ పరిశీని నేర్చుకో అని చెప్పేవాడు. సరే అలాగే సార్ మీరు ఏది చెప్తే అదే నేర్చుకుంటానని చెప్పేసి అన్నా ఈశ్వరమ్మ పరిశీని నేర్చుకొని పాడుతున్నా.
1: ఈశ్వరమ్మ పాత్రలో మీరు ఒక పాట పాడండమ్మా.
0: పాడతాను సార్, అలాగే సార్.

బాలకుని జయంప పరమ ముక్తకే హారమల్ శుభ్రాంచ కిరణముల సేయంప జననేయేశ్వరే వచన సంభ్రమ మూల సర్వలోక జన.

కాంబర దీప్త దీప్పులు మేటి దాతలు ఉబ్బడింపగా ఆట కాంబర దీప్త దీప్పులు మేటి దాతలు ఉబ్బడింప సాటి సరిలే నట్టి కల్వమ ఆట మీకు కుటారమోయ జననే ఈశ్వరే వచేను సంభ్రమూల సర్వలోక జననే ఈశ్వరే వచేను పండు వెన్నెలారేతయో దుర్జనులకు గుండె ఝల్ ఝల్ మానెను అండ పిండాండంబులకు బ్రహ్మాండ గోలంబునకు నిత్యం అండ పిండాండంబులకు బ్రహ్మాండ గోలంబునకు నిత్యం ఉండి వెలుగుసు నుండి నిత్య కండమని

0: మరి హరిశ్చంద్ర నాటకంలో ఏ పాత్రలు నువ్వు వేసావు?
1: హరిశ్చంద్ర పాత్రలో వచ్చేసి ఫస్టాపు వేట సీను, తర్వాత అడవి సీను, వారణాసి కాటి సీను, ఈ నాలుగు సీన్లు ఆడతాను సార్.
0: మరి వారణాసి సీన్లో ఒక పద్యం పాడండి.
1: అలాగే సార్. నేను ఒక పాటినే తమకు

చంద్ర చూడ మదనాంత కాసుల పానే తానో గిరేశ గిరిదేశ మహేశ శంభో.

0: చాలా చక్కగా పాడావమ్మా, ధన్యవాదములు.
1: మీరు ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు శ్రీ కె శ్రీనివాసులు, శ్రీమతి బి కాశమ్మ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడొక జానపద గీతం విందాం.
2: జానపద గేయాలంటే పల్లెజనులు పాడుకునే పాటలు. ప్రజా జీవితం సుసంపన్నం కావడానికి ఈ పాటలు చక్కగా ఉపయోగపడతాయి. ఒక పడుచు పిల్లగాడు తన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయి దేశం వెళ్ళాడు. చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన అతన్ని చూసి అలిగింది ఆవిడ. అతడు ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో వినండి.

జానపద గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం సాయంత్రం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది తెలిపారు. 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈ ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయమై తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ప్రధానమంత్రి వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం నుంచి రెండుసార్లు వాయిదా పడిన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల నినాదాలు కొనసాగాయి. ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినప్పటికీ గందరగోళం తగ్గకపోవడంతో సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నీట్ అంశంపై ప్రతిపక్షాలు కోరిన తేదీ, సమయంలో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నిబంధనలు విధిస్తూ చర్చ నుంచి తప్పించుకో

0: వాళ్ళని చూస్తోందని ఆరోపించారు. రాజ్యసభలో కూడా మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశాన్ని లేవనెత్తారు. తాము చర్చకు సిద్దమేనని, అయితే ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. మొదట చర్చ కావాలన్న కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి రాజీనామా అంటూ కొత్త నిబంధనలు పెడుతోందని, విపక్షాలకు సభను నడపడం ఇష్టం లేదని విమర్శించారు.
1: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को, जिसे हम इंडी गठबंधन कहते हैं, इंडी अलायंस कहते हैं, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा? क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है. आपका उद्देश्य एजुकेशन में बढ़ोतरी हो, एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
0: నిరసనల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైన పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపటికి వాయిదా వేశారు. పోటీ పరీక్షల పేపర్ లీకేజీల పట్ల, ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనల పట్ల ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె, నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. పరీక్షల పవిత్రతను దెబ్బతీసే వారిని త్వరితగతిన శిక్షించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన విద్యార్థులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకేనని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభల నడవడికను అడ్డుకుంటోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ఈరోజు రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముర్ము రొమేనియా అధ్యక్షులు నికోసర్ దాంతో చర్చలు జరుపుతారు. అనంతరం ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రేపు రాష్ట్రపతి ముర్ము భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ఈ పర్యటన ద్వారా భారత్ రొమేనియాల మధ్య వర్తకం, పెట్టుబడులు, రక్షణ, సమాచార సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో ప్రకటించినట్టుగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ప్రస్తుతం వివిధ దశల్లో అమలులో ఉన్న ప్రాజెక్టులు క్రమంగా పూర్తి కావడం ద్వారా ప్రస్తుతం ఉన్న 8.78 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం 2031-32 నాటికి సుమారు 22 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రేపు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది ఈరోజు ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత 99 సంవత్సరాల్లో బ్రాడ్కాస్టింగ్ రంగం

0: రేడియో నుండి టీవీకి, అక్కడి నుండి ఈనాడు డిజిటల్ స్ట్రీమింగ్కు ఎలా రూపాంతరం చెందిందో ఆయన వివరించారు. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని తెలియజేశారు.
1: आज से 99 साल पहले पहली बार एक ऑर्गेनाइज्ड रेडियो ब्रॉडकास्ट भारत में किया गया, तत्कालीन बम्बई, आज जिसे हम मुंबई के नाम से जानते हैं. और ये दिन हमारे लिए एक मौका है उस दिन को याद करने का, स्मरण करने का, और साथ ही साथ प्रसार भारती की तरफ से अपने आप को राष्ट्र के प्रति और हमारे श्रोताओं और दर्शकों के प्रति अपने मेहनत को, अपने एफर्ट्स को दोबारा डेडिकेट करने के लिए.
0: ఇరవై మూడవ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పండుగలో 74 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ వంటి అథ్లెట్లు ఈ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రారంభ వేడుకల కంటే ముందే భారత్ తన పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ బై సాధించి నేరుగా సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. లవ్లీనా 31 జూలై జరిగే సెమీఫైనల్లో తఫాకీతో తలపడుతుంది. ఈ ఏడాది కేవలం 10 క్రీడాంశాల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బౌల్స్, జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్, జూడోలు మాత్రమే ఈ షెడ్యూల్లో ఉన్నాయి. పారా అథ్లెటిక్స్తో కలిపి మొత్తం 125 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈ క్రీడల్లో పాల్గొంటోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జంతు సంక్షేమం, వాటి చట్టాలు ఈ అంశం గురించి ఒంగోలు సంచార పశువైద్యశాల పశువైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారితో పరిచయం, ఇంకా జానపద గీతాలు వింటారు. ముందుగా
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం
2: జారీ. తెరే బిజు కా
3: పుతలా బోల్ రహా
2: హై? పక్షియోం సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే?
3: మత్లబ్?
2: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ హై? అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గ్.

0: कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। माटी भी तंदुरुस्त और लोग भी।
1: पहली वाली बात कहाँ,
2: परम तो सभी डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి, జంతు సంక్షేమము వాటి చట్టాలు ఈ అంశం గురించి ఒంగోలు సంచార పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
5: ఇవాళ మనుషులకి ప్రభుత్వం అనేక రకాలుగా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు పెడుతూ మరి వాటి ద్వారా ప్రజలకు అనేక రకాలుగా సహాయపడడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జంతువులకు కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వాటి సంక్షేమం కోసం అనేక విధాలుగా సహాయపడుతూ ఉంది. అయితే జంతువులకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందుతున్నాయి, ముఖ్యంగా వాటి రక్షణ కోసం ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు పశు వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణసాయి మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ జంతు సంక్షేమం గురించి వాటి చట్టాల గురించి సమగ్రంగా ఈ పశు పోషకులకు తెలియజేద్దాం. నమస్కారం సార్.
6: అందరికీ నమస్కారం అండి.
5: సార్ డాక్టర్ గారు, మరి ఇవాళ చాలా వరకు కూడా పశు పోషకులకు అండగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వము ఇవాళ జంతువులకు కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ముఖ్యంగా జంతు సంరక్షణ కోసం అనేక చట్టాలు కూడా తీసుకొచ్చింది. ఈ జంతు సంక్షేమం గురించి వాటి సంరక్షణకు సంబంధించిన చట్టాల గురించి వాటికి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది ఇత్యాది అంశాల గురించి పశు పోషకులకు తెలియజేయండి సార్.
6: అందరికీ నా నమస్కారాలండి. ఒంగోలు సంచార పశు వైద్యశాల నందు పశు వైద్యునిగా పనిచేస్తున్నాను. నేను ఒక పశు వైద్యుడిగా ఈరోజు మీతో మాట్లాడబోయేది జంతు సంక్షేమం గురించి మరియు వాటికి సంబంధించిన చట్టాలు. మీరు అడిగినట్టుగా మన భారతదేశం సంస్కృతిలోనే జంతువులకు గొప్ప స్థానం ఉంది. గోవులను గోమాత అంటాం, నాగులను పూజిస్తుంటాం, కోతులను హనుమంతుడిగా భావిస్తాం. కానీ నేటి పరిస్థితుల్లో మనం రెండు విషయాలకి తేడా తెలుసుకోవాలి. జంతువులను ఉపయోగించడం, రెండోది జంతువులని బాధ పెట్టడం. మన భారత రాజ్యాంగంలోనే Article 48A చూసినట్లయితే పర్యావరణాన్ని, అడవులని మరియు వన్యప్రాణులని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేయాలి అని నిర్దేశిస్తుంది. అలాగే Article 51A Subclause G జీవజంతువుల పట్ల కరుణ చూపడం ప్రతి పౌరుడి మౌలిక కర్తవ్యం అని నిర్దేశిస్తుంది. అంటే ప్రకృతి మరియు జంతువులను రక్షించడం ఒక మంచి పని మాత్రమే కాదు, మన రాజ్యాంగ బాధ్యత. ప్రకృతి మనకి గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ మనం ప్రకృతిని నాశనం చేస్తే ఆ ప్రభావం మనుషులపై కూడా పడుతుంది. ఈ ఉద్దేశంతో భారత ప్రభుత్వం మరియు చట్ట సభలు చాలా ముఖ్యమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. అవి జంతు హింస నిరోధక చట్టం, వన్యప్రాణుల రక్షణ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, జంతు వధశాల నిబంధనలు, జంతు జనన నియంత్రణ నియమాలు, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టాలు, జంతు రవాణా నియమాలు. జంతు హింస నిరోధక చట్టం ప్రకారం జంతువులను కొట్టడం, ఆకలితో పెట్టడం, గాయపరచడం, అనవసరంగా బాధ పెట్టడం ఇవన్నీ నేరాలు. మొదటిసారి తప్పు చేస్తే జరిమానా, మళ్లీ అదే తప్పు చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉండవచ్చు. కాబట్టి పశువులని ప్రేమతో చూడడం మన బాధ్యత. జంతు సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తులను మరియు సంస్థలను సత్కరించడానికి ప్రాణిమిత్ర అవార్డ్ మరియు జీవదయా అవార్డ్ అనే రెండు అవార్డులను భారత జంతు సంక్షేమ మండలి ప్రదానం చేస్తుంది. జంతువులు మాట్లాడలేవు, కానీ చట్టం దాని తరపున మాట్లాడుతుంది. జంతు సంక్షేమం అంటే నాన్ వెజ్ తినకూడదా అనే సందేహం అందరికీ రావచ్చండి. చట్టం ఎప్పుడూ కూడా మాంసాహారాన్ని నిషేధించ

లేదు. జంతు హింస నిరోధక చట్టం వధశాల నిబంధనలు 2001 చూసినట్లయితే, ఆహారం కోసం చట్టబద్ధం చేసిన జంతువులు గొర్రె, మేక, కోడి మరియు పంది. అలాగే సెక్షన్ 6 ప్రకారం వయస్సు ఎక్కువై శాశ్వతంగా పనికిరాని ఎద్దులను, గీదలను పశువైద్యుని ధృవీకరణతో ఆహారానికి వినియోగించుకోవచ్చు. ఈ ఆహారం కోసం వధించే జంతువులను లైసెన్సు ఉన్న జంతు వధశాలలోనే వధించాలి. ముందుగా పశువైద్యులు వాటిని పరీక్ష చేయాలి. వధించే ముందు నీరు, విశ్రాంతి ఇవ్వాలి. కొట్టడం, లాగడం లాంటివి చేయకూడదు. ఒక జంతువు ముందు మరొక జంతువుని చంపకూడదు. బాధ తక్కువగా ఉండే విధంగా వధ చేయాలి. ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం జన ఆరోగ్యాన్ని రక్షించడం, జంతువులకు అనవసరమైన బాధ తగ్గించడం మరియు సురక్షితమైన మాంసాన్ని ప్రజలకు అందచేయడం. చట్టవిరుద్ధంగా జంతు వధలు జరుగుతున్నట్లు తెలిస్తే సంబంధిత మున్సిపల్ అథారిటీస్కి కానీ, పంచాయతీకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సమాచారం ఇవ్వాలి. మరొక చట్టం జంతు రవాణా నియమాలు. దీని ప్రకారం జంతువులను రవాణా చేసేటప్పుడు అనవసరమైన బాధపడకుండా చూడడం ప్రతి యజమాని మరియు ట్రాన్స్పోర్టర్ యొక్క బాధ్యత. రవాణా చేసే బండి శుభ్రంగా, గాలి బాగా ఆడే విధంగా ఉండాలి. జంతువులకు నిలబడడానికి మరియు పడుకోవడానికి తగిన స్థలం ఉండాలి. ఎక్కువ సంఖ్యలో ఒకేసారి ఇరికించకూడదు. ప్రయాణం ఎక్కువ దూరం ఉంటే మధ్య మధ్యలో ఆపి జంతువులకు తగిన ఆహారం, నీరు, విశ్రాంతి కల్పించాలి. గాయపడిన, బలహీనంగా ఉన్న, గర్భంతో ఉన్న జంతువులను అత్యంత అవసరమైతేనే రవాణా చేయాలి. చిన్న దూడలు, మేకపిల్లలు, గొర్రెపిల్లలు తల్లి తొక్కకుండా ప్రత్యేక జాగ్రత్తతో రవాణా చేయాలి. రవాణా చేసేటప్పుడు కాళ్లకు తాళ్ళు కట్టడం, కొమ్ములు లేదా మెడకు బిగుతుగా తాళ్ళు కట్టడం చెయ్యరాదు. రవాణా సమయంలో పశువైద్య ఆరోగ్య ధృవీకరణ పత్రం, అనుమతులు ఉంచుకోవాలి. మీ చుట్టూత ఎవరైనా చట్టవిరుద్ధంగా రవాణా చేస్తున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వాలి. మరో చట్టం వన్యప్రాణుల రక్షణ చట్టం 1972. ఈ చట్టం ద్వారా అడవి జంతువులు, పక్షులు మరియు వాటి నివాస ప్రాంతాలకు చట్టపరంగా రక్షణ కల్పించబడుతుంది. అడవి జంతువులను వేటాడడం, పట్టుకోవడం, గాయపరచడం లేదా చంపడం చట్టరీత్యా నేరం. దీనికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించబడుతుంది. నెమలి, చిలుకలు, తాబేళ్లు, పాములు, జింకలు లాంటి అనేక వన్యప్రాణులను ఇంట్లో పెంచుకోవడం లేదా వాటి వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. గాయపడిన లేదా అనారోగ్యానికి గురైన వన్యప్రాణులు కనిపిస్తే వాటిని స్వయంగా ఇంటికి తీసుకువెళ్లకుండా వెంటనే అడవి శాఖ అధికారులకు లేదా సమీప పశువైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలి. మరో చట్టం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం గాలి, నీళ్లు, నేల మరియు మొత్తం పర్యావరణాన్ని కాలుష్యం నుండి కాపాడడం. పర్యావరణాన్ని కలుషితం చెయ్యడం, హానికరమైన వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా వాడడం లేదా ప్రకృతికి హాని కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం ఈ చట్టం ప్రకారం నేరం. పశువుల పేడ, వ్యర్థాలు మరియు చనిపోయిన జంతువులను సరైన పద్ధతిలో నిర్వహించడం ద్వారా వ్యాధులను మరియు కాలుష్యంని నివారించవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం పర్యావరణ సమతుల్యత. పశువులు, పక్షులు, అడవి జంతువులు కలిసి ప్రకృతి వ్యవస్థను నిలబెడతాయి. ఉదాహరణకి పక్షులు విత్తనాలని వ్యాప్తి చేస్తాయి. కొన్ని జంతువులు అడవుల్ని సంరక్షించడంలో సహాయం చేస్తాయి. కాబట్టి జంతువుల్ని కాపాడడం అంటే ప్రకృతిని కాపాడడం, ప్రకృతిని కాపాడడం అంటే మన భవిష్యత్తుని కాపాడడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గోవధ మరియు సంరక్షణ చట్టం 1977. ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం గర్భంతో ఉన్న జంతువులు, చిన్న వయసువి, రోగంతో ఉన్న జంతువుల్ని ఎప్పటికీ వధ చేయకూడదు అని నిర్దేశిస్తుంది. అలాగే సెక్షన్ 10 ప్రకారం ఉల్లంఘించిన వ్యక్తులకి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 1,000 రూపాయల వరకు జరిమానా.

0: లేదా రెండూ విధించబడుతుంది. ఇప్పుడు జంతు జనన నియంత్రణ కార్యక్రమం. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, వీధి కుక్కలను ఎక్కడైనా దూరంగా వదిలిపెడితే సమస్య పరిష్కరించడం జరుగుతుంది అని అనుకుంటారు. ఇది నిజం కాదు. విజ్ఞానపరంగా చూస్తే కుక్కల సంఖ్య తగ్గాలి అంటే స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ చేయాలి. కుక్కల వలన మరణాలు తగ్గాలంటే వాటికి యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ చేయాలి. ప్రతి సంవత్సరం జూనోసిస్ డే జూలై 6న ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ పశు వైద్యశాలలో ఉచితంగా యాంటీ ర్యాబీస్ టీకాలు వేయించడం జరుగుతుంది. అందుకు మున్సిపల్ అథారిటీస్ మరియు యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ కలిసి ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నాయి. కుక్కలు ఎందుకు కరుస్తాయి? కొన్ని పరిస్థితుల్లో మాత్రమే అవి రక్షణ కోసం కరుస్తాయి. ఉదాహరణకి భయపెట్టినప్పుడు, కొట్టడానికి ప్రయత్నించినప్పుడు, కుక్క పిల్లను తల్లి దగ్గర నుండి తీయడానికి ప్రయత్నించినప్పుడు, పెద్ద శబ్దాలు చేసినప్పుడు, రేబీస్ వ్యాధి ఉన్నప్పుడు. కాబట్టి వీధి కుక్కలను రెచ్చగొట్టడం తప్పు. ఇప్పుడు జంతు సంక్షేమం కోసం ప్రతి పౌరుడు విధిగా పాటించవలసినవి 1. వీధుల్లో తిరిగే కుక్కలు, పిల్లులు, ఆవులు తదితర జంతువుల పట్ల కరుణతో వ్యవహరించాలి. వాటికి ఆహారం, తాగునీరు అందించాలి. వాటిని హింసకి గురి చెయ్యరాదు. పక్షులు నివసించే ఆవాసాలైన వృక్షాలను నరకరాదు. అలాగే అవి నివసించే ప్రాంతాలలో గాలిపటాలు ఎగురువేయరాదు. గాలిపటాలకు వాడే చైనా మాంజాతో ఇటీవల మనుషులు, పక్షులు చనిపోయిన సందర్భాలు వార్తాపత్రికల్లో చూశాం, కావున వాటిని వాడరాదు. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రోగనిరోధక టీకాలు వేయించవలను. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని నిర్దయగా బయటికి వదిలివేయరాదు. పశువుల్ని, పక్షుల్ని రవాణా చేయనప్పుడు తప్పనిసరిగా జంతు రవాణా నిబంధనలను పాటించాలి. పెంపుడు జంతువులను అమ్ముట, కొనుట మరియు వాటి సంతాన అభివృద్ధి చేయడం ద్వారా వ్యాపారం చేయువారు తప్పనిసరిగా రాష్ట్ర జంతు సంరక్షణ మండలి నుండి నమోదు పొందవలను. వన్యప్రాణులను చూసిన ఎడల అడవి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని సురక్షిత అడవి ప్రాంతానికి తరలించుటకు సహకరించవలను. వాటిని పెంపుడు జంతువుల్లాగా కలిగి ఉండరాదు. వీధి కుక్కలను చంపుట, వేరే ప్రాంతాలకు తరలించుట, హింసించుట చట్టరీత్యా నేరం. జంతువులను, పక్షులను బలి ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించబడింది. బహిరంగ ప్రదేశాలలో జంతువధ చెయ్యరాదు. జంతు సంరక్షణ కొరకు సేవ చేయువారికి స్వచ్ఛంద సంస్థలకు ప్రతి పౌరుడు సహకరించవలను. తద్వారా ఆరోగ్యమైన సమాజ నిర్మాణానికి దోహదమవుతుంది. నిత్య అవసరాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తే పశువులు ప్లాస్టిక్ కవర్లు తినకుండా వాటి ప్రాణాలను కాపాడవచ్చు. ఇందులో భాగంగా మన మహాత్మాగాంధీ గారు ఒక మాట చెప్పారు. ఒక దేశం యొక్క గొప్పతనం మరియు దాని నైతిక పురోగతి ఆ దేశం జంతువులను ఎలా చూస్తారనే దాని ద్వారా అంచనా వేయవచ్చు. జంతువులు మన కోసం కాదు, మనతో పాటు ఈ భూమిపై పుట్టాయి. వాటి హక్కుల్ని గౌరవించడం మన సామాజిక బాధ్యత. అప్పుడే ఆరోగ్యమైన పశువులు, సంతోషమైన రైతులు, సమతుల్యమైన ప్రకృతి మనకి లభిస్తుంది. ధన్యవాదాలు.
1: జంతువుల సంక్షేమం, జంతువులకు ఉన్నటువంటి హక్కులు, చట్టాల గురించి పోషకులకు, అదేవిధంగా ప్రజలకు చక్కటి సలహాలు, సూచనలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్తే అండి. థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు జంతు సంక్షేమము, వాటి చట్టాలు ఈ అంశం గురించి ఒంగోలు సంచార పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణసాయి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాము.

సంసార శకటానికి భార్యాభర్తలు రెండు చక్రాలు. మరి ఆ రెండు చక్రాలలో దేనికి లోపమున్నా బండి నడవదు. సరిచేయడానికి ఓ మనిషి అంటూ అవసరం. సరసము విరసము కలబోసిన వారి సంభాషణలు ఒక్కసారి మనం విందాము.

ప్రియుణ్ణి ఒంటరిగా కలుసుకోవాలనుకుంది ప్రియురాలు. తన సౌందర్యాన్ని, ఉన్నత స్థితిని గూర్చి సగర్వంగా చెప్పుకుంటూ రహస్యంగా తాము కలుసుకోబోయే సంకేత స్థలం చెబుతుంది. కట్టలు తెంచుకుని ప్రవహించే ఆ ప్రేమీ ప్రేమికుల అనురాగం ఈ పాటలో వినండి.

పనిలేని ఆ గుండోలిగానికి వయసులో ఉన్న అమ్మాయిలను చూస్తే పట్ట పగ్గాలు ఉండవు. తంటా పనిచేసి తన్నులు తినడం, 10 మంది దగ్గర అభాసుపాలు కావడం, వాణ్ణి గూర్చి చెప్పే పాటే ఇది. వినండి.

ఏటి దగ్గర ఒక కుంటె కోణంగి సరదాపడి చిన్న రాయి విసిరాడు. గురితప్పి ఏటి పాయలో నీళ్లు ముంచుకుంటున్న ఒక గడుసు పిల్ల కడవకు తగిలి పగిలిపోయింది. ఆ పిల్లవాణ్ణి నిలేసి ఎలా అడిగిందంటే,

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కప్రం 34వ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. అంశం రేడియో ప్రాముఖ్యత గురించి. 2 నిమిషాలలోపు నిడివిగల మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రానికి రాగలరు. మరింత సమాచారం కోసం aarmarkapur@gmail.comలో సంప్రదించండి. పాల్గొనండి, విజయం సాధించండి. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: సమయం 7:45 ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి, అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారా?
2: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016 ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0-18 ఇయర్స్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తుంటారు?
2: మనకు ఇక్కడ దాదాపు 0-5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్ళల్లో హాస్టల్స్లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనం స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2వది డిసీజెస్, 2వ D వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాము. 3వది డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, పోషకాహారాల లోపాలు, వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. 4వది వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానటివి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటివి మనము రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది మనకు, అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డెలీస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
2: మనకు దాదాపు ఆదిలాబాద్ లో 8 టీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీమ్ లో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, 1 స్టాఫ్ నర్స్ గానీ ANM గానీ ఉంటారు, 1 ఫార్మసిస్ట్ ఉంటారు, వాళ్ళకి 1 వెహికల్ ఉంటుంది, బొలెరో.

0: వెహికల్ దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకొని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్కి కానీ లేకపోతే స్కూల్కి కానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి పోర్టల్ ఉంటుంది దీంట్లో నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్బిఎస్కే పోర్టల్ ఉంది దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలని కూడా చేపడతామంటున్నారు కదా, ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
0: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్లో చూసుకుంటే అక్కడ 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్స్కి సంవత్సరానికి 2 సార్లు స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్లో సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంతే చేసుకొని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకొని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టుగా మిగతా ఇంతకు ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పిండ్రు మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసిండ్రు?
0: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే అంగన్వాడీలో 0 to 5 ఇయర్స్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్లో మనం సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ అంటే కేసెస్ లోడ్ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకొని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకొని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతాయి అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లా డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమందికి హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫొరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, థలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్, పుట్టగానే మనకు షుగర్తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది, సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకు 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి ఎలా చేయాలనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుందన్నమాట. అలాగే అనీమియా రక్తహీనతని కూడా ఐడెంటిఫై చేసుకొని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్గా రిమ్స్కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్గా ఏమైనా ఉంటే ట్యాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, ఐయోడిన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిజబిలిటీస్ అంటే ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటే మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం, అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేం ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేం, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనే మూగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరే అక్కడ ఇక్కడ ఎగురుతూ తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీరిని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా, ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ కానీ ఎనీమియా రక్తహీనత లాంటి సమస్యలను ఎక్కువగా గుర్తించింది కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం కానీ ఆరోగ్య సేవలు అందించడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మరి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటివి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా కానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిజీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి, చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఇప్పుడు ఒక సినీ గీతం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం చంద్రశేఖర్ ఆజాద్ జయంతి విశేషాలు వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం. రైల్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీసెస్ లిమిటెడ్ RITES రైట్స్ గురుగ్రామ్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వివరాలు. నియామక సంస్థ పేరు రైట్స్ లిమిటెడ్ గురుగ్రామ్. రైట్స్ ఫుల్ ఫామ్ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీసెస్ లిమిటెడ్. పోస్టు పేరు అసిస్టెంట్ మేనేజర్లు మెకానికల్. మొత్తం ఖాళీల సంఖ్య 24 పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీతో పాటు 2 సంవత్సరాల ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి 32 సంవత్సరాల వయస్సు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీఎల్లకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీలకు 15 ఏళ్ళు వయో సడలింపు వర్తిస్తుంది. వేతన శ్రేణి 40,000 రూపాయల ప్రారంభ వేతనం నుండి 140,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ, టెక్నికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, పర్సనాలిటీ, కమ్యూనికేషన్ అండ్ కాంపిటెన్సీ టెస్టుల ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు జనరల్ మరియు ఓబీసీలకు 600 రూపాయలు, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీలకు 300 రూపాయలు ఫీజు చెల్లించాలి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 17 ఆగస్టు. ఇతర వివరాలకు వెబ్సైట్ చిరునామా www.ritesrights.com. వెబ్సైట్ చిరునామా మరొకసారి www.ritesrights.com. ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడొక సినిమా పాట.

ఠాగూర్ చిత్రం నుంచి ఒక మహాకవి శ్రీశ్రీ గారు రాసిన మంచి పాట విన్నారు కదా. ఈరోజు తెలుసుకుందాం రండిలో యువన్లో ఈనాటి అంశం భారత స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీరుడు ఉద్యమకారుడు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి విశేషాలు విందాం. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారాం తివారి. భారతీయ ఉద్యమకారుడు విప్లవ వీరుడు అయిన శ్రీ చంద్రశేఖర్ గారి జననం జులై 23, 1906 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలోని బాదర్కా అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో పండిత్ సీతారాం తివారి అగ్రానీ దేవీలకు 5వ సంతానంగా జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయాలని తల్లిదండ్రుల సంకల్పమైతే ఆయనకు చదువు అంతగా అబ్బలేదు. కానీ దేశభక్తి ధైర్య సాహసాలు ఎక్కువగా కలిగిన చంద్రశేఖర్ తన 13వ ఏట ఇల్లు వదిలి ముంబాయికి పారిపోయి అక్కడ ఒక మురికివాడలో ఉంటూ కూలి పనులు చేస్తూ చాలా కష్టాలు పడ్డారు. తరువాత 1921 వారణాసికి వెళ్ళి అక్కడ సంస్కృత పాఠశాలలో విద్యను అభ్యసించారు. అదే సమయంలో భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్న మహాత్మా గాంధీ గారి సహాయ నిరాకరణోద్యమానికి మద్దతుగా తన 15 సంవత్సరాల వయస్సులోనే తను చదివే పాఠశాల ముందే ధర్నా చేస్తుండగా పోలీసులు పట్టుకెళ్ళి న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట నిలబెట్టారు. అక్కడి న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు తన పేరు ఆజాద్ అని, తండ్రి పేరు స్వాతంత్రం అని, తన ఇల్లు జైలు అని ఆవేశంతో మాట్లాడటంతో జడ్జి అతనికి 15 రోజులు జైలు శిక్ష విధించి అతని సమాధానాలకు ప్రత్యేక శిక్షగా 15 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి కర్తవ్య బోధ చేసింది. ఇక ఆయన సాధించిన ఉద్యమాలు, కొనసాగించిన ఉద్యమాలు. 1925 ఆగస్టు 9 ఆయన తన విప్లవకారులైన స్నేహితులతో కలిసి కకోరి అనే ఊరి వద్ద ప్రభుత్వ ధనంతో వెళుతున్న ప్రభుత్వ రైలును దోపిడీ చేశారు. కొంతకాలానికి అతని స్నేహితులందరూ పోలీసుల చేతికి చిక్కారు. కానీ చంద్రశేఖర్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఉత్తరప్రదేశ్లోని ఓర్చా అనే అరణ్యంలో సతార్ నదీ ఒడ్డున ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన ఒక కుటీరం నిర్మించుకొని మరిశంకర బ్రహ్మచారి అనే సాధువు పేరుతో బ్రిటిష్ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూ ఇక్కడి నుంచే ప్రణాళికలు రచించాడు. ఇక 1928 సెప్టెంబర్లో భగత్ సింగ్ సుఖదేవులతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపతిరాయ్ మరణానికి కారకుడైన శాండర్స్ అనే పోలీసును కాల్చి పారిపోబోతూ తన మిత్రులను కాపాడుకునే క్రమంలో చనన్ సింగ్ అనే పోలీసును ఈయన కాల్చి చంపాడు. ఇక పార్లమెంటుపై దాడి కేసు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు పార్లమెంటుపై దాడి చేసి పోలీసులకు చిక్కి న్యాయస్థానంలో వారికి ఉరిశిక్ష పడటంతో వారిని కాపాడటానికి చంద్రశేఖర్ ఎంతగానో ప్రయత్నం చేశాడు. 1931 ఫిబ్రవరి

ఫిబ్రవరి 27వ తేదీ తెల్లవారుజామున జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసి తన మిత్రులు అయిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను విడుదల చేయమని వేడుకున్నాడు. కానీ నెహ్రూ గారు అందుకు ససేమిరా అన్నారు. కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్కులో మిత్రులతో భగత్ సింగ్ ఇంకా ఇతర మిత్రులను ఎలా విడిపించాలని చర్చిస్తుండగా హఠాత్తుగా అకస్మాత్తుగా పోలీసుల దాడి జరిగింది. వారిలో ముగ్గురిని ఆజాద్ తన రివాల్వర్తో చంపివేశారు. ఇంతలో మరికొందరు పోలీసులు ఆయన్ను వెంబడించగా ఆయన తుపాకీలో ఒక్క తూటానే మిగిలి ఉంది. తాను బ్రిటిష్ వారికి చిక్కటం అంటే ఇష్టం లేక ఆయన తన 25 సంవత్సరాల వయస్సులోనే త్యాగం చేసి మీసం వెలివేసి తిప్పుతూ పోలీసులకు గురిపెట్టిన తుపాకీని తన వైపు తిప్పుకొని తనను తానే కాల్చుకొని వీరమరణం పొందాడు. అప్పటినుంచి ఆయనను ఆజాద్ అని పిలిచారు ఆయన ధైర్యానికి. ఇది జరిగిన 25 రోజుల తర్వాత భగత్ సింగ్ను బ్రిటిష్ వారు ఉరితీయేశారు. తన 24 సంవత్సరాల ప్రాయంలోనే స్వాతంత్ర సమరయజ్ఞంలో ఆహుతయ్యే వరకు అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడైన ఆజాద్ గారికి ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తుంది మీ ఆకాశవాణి. ఇప్పుడు మరొక దేశభక్తి గీతం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం రాత్రి 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో పార్లమెంటు కార్యక్రమాలపై సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ యువత సంక్షేమమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇండో పసిఫిక్కు సహకారం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన జింబాబ్వేతో జరిగిన తొలి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరాలు. దేశ యువత సంక్షేమం భవిష్యత్తు కంటే తమకు మరేది ముఖ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే నిందితులకు అత్యంత వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధానమంత్రి హెచ్చరించారు. ప్రాంతీయ స్థిరత్వానికి స్వేచ్ఛాయుత బహిరంగ సుసంపన్నమైన ఇండో పసిఫిక్ సంబంధాలను బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. మనీలాలో జరిగిన 21వ తూర్పు ఆసియాన్ సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ అంతర్జాతీయ జలమార్గాలు సురక్షితంగా అడ్డంకులు లేకుండా ఉండాలని, పశ్చిమాసియా సంఘర్షణను ముగించడానికి దౌత్యపరమైన చర్చలు అవసరమని చెప్పారు. ప్రపంచ వ్యవస్థ అనిశ్చితంగా అస్థిరంగా ఉందని, ఇక్కడ పరస్పర ఆధారపడటం ఉమ్మడి ప్రయోజనాలతో పాటు పోటీతత్వం వైరుధ్యాలు కూడా సహజీవనం చేస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు కార్యకలాపాలకు ఈరోజు అంతరాయం ఏర్పడింది. విపక్షాల నినాదాలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో వరుస వాయిదాల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మరోసారి నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో ఆయన సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఇదే విధమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు నీట్ అంశంపై ప్రతిపక్షాలు మళ్లీ నిరసనలకు దిగాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ నీట్ అంశంపై కేవలం నిరసనలు తెలుపుతోందే తప్ప చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ విపక్షాల గందరగోళం మధ్య సభను రోజంతా వాయిదా వేయాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. విపక్షాల ప్రవర్తన అత్యంత బాధ్యతారహితంగా ఉందన్నారు. సభలో చర్చ జరగడం కానీ, సభ సజావుగా సాగడం కానీ విపక్షాలకు ఇష్టం లేదని ఆరోపించారు.

0: చేశారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నీటిపై చర్చ కావాలని డిమాండ్ చేసింది. దానికి ప్రభుత్వం కూడా సిద్ధమని ప్రకటించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాట మార్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కొత్త నిబంధనలు పెడుతోందని జేపీ నడ్డా విమర్శించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ ఆందోళనలు విరమించి చర్చలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడిన కేంద్ర మంత్రి, గత 24 గంటల్లోనే నిరసనకారుల ప్రతినిధులకు ప్రభుత్వం తరఫున 4 సార్లు చర్చల ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ఆందోళన బాట పట్టిన యువతకు తాము బహిరంగ ఆహ్వానం పలుకుతున్నామని, ఈ చర్చల్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు తాను కూడా పాల్గొంటానని ఆయన తెలిపారు. చర్చలు లేకుండా ఎలాంటి సమస్యకు పరిష్కారం దొరకదని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी स्वयं बहुत संवेदनशील है इस विषय को लेकर के. उन्होंने जैसे सोहे भी अपने कथन में कहा कि सर्वाधिक प्राथमिकता और इम्पोर्टेंस और महत्व देते हैं युवाओं के हितों को, और इसी से प्रेरित होकर के उन्होंने ये निर्णय लिया कि जितने भी पेपर लीक के जिम्मेवार दोषी लोग पाए जाएंगे उनको फास्ट ट्रैक के माध्यम से फैसला होगा, ताकि जल्दी निर्णय हो और एक निर्णायक कार्रवाई भी हो. एंड दिस इज अ पार्ट ऑफ द सीरीज ऑफ कंटिन्यूस स्टेप्स बीइंग टेकन बाय द गवर्नमेंट फॉर द सेफगार्ड ऑफ द वेलफेयर ऑफ द इंटरेस्ट ऑफ द स्टूडेंट्स.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 679.71 కోట్ల రూపాయలతో 42వ నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ నుండి కదిరి వరకు ఉన్న జాతీయ రహదారి 42 విస్తరణ బలోపేత పనుల కోసం 679.71 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు వెల్లడించారు. ప్రస్తుతం పేవ్డ్ షోల్డర్స్తో కూడిన 2 వరుసల రోడ్డుగా ఉన్న ఈ రహదారిని పేవ్డ్ షోల్డర్స్తో కూడిన 4 వరుసల హైవేగా ఆధునీకరించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు బెంగళూరు, విజయవాడ, కోల్కతా బీకేవీ ఎక్స్ప్రెస్ వేతో పాటు తిరుపతి, చెన్నై నగరాలకు నేరుగా ఎలాంటి అంతరాయం లేని రవాణా సౌకర్యం లభించనుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై పార్లమెంటులో చర్చించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమర్థవంతమైన విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిందారోపణలు చేసుకోవడం, లక్ష్యాలను నిరంతరం మార్చడం వంటివి మానుకుని పేపర్ లీకేజీ వంటి తీవ్రమైన సమస్యపై ప్రతిపక్ష పార్టీలు అర్థవంతమైన పార్లమెంటరీ చర్చలో పాల్గొనాలని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకులు ఏ ఒక్క ప్రభుత్వానికో లేదా రాజకీయ పార్టీకో పరిమితమైన సమస్య కాదని, ఇది జాతీయ ఆందోళన అని అన్నారు. ఈ సమస్యపై నిజాయితీతో కూడిన చర్చ జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై లోతైన చర్చ జరగడానికి పార్లమెంట్ అత్యంత అనువైన వేదిక అని జేపీ నడ్డా పేర్కొన్నారు. గత 99 సంవత్సరాలలో ప్రసార రంగం రేడియో నుండి టెలివిజన్కు, ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్కు పరిణామం చెందిందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. జాతీయ ప్రసార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, దేశ విదేశాల్లోని వీక్షకులు, శ్రోతల కోసం ప్రసార భారతి అన్ని రకాల వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను నిరంతరం అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రసార భారతి ఇటీవల ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ఇప్పటికే సుమారు 10 లక్షల మంది ఖాతాదారులను సొంతం చేసుకుందని, ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. అందుబాటులోకి వస్తున్న సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రేక్షకులు నాణ్యమైన కంటెంట్ను అందించేందుకు ప్రసార భారతి నిరంతరం కృషి చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన తొలి క్రికెట్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ బ్యాట్స్మెన్లు వైభవ్ సూర్యవంశీ 50, ఇషాన్ కిషన్ 35 పరుగులతో రాణించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఈరోజు 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026 క్రీడా పోటీలను కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4,480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ యువత సంక్షేమమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశానికి సంబంధించి చర్చలకు రావాలని విద్యార్థులకు కేంద్ర అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇండో పసిఫిక్కు సహకారం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన జింబాబ్వేతో జరిగిన తొలి టీ

0: మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. ఈనాటి చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమంలో తెలుగు సినిమాల్లో కొన్ని వానపాటలు విందాం. వర్షం అంటే ఆకాశంలోని మేఘాల నుంచి పడే నీరు, మేఘం లోపల ఉన్న చిన్న చిన్న నీటి బిందువులు ఒకదానికొకటి ఢీకొని పెద్దవైనప్పుడు అవి తేలేందుకు చాలా బరువుగా మారతాయి. అప్పుడే అవి వర్ష చినుకులుగా భూమిపైకి వస్తాయి. వర్షం ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరం. వర్షం పడితే చెట్లు మొక్కలు సస్యశ్యామలమవుతాయి. రైతులు వర్షంపై ఆధారపడి పంటలు పండిస్తారు. వర్షం పడితే భూమి చల్లగా తేజవంతంగా మారుతుంది. వర్షం వల్ల జలాశయాలు నదులు నిండుతాయి. పిల్లలు ప్రేమికులు వర్షంలో తడవడం చాలా ఇష్టపడతారు. వర్షాకాలం ప్రకృతి సౌందర్యాన్ని పెంచుతుంది. వర్షం జీవజాలానికి ప్రాణాధారం. ఇప్పుడు బుల్లెమ్మ బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన కురిసింది వానా పాట.

వర్షపాతం వ్యవసాయాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకు జీవించడానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేసే పద్ధతి, కాబట్టి ఇది వ్యవసాయానికి చాలా ఉపయోగకరం. సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో తరచూ పడే వర్షాలు మొక్కకు ఆరోగ్యంగా పెరగటానికి అవసరమే. కానీ అతివృష్టి, అనావృష్టి రెండు పంటలకు ముప్పును కలగజేస్తాయి. కరువు పరిస్థితులు పంటలను పెద్ద ఎత్తులో నాశనం చేస్తాయి. విపరీతమైన తడి వలన హానికరమైన శిలీంధ్రాలు ఎక్కువైతాయి. వివిధ మొక్కలు బతకడానికి వివిధ మొత్తాల్లో వర్షపాతం అవసరం. ఉదాహరణకు కాక్టస్ మొక్కలకు అతి తక్కువ నీరు అవసరం, కానీ వరి లాంటి ఉష్ణమండల మొక్కలు జీవించడానికి వందలాది అంగుళాల వర్షం అవసరం. అన్ని దేశాలలో వ్యవసాయం ఎంతో కొంతవరకైనా వర్షంపై ఆధారపడుతుంది. భారతీయ వ్యవసాయ రంగం స్థూల జాతీయ ఆదాయంలో 25% వాటా కలిగి 70% జనాభాకు ఉపాధి కల్పిస్తుంది. వర్షంపై భారీగా భారతదేశం ఆధారపడి ఉంది. ముఖ్యంగా పత్తి, వరి, నూనె దినుసులు, ముతక ధాన్యం పంటలు అతి ఎక్కువగా వర్షంపై ఆధారపడుతున్నాయి. ఋతుపవనాలు కొన్ని రోజులు ఆలస్యమైనా వచ్చే కరువుల్లో దేశ ఆర్థిక రంగం విపరీతంగా దెబ్బతింటుంది. మరిన్ని విశేషాలు వినబోయే ముందు యముడికి మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా.

101.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు చిత్రమంజర్లో ఫిలిం గీతాలు. ఈరోజు వర్షానికి సంబంధించిన పాటలు వింటున్నారు. వర్షంలో తడవడం పిల్లలకు మహా సరదా. అయితే ఆ సరదా వెనుక వైరస్ల దాడి పొంచి ఉంటుంది. వర్షాకాలంలో పలు రకాల వైరస్లు విజృంభిస్తాయి. అనారోగ్యాలను కొని తెచ్చే ఆ వైరస్ల విషయంలో జాగ్రత్త పడకపోతే పిల్లలు పడకేయాల్సి వస్తుంది. న్యూమోనియా, టైఫాయిడ్, విరేచనాలు, ఆస్మా వంటివన్నీ ఈ ఋతువులో వచ్చే సమస్యలే. చాలామంది తల్లిదండ్రులు అదే తగ్గుతుందిలే అని 4-5 రోజులు చూసి అప్పుడు వైద్యుని సంప్రదిస్తారు. అప్పటికే వైరస్ పిల్లల శరీరంలో బలపడుతుంది. దగ్గు జలుబే కదా అని నిర్లక్ష్యం చేయవద్దు. అది ప్రాణాంతక న్యూమోనియాగా మారవచ్చు. ఈ ఋతువులో పిల్లలకు పరిశుభ్రత గురించి బాగా బోధించాలి. చేతులను సబ్బుతో కడుక్కోవడం, 6 బయట తినకుండా ఉండటం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే వర్షాకాలంలో దోమలు పెరిగి పరాన్న జీవుల ద్వారా వచ్చే జ్వరాలను తెస్తాయి. కాబట్టి ఇంటిలో దోమలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. దోమతెరలు వాడాలి. మస్కిటో కాయిల్స్ ఉపయోగించాలి. కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట. రాజా చిత్రం కోసం మనో చిత్ర పాడుతున్న పాట, మల్లెల వాన మల్లెల వాన నాలోనా.

చాలామంది తొలకరి వర్షానికి ముందు పడేటప్పుడు భూమి నుండి తొలకరి వర్షానికి ముందు పడేటప్పుడు భూమి నుండి వచ్చే ప్రత్యేక వాసనను ఇష్టపడతారు. ఈ వర్షం పడే ముందు వచ్చే వాసన కొన్ని మొక్కలు ఉత్పత్తి చేసే పెట్రికోర్ అనే నూనె పదార్థం అనేది చాలామందికి తెలియదు. అందుకే ఆ వాసన ప్రత్యేకంగా ఉంటుంది. మొక్కలు ఉత్పత్తి చేసే ఈ తైలాన్ని రాళ్ళు నేల పీల్చుకుంటాయి. వర్షం పడినప్పుడు దీన్ని గాల్లోకి వదులుతాయి. చిరుజల్లులు రొమాంటిక్గా ఉంటాయని కొందరు భావిస్తారు. ఆకాశం మేఘావృతమై మబ్బుగా ఉండటం వలన వర్షం కొందరిని డిప్రెషన్కు కూడా గురిచేస్తుంది. చివరిగా మీరు వినండి, సీతమ్మ వాగిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కార్తీక్ అంజనా సౌమ్య పాడుతున్న పాట వాన చినుకులు ఇట్టా తగిలితే.

చిత్రమంజర్లో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 9:45 ప్రసారమయ్యే చిత్రమంజర్లో మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం రాత్రి 9 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ആകാശവാണി വിജയവാഡ കേന്ദ്രം.
1: ആകാശവാണി മാർക്കാപ്പുറം കേന്ദ്രം. మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా సంసారంలో గుమగుమలు హాస్యనాటిక, తర్వాత ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినండి సంసారంలో గుమగుమలు హాస్యనాటిక, రచన శ్రీ మాడుగుల రామకృష్ణ.
2: ఆకాశవాణి సంసారంలో ఘుమఘుమలు హాస్యనాటిక వింటారు. రచన శ్రీ మాడుగుల రామకృష్ణ. నిర్వహణ శ్రీ సిఎస్ రాంబాబు. సహకారం పింగళి ప్రమీల. ఇందలి పాత్రలు పాత్రధారులు: త్రిపుర సుందరి శ్రీమతి శలాక సౌదామిని, బాలకృష్ణ శ్రీ జేఎస్ అరవింద్, మావగారు శ్రీ చక్రహరి సురేందర్ రాజు. వినండి సంసారంలో ఘుమఘుమలు హాస్యనాటిక.
3: వివాహ భోజనంబు వింతైన వంటకంబు.
0: ఏమిటండి శ్రీగారు, మహా హుషారుగా పాడుతున్నారు.
3: నా బ్రతుక్కి అదొక్కటే తక్కువ.
0: ఏమైందో,
3: నవకాయ పిండి వంటలతో రోజు నువ్వు వండి వడ్డిస్తుంటే సుష్టుగా ముప్పుట్ల మెక్కుతున్నాగా, ఇంకా బయట తిరిగలేందుకు?
0: అంత వేళాకోళంగా ఏం మాట్లాడక్కర్లేదు, నాకు సరిగ్గా వంట చేయడం రాదనేగా మీ వేళాకోళపు మాటలు.
3: సరిగానా, అసలు వచ్చి చేస్తేగా. నాలాంటి భోజన ప్రియుడికి నీలాంటి వంట చేయటం చేతగాని అర్ధాంగి దొరకడం నిజంగా నా పూర్వజన్మ పాపం శాపం. ఏ జన్మలో ఎవరి వంటలో నీళ్లు పోసానో గాని ఈ జన్మలో నీలాంటి వంట చేతగాని భార్య దొరికి నోరు చవి చచ్చిపోయి ఏది తింటున్నా గడ్డి తింటున్నట్టుంది.
0: ఏం చేయమంటారు చెప్పండి. అసలు మా నాలుగు తరాల చరిత్రలో మా తాతమ్మ, అమ్మమ్మ, అమ్మ, ఇంకా నాకు కూడా వంట అంటే ఏమిటో తెలియనే తెలియదండి.
3: ఏం పాపం, గవిడి గేదెల తినటం వచ్చుగాని వంట చేయడం మాత్రం రాదా? ఎందుకనో,
0: మా తాతమ్మ వేలు విడిచిన పినతల్లి, చెల్లెలి, అల్లుడి, బావమరిది, తమ్ముడి భార్య వంట చేస్తుండగా నిప్పంటుకుని ఒళ్ళు కాలిందట. అప్పటి నుంచి ఆడవాళ్లు వంట చేయొద్దని మా తాత తండ్రి హుకుం జారీ చేశాట. అప్పటి నుంచి చెంచా కూడా ముట్టుకోలేదండి మా వాళ్ళంతా.
3: ఎందుకు ముట్టుకుంటారు, ముట్టుకుంటే చచ్చూరుకుంటారు కదా. మగ సన్యాసులే చీరలు కట్టుకుని వంటింటిని మూడు తరాలుగా పరిపాలిస్తున్నారుగా.
0: అవునవును, ఇదిగో ఈ నాలుగో తరంలో మీరు.
3: నేను మాత్రం చచ్చినా వంటింటి జోలికి మాత్రం పోను, నేను మీసమున్న మగానే.
0: పోన్లే పాపం అని జాలిపడి దయ తలచి కొంచెం వంట నేర్చుకుని కమ్మగా వండి పెడుతుంటే.
3: స్టాప్ స్టాప్ స్టాప్, కమ్మగా వండి పెడుతున్నావా? నా కర్మగాలి నిన్ను కట్టుకున్నందుకు రోజు విషం మింగినట్టు మింగుతున్నా. అన్నం వండటం రాదు, కూర మార్చి తగలేస్తావు, చేసిన పచ్చడి ఏమిటో కనుక్కోమని క్విజ్ పెడితే ఒక్కడు కూడా సరిగా సమాధానం చెప్పలేడు. నువ్వు పెట్టే రసం తాగితే నీరసంతో పాటు జీవితంపై విరక్తి పుడుతుందే. ఇక మజ్జిగ నీళ్లతో కాలక్షేపం చేస్తున్నాను.
0: అంత వేళా కూడా ఏం అక్కర్లేదండి, చెప్పాగా నా వంటరంతనానికి ఫ్లాష్ బ్యాక్.
3: అసలు నాకు స్వీట్లంటే ప్రాణం. చక్కగా ఏనాడైనా ఓ కొత్త రకం స్వీట్ తయారు చేసి నా పక్కన కూర్చుని ప్రేమతో తినిపిస్తావేమో అనుకుంటే నా కోరిక ఈ జన్మలో తీరేటట్లు కనపట్టంలా.
0: మీరు అలా అంటారనే మా నాన్నకి కబురు పెట్టాను, ఇవాళ రేపో వచ్చేస్తాడులేండి.
3: అయ్య బాబోయ్, ఆయన ఎందుకే ఇప్పుడు వస్తే కనీసం నెల రోజులన్నా క్యాంపు వేయందే కదలడు.
0: అలా మాట్లాడకండి, మొన్న మా నాన్న నాకు ఉత్తరం రాస్తూ ప్రఖ్యాత రచయిత్రి టమాటా సుందరి రాసిన కొత్త వంటలు బంగారు పంటలు పుస్తకాన్ని సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో కొన్నాడట. అందులో నోరూరించే 50 స్వీట్లు అన్ని బాగా చదివి వంట పట్టించుకున్నట్టలేండి. నా పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించి అల్లుడుగారిని దంగైపోయేలా చేస్తాను చిన్నారి అంటూ ఎంత బాగా రాశాడనుకున్నారు.
3: ఓహో బాబోయ్, ప్రయోగం చేస్తాడా ఏమిటి నా మీద ఆ పుస్తకంలోని వంటలన్నీ చేసి?
0: అలా కొట్టిపారేకండి, మా నాన్నకి వంటింటి ఎక్స్పీరియన్స్ 30 ఏళ్ళు. అసలు నాకు వంట సరిగ్గా రానందుకు మా నాన్న ఏమన్నాడో తెలుసా? అమ్మాయి, నీకు అల్లుడికి వంట చేసి పెడుతూ నేను మీ అమ్మ కూడా మా శేష జీవితాలు మీ దగ్గరే గడిపేస్తాం అని.
3: హతోస్మి, ఆ పని మాత్రం చేయొద్దని చెప్పవే.
0: ఏమో,
3: 5 గంటలతో అరుస్తూ మాట్లాడతాడే, ఎలర్జీ నాకు. ఇక సతీ సమేతంగా విచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోతే చిరాకు నాకు.
0: అంత గతిలేని వాడేం కాదు.

0: అమ్మాయి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఏ పలకది, బాలా త్రిపుర సుందరి, అల్లుడు బాలకృష్ణ.
1: ఏమిటి మామగారు?
0: అల్లుడు గారు, అమ్మాయికి దివ్య సందేశం ఉత్తరం ద్వారా పంపించాను. విశ్వవిఖ్యాత రచయిత్రి టమాటా సుందర్ రాసిన వంటల పుస్తకాన్ని 6 నెలలు అధ్యయనం చేశాను. చూపిస్తానా తడాక?
1: అందుకేనా గరిటెలతో గిన్నెలతో సహా ప్రత్యక్షమయ్యారు మామగారు?
0: నీకు స్వీట్లంటే అమిత ఇష్టమని, సరిగా చేయలేకపోతున్నా నాన్న అని వాపోతూ చిన్నారి ఉత్తరం రాసింది.
1: ఏంటి సరిగా చేయలేకపోవటమా? ఓ రోజు పొద్దున్నే లేచి ఎవడి మొహం చూశానో, స్వీటు చేస్తా స్వీటు చేస్తా అని మొదలుపెట్టింది. సరే అన్న, సాయంత్రం అయినా తెవల్దే. సాయంత్రానికి రిజల్ట్ బయటపడింది. ఆ స్వీటు గిన్నెలో పాకుతోంది. రంగు, రుచి, వాసన ఏమిటో తెలియని ఆ పాకుతున్న స్వీటుని నేల మీద ఉలకబోస్తే కనీసం 10 మందన్నా జారిపడిచేస్తారు. పోని పక్కింటి వాళ్ళెవరికైనా ఇద్దామన్నా మాకొద్దంటే మాకొద్దని పారిపోయారు. అదండి మీ అమ్మాయి తయారు చేసిన స్వీట్ కథ.
0: ఇప్పుడు అలాంటి ప్రమాదమేమీ సంభవించదు కానీ, నలుడు, భీముడు రాజాస్థానాల్లో వంటలు చేసి శభాష్ అనిపించుకున్నారో లేదో నాకు తెలియదు కానీ, ఇవాళనే చేయబోయే స్వీటు తినే నీ జన్మ మాత్రం ధన్యమవుతుంది.
1: ధన్యమవుతుందో ఆసుపత్రి పాలవుతుందో.
0: అబ్బా వినవయ్యా అల్లుడు,
1: చెప్పండి.
0: మరొక లక్కీ ఛాన్స్ కొట్టేయబోతున్నావు.
1: ఏమిటో అది?
0: అదేమిటంటే, ఎన్నాళ్ళుగానో మీ ఆఫీసర్ని ఇంటికి పిలిచి స్వీట్లతో ముంచెత్తాలి అన్నావు కదూ.
1: అన్నాను.
0: పిలుచుకో, ఆఫీసర్ని పిలుచుకో, స్వీట్లతో నోరు కుక్కేయ్, ప్రేమతో ప్రమోషన్ కొట్టేయ్.
1: నిజంగానే మావగారు?
0: నీకు ప్రమోషన్ వచ్చేంత నిజమయ్యా?
1: నేటికి కదా నా నోములు పండినవి.
2: మగవాళ్ళకి నోవులేంటండి?
1: ఊరుకో, ఏదో ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపోయాను అంతే.
0: అయితే అల్లుడు, కొంచెం ఖర్చుతో కూడిన పని అయినా ఫలితం మాత్రం మాటలకు అందనిది.
1: అబ్బా ఖర్చుదేముందండి, బోడి ఖర్చు, తెప్పించండి. మీకు కావాల్సినంత సామాగ్రి అంతా తెప్పించుకోండి.
0: ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు అల్లుడు. నువ్వు వెళ్ళి సాయంత్రం మీ ఆఫీసర్ని సరాసరి మన ఇంటికి తీసుకొచ్చేసాయి.
1: అలాగే.
0: ఇంటికి వచ్చేసరికి స్వీట్స్ రెడీ. ఆయన కడుపు నిండా పెట్టి ఇంట్లో వాళ్ళకి మరిన్ని పొట్లం కట్టిద్దామయ్యా. అలాగే ఇంతకాలం నవ్విన వాళ్ళ నోళ్లు ముయించేలా చుట్టుపక్కల 10 ఇండ్ల వాళ్ళకి పంచి పెడదాం.
1: అలాగే మావయ్య, గో హెడ్ ప్రొసీడ్.
0: అమ్మాయి, ఇక కాగితం కలం తీసుకొచ్చి లిస్ట్ రాసుకో.
2: చెప్పు నానా.
0: 2 కిలోల నెయ్యి, 5 కిలోల పంచదార రాస్తున్నావమ్మా?
2: రాస్తున్నా నానా.

0: ಶೇಷ, ಮಹಾಲಕ್ಷ್ಮಿ, ಮಹಾಕಾಳಿ, ಮಹಾ ಸರಸ್ವತಿ, ಬಾಲತ್ರಿಪುರ ಸುಂದರಿ, ಮೈ ಆಗಯ ಮಾವಯ್ಯ ತುಮ್ ಕಹಾ ಏರಿ ಕಣಪರ್ರೆ, ಇಂಕಾ ಸ್ವೀಟ್ ಚೇಯಡಂ ಅವಳೇದಾ ಏಂಟಿ? ಸುಂದರಿ, ಬಾಲತ್ರಿಪುರ ಸುಂದರಿ, ಮಾವಯ್ಯ ಕೊಂಪಲ ಉನ್ನಾರಾ? ಮಿಮ್ಮಲ್ನೇ
1: వస్తున్నానండి. అమ్మయ్య వచ్చేసారా? మీ ఆఫీసర్ గారు కూడా వచ్చారా?
0: వచ్చేవారే, ఆయనకేదో అర్జెంట్ మీటింగ్ తగిలింది, ఐదవగానే వచ్చేస్తారు. మీరు తయారు చేయబోయే టమాటో సుందర విరచిత స్వీట్ గురించి ఆయనకు చెప్పగానే ఎగిరి గంతేశాడంటే నమ్ము. మా ఇంటికి కూడా ప్యాక్ చేసి ఇవ్వాలోయ్ అని తెగ సంబరపడిపోయారు. అవును, ఇంతకీ మీ నాన్నేడి, ఇంకా స్వీట్ తయారు కాలేదా ఏంటి?
1: అయ్యిందండి, అసలు జరిగిందంతా చెప్తానుండండి. మీరెళ్ళాక సరుకులు లిస్ట్ రాసి అన్ని తెచ్చాం.
0: ఓకే,
1: పుస్తకంలో రాసిన మాదిరే అన్నీ పోసి వండాం. అదేం చిత్రమో, స్వీట్ ఎంతకీ గట్టిపడలేదు. అలా గరిటతో తిప్పుతూ తిప్పుతూ ఆ పాకాన్ని పెద్ద పళ్ళెంలో పోసి ఆరపోసాం. గట్టిపడిందో లేదో అని మా నాన్న రెండు చేతులు దానిపైన వేసి నొక్కి చూశాడు. అదేం చిత్రమో, మా నాన్న రెండు చేతులు అయస్కాంతంలా ఆ స్వీట్కి అతుక్కుపోయి ఊడి రావడం లేదండి.
0: అంటే మాయాబజార్ సినిమాలో రేలంగి చేతుల్లో అతుకుపోయాయి అన్నమాట.
1: అవునండి, ఎంత పీకినా రావడం లేదు, పళ్ళెంతో సహా అతుక్కుపోయాయి కదా. పాపం ఎక్కడికెళ్ళినా తోడుగా పళ్ళెం కూడా వచ్చేటట్లుంది. అదిగో మా నాన్నని చూడండి.
2: అమ్మాయి, మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి, బాలా త్రిపుర సుందరి, ఎంత పీకినా ఆఖరికి గోడ.

0: వేసి కొట్టినా ఊడి వచ్చేట్టు లేవే చేతులు. అల్లుడు నువ్వు కొంచెం రావయ్యా, ఇలా ట్రై చేయి.
1: మామగారు, ఇలా పీకటం, గోడకేసి కొట్టడం పరం వేస్ట్ అండి.
0: అంతేనంటే
1: పోనీ ఓ పని చేద్దాం, ఏ కార్పెంటర్ కన్నా కబుర్ చేద్దాం. సుత్తి శానల్ లాంటి ఇన్స్ట్రుమెంట్లు వాడితే తప్ప ప్రయోజనం లేదండి.
0: ఇదిగో అల్లుడు, చేతులకేం ప్రమాదం ఏమి ఉండదు కదా.
1: ఎవరికి తెలుసు.
2: ఏమండి, నాకేదో భయంగా ఉందండి. కొంచెం మీరే ప్రయత్నించరాదు.
1: తప్పదంటావా, సరే అయితే నువ్వు అటు వెళ్ళి పళ్ళాన్ని గట్టిగా పట్టుకో, నేను ఇటు పక్కన మీ నాన్నని

0: సరే ఉండండి, ట్రై చేస్తా. సక్సెస్, మొత్తానికి గ్రాండ్ సక్సెస్. అవును, ఈ స్వీటు ఈ పళ్ళాన్ని వదిలి రాదాయేంటి? ఇప్పుడు నిజంగా శుద్ధి స్నానం ఉపయోగించాల్సిందే. త్రిపుర సుందరి, మన కార్పెంటర్కి కబురు పెట్టు.
1: అల్లుడు, గట్టి పడితే పడింది గాని రుచిలో మాత్రం తేడా రాదల్లుడు.
0: దీనిలా రుచి చూడాలి మామగారు, కుక్క టైప్లో నాకాలా? ఇదొక స్వీటు, టమోటా సుందరి రచన, దాన్ని మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి. నా చేత 500 రూపాయలు ఖర్చు పెట్టించి చివరికి మీరు చేసిన నిర్వాహకం ఇదా? ఇదంతా మీ నెత్తిన కొట్టుకోండి.
1: అల్లుడు శాంతించవయ్యా, ఓ 5-6 రోజులు చూద్దాం, ఏమన్నా చేంజ్ ఉంటుందేమో.
2: యాండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది.
0: నాదేనే పొరపాటు.
2: ఇప్పుడు దీన్నంతా ఏం చేద్దాం మరి?
0: పోనీ ఓ పని చేద్దాం, ఎలాగో మేడ మీద గది కట్టించాలనుకుంటున్నాం కదా, అచ్చులుగా కట్ చేసి స్లాబ్ ముక్కలుగా గోడలు కట్టేస్తే గది రెడీ. ఎలా ఉంది ప్లాను?
1: బేషుగ్గా
0: ఉందా? ఎన్నాళ్ళ నుంచో స్వీట్ తినాలనే నా కోరిక కాకులు ఎత్తుకెళ్ళినట్టుంది. ఇంకా నయం, మా ఆఫీసర్ ఇంటికి వచ్చాడు కాదు, నాకు ప్రమోషన్ కాదు కదా, రివర్షన్ ఇచ్చేవాడు. బావగారు, ఏ బిల్డింగ్ కాంట్రాక్టర్ కో ఈ స్లాబ్ ముక్కలు చూపించండి, లక్షలకు లక్షలు మీకు ఇచ్చి కొనుక్కుంటాడు. మీరు అర్జెంట్ గా దిక్కుమాల ఈ టమాటో సుందరి స్వీట్ల పుస్తకం సహా మాయమైపోండి. పోండి
1: అల్లుడు.
2: నాన్న,
3: ఇంతవరకు మీరు సంసారంలో ఘుమఘుమలు హాస్యనాటిక విన్నారు. రచన శ్రీ మాడుగుల రామకృష్ణ. ఇందలి పాత్రలు, పాత్రధారులు: త్రిపుర సుందరి శ్రీమతి శలాక సౌదామిని, బాలకృష్ణ శ్రీ జేఎస్ అరవింద్, మామగారు శ్రీ చక్రహరి సురేందర్ రాజు, నిర్వహణ శ్రీ సిఎస్ రాంబాబు, సహకారం పింగళి ప్రమీల.
4: నాటిక విన్నారు, ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. ఆయుధం చిత్రం కోసం కుమార్ సాను నిష్మా పాడుతున్న పాట. చిన్ని చరణ్ సాహిత్యానికి వందే మాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చారు ఈ పాటకి. ఇదేమిటమ్మా మాయా మాయా.

తర్వాత వినండి, పెదరాయుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. సంగీతం కోటి.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం 34వ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తుంది. అంశం రేడియో ప్రాముఖ్యత. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. చివరి తేదీ జూలై 26వ తేదీ. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రానికి రాగలరు. మరింత సమాచారం కోసం aarmarkapur@gmail.com సంప్రదించండి, పాల్గొనండి, విజయం సాధించండి. తర్వాత వినబోతున్న ఈ సినిమా పాట మా అన్నయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడుతున్నారు. భువనచంద్ర సాహిత్యానికి ఎస్ఏ రాజకుమార్ స్వరాలు కూర్చారు.

ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఇప్పుడు మధుర గీతాలు వింటారు.

ముందుగా వినండి. పాండురంగం హత్యం చిత్రం కోసం ఘంటసాల పాడుతున్న పాట.

మెగాహెడ్స్ ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు మధుర గీతాలు, పాత చిత్రాల నుండి మెలోడీలు. తర్వాత వినండి బ్రతుకు తెరువు చిత్రం కోసం ఘంటసాల పాడుతున్న పాట.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. 101.5 MHz మీ అభిమాన ఎఫ్ఎం మార్కాపురం ద్వారా. తర్వాత సంతానం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు.

తర్వాత రణభేరి చిత్రం కోసం ఘంటసాల పాడుతున్న పాట

మధుర గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం రాత్రి 11 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.